ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 MHz పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 31వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 21వ తేదీ గురువారం. ప్రార్థించే పెదాల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నారు మాతృమూర్తి మదర్ తెరిసా. శ్రోతలందరికీ శుభోదయం.

0: గీతాలకు అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ సాయి భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ జి ఇందిరాదేవి.
1: రాత్రి బౌళ్ళు గావటం, నెలవంక క్రమంగా పెద్దదవుతూ పున్నమి రావటం, తర్వాత చిన్నదవుతూ అమావాస్య రావటం, ఋతువులు మారటం, గోడ గడియారంలోని లోలకం ఊగటం, క్యాలెండర్ పైన తేదీలు మారటం, ఇవన్నీ కూడా కాలగమనానికి సూచికలే. ఈ రీతిలో కాలం అనేది ఒకటి ఉందని మనకి తెలుస్తుంది. మనిషికి మనసు అనేది లేకపోయినట్లయితే కాలానికి అర్థమే లేదు. అంటే మనసుకు కాలానికి ఏదో సంబంధం ఉంది ఉండాలనిపిస్తుంది. కాలం అనేది చైతన్య స్వరూపము మరియు శక్తి స్వరూపము. మానవుడు తన మనుగడ సాగించటానికి కాలాన్ని మూడు భాగాలుగా విభజించాడు. అవి భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలు. కాలం అనేది చలన గుణాన్ని కలిగి ఉంది. అందుకనే దాన్ని కాలగమనం లేదా కాల ప్రవాహం అంటాము. ఎక్కడికైనా నడక సాగించాలంటే లేదా ప్రయాణం చేయాలంటే దానికి భూమికగా ఒక యానకం అవసరమవుతుంది. పడవ పయనానికి నది ఒక యానకం, చక్రాలతో నడిచే వాహనానికి రహదారి ఒక యానకం, ధ్వని తరంగాలు కాంతి కిరణాలు ప్రసరించటానికి ఆకాశం ఒక యానకం. అదే విధంగా కాల ప్రవాహకానికి ఒక యానకం ఉంది, అదే వర్తమానం. వర్తమానాన్ని పునాదిగా చేసుకుని కాలం దానిపైన చెలిస్తూ ఉంటుంది. వర్తమానం అనేది కదులుతున్నట్టు కనిపించినా ఏమాత్రం కదలనిది గాని అదే విశ్వ జగత్తునంతటిని కదిలిస్తుంది. అది ఎలాంటిదంటే ఒక చక్రానికి ఇరుసు లాంటిది. చక్రం మొత్తం తిరుగుతుంటుంది కానీ ఇరుసు మాత్రం తిరగకుండా స్థిరంగా ఉంటుంది. చక్రానికి ఇరుసు కేంద్ర బిందువు. వాస్తవానికి వర్తమానం అనేది కాలానికి అతీతమైనది. సమాధి స్థితిలో పరాకాష్ఠ స్థితికి చేరుకున్న ధ్యాన యోగుల్ని కనుక కాలం గురించి అడిగినట్లయితే సమాధి స్థితిలో మనసు మాయమై ఆలోచన అనేది ఆగిపోతుంది. ఇక ఆలోచన లేనప్పుడు కాలస్పృహ ఉండదని వారు అంటారు. భూత భవిష్యత్తుల మధ్య సాగే మానసిక ప్రయాణ దూరమే కాలం. ఒక పని ప్రారంభమై అది అర్థమయ్యే వరకు మధ్య ఉండే ఎడమే కాలం. ఇప్పుడున్న స్థితికి, ఉండాలనుకున్న స్థితికి మధ్యనున్న స్థలమే కాలమని పిలువబడుతుంది. జంతువులకు పక్షులకు జ్ఞాపకాలు ఆలోచనలు ఉండవు కాబట్టి వాటికి కాలంతో పని ఉండదంటారు. అందుకనే వాటికి భూత భవిష్యత్ కాలాల అవసరం లేదు. కేవలం అవి వర్తమానంలో మాత్రమే జీవిస్తుంటాయి. అందుకనే అవి ఎరుకతో ఉంటాయి. కానీ మనిషి మాత్రం కాలంతోనే జీవిస్తుంటాడు. ప్రాకృతికంగా ఉన్న కాలం చాలదని మానసికంగా మరో కాలాన్ని సృష్టించుకొని సహజమైన కాలాన్ని ఒత్తిడి చేస్తాడు. దాన్ని సాఫీగా సాగనివ్వడు. వర్తమానాన్ని విస్మరించటం వల్ల కాలం యొక్క గాలానికి చిక్కుకొని కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. కాలం విలువ తెలిసిన శాస్త్రజ్ఞులు, దాని శక్తిని గమనించిన మేధో సంపన్నులు మానవ మాతృలకు అసాధ్యమనుకున్న వాటినెన్నిటినో సుసాధ్యం చేస్తున్నారు. రోగశిని కూడా చుట్టూ వస్తూ ఉన్నారు. అనేకానేక నూతన ఆవిష్కరణలకు కురుడు పోస్తున్నారు. ప్రపంచ మానవాళికి ఎంతో మేలు చేస్తున్నారు. ఒక్కోసారి కాలం ఎంత సహాయకారో అంత ప్రమాదకరం.

0: అది కూడా అవుతుంది. అందుకే దాని పట్ల అప్రమత్తంగా ఉండాలి. మనం చేయవలసిన పనులన్నిటినీ పక్కన పెట్టేసి కాలమే అన్నిటినీ చూసుకుంటుందని దాన్ని గుడ్డుగా నమ్మకూడదు. కాలంలో ఉండి కూడా కాలాతీతమైన అంతిమ సత్యాన్ని కనుక్కోలేకపోతున్నాము. ప్రాపంచిక విషయాలకు కాలానికి అతుక్కోకుండా తామరాకు పైన నీటి బొట్టులాగా ఉంటూ ఎరుకతో జీవన గమనాన్ని సాగిస్తూ కాలరహితమైన పరమపదం చేరుకోవటం మానవుడి అంతిమ లక్ష్యం కావాలి.
1: మీరింతవరకు సుభాషితం విన్నారు. సమర్పణ జి ఇందిరాదేవి.
2: సమాజంలో అందరికీ సామాజిక భద్రత, అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 8,85,00,000 పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకో మీ బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించండి.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతు సమాచారం. ఈనాటి కార్యక్రమంలో జొన్న సాగులో అనువైన రకాలు కొన్ని వివరాలు వింటారు.
4: తెలంగాణ రాష్ట్రంలో మెట్ట వ్యవసాయంలో వర్షాధారంగా అలాగే రబీలో ఆరుతడి పంటగా జొన్న పంటను సాగు చేస్తున్నారు. జొన్న పంటను రొట్టె కొరకు, పశుగ్రాసం కొరకు, కోళ్ల దానా కొరకు సాగు చేసుకోవచ్చు. ఈ పంటను మన రాష్ట్రంలో ప్రధానంగా మహబూబ్ నగర్, ఆదిలాబాద్, మెదక్ అలాగే రంగారెడ్డి జిల్లాలో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. జొన్నలో ఎక్కువ పోషక విలువలు కలిగి ఆరోగ్యరీత్యా చాలా శ్రేష్టమైన ఆహారం. వీటిలో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇనుము, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. వీటిలోని పిండి పదార్థాలు మాంసకృత్తులు, వరి, గోధుమల కంటే నెమ్మదిగా జీర్ణం అవుతాయి. మధుమేహం, స్థూలకాయం సమస్యలున్నవారు వీటిని వినియోగించి ఆ సమస్యను నియంత్రించుకోవచ్చు. జొన్న పంట సాగుకు తేలికపాటి ఎర్ర చిలక నీళ్ళు అలాగే తేమను నిలుపుకునే నల్లరేగడి నీళ్ళు చాలా అనుకూలం. చౌడు నీళ్లలు, మురుగునీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో ఈ పంటను వేసుకోరాదు. ఖరీఫ్లో జొన్న పంటను 1 నుండి 30 వరకు విత్తుకోవచ్చు. రబీలో అయితే 2వ పక్షంలోపు విత్తుకుంటే పంట చివరి దశలో బెట్టకు గురి కాకుండా ఉంటుంది. జొన్నను ఆలస్యంగా వేసినప్పుడు మొవ్వ ఈగ తీవ్రంగా ఆశించి మొక్కల సాంద్రత తగ్గి తద్వారా దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి. జొన్న పంట సాగు చేసేటప్పుడు తేమను నిలుపుకునే బరువైన నీళ్ళు లేదా 1-2 తడులు ఇచ్చే సదుపాయం ఉంటే హైబ్రిడ్ రకాలను ఎంచుకుని అధిక దిగుబడులు పొందవచ్చు. తేలికపాటి నీళ్ళలో అయితే సోటి రకాలను ఎంచుకుంటే మంచిది. ఎకరానికి 3 నుంచి 4 కిలోల విత్తనం సరిపోతుంది. ఇందులోని రకాలను చూసినట్లయితే CSV 31 ఈ రకం 105 నుంచి 110 రోజుల పంటకాలం, 13 నుంచి 15 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. SSV 15 ఈ రకం పంటకాలం 110 రోజులు, 12 నుంచి 14 క్వింటాల దిగుబడినిస్తుంది ఎకరానికి. PSV 56 దీని పంటకాలం 105 నుంచి 110 రోజులు, ఎకరానికి 12 నుంచి 14 క్వింటాల దిగుబడినిస్తుంది ఈ రకం. SSV 27 దీని పంటకాలం 115 రోజులు, పంట దిగుబడి ఎకరానికి 11 నుంచి 12 క్వింటాల దిగుబడి వస్తుంది. ఈ రకం బూజు తెగులు అలాగే వర్షాభావ పరిస్థితులను తట్టుకుంటుంది. CSH 16 110 రోజులు పంటకాలం ఉంటుంది. దిగుబడి 16 నుంచి 18 క్వింటాల దిగుబడి వస్తుంది. CSH 25 110 నుంచి 115 రోజులు పంటకాలం ఉంటుంది. అలాగే ఎకరానికి 17 నుంచి 18 క్వింటాల దిగుబడి వస్తుంది. CSH 30 దీని పంటకాలం 105 రోజులు, ఎకరానికి 10 నుంచి 12 క్వింటాల దిగుబడి వస్తుంది. మొవ్వ ఈగ బారి నుండి పంటను రక్షించుకోవడానికి కిలో విత్తనానికి 3 గ్రాముల థయోమిథాక్సమ్ 30% FS లేదా 12 మిల్లీలీటర్ల ఇమిడాక్లోఫ్రిడ్ 48 FS కలిపి విత్తన శుద్ధి చేయాలి. గొర్రుతో విత్తేవాళ్ళు వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, వరుసల్లో మొక్కల మధ్య 12 నుంచి 15 సెంటీమీటర్ల దూరంలో విత్తాలి. ముందుగా ఎకరానికి 3 నుంచి 4 టన్నుల పశువుల ఎరువు వేసి ఆఖరి దుక్కిలో కలే దున్నాలి. ఖరీఫ్లో వర్షాధారంగా సాగు చేసినప్పుడు ఎకరానికి 24 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరం అలాగే 8

0: పది కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు వేయాలి. నత్రజని ఎరువులను సగభాగం విత్తే ముందు మిగతా సగం పైరు 30 నుంచి 35 రోజుల దశలో వేయాలి. సాధారణంగా ఖరీఫ్ జొన్నను వర్షాధారంగా సాగు చేస్తారు. అయితే వర్షాభావ పరిస్థితులు వస్తే పూత గింజ కట్టే దశలో ఒక తడి ఇస్తే మంచి దిగుబడి తీసుకోవచ్చు.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధానమంత్రి మోదీ.

0: ఖాతాలో 8,85,00,000కు పైగా ప్రజలు లబ్దిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించండి.
1: మీరింతవరకు రైతు సమాచారం కార్యక్రమంలో జొన్న సాగులో అనువైన రకాలు కొన్ని వివరాలు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు 100.1 మెగాహెర్ట్స్ పై ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 డాక్టర్ సలహాలు కార్యక్రమంలో వడదెబ్బకు కారణాలు చికిత్స, ఈ అంశం గురించి హోమియో డాక్టర్ పి హరినాథ్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయం చేసిన వారు శ్రీ కొలిపాక శంకరరావు. అనంతరం చిత్రగీతాలు. 7:45 గిరిసీమలు, గిరిజనుల కార్యక్రమంలో గిరిజన పాటలు వింటారు. 8:30 విద్య ఉద్యోగ సమాచారం, ఉద్యోగ వాణి. 8:35 మీ మాటతో ఓ పాట. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0874259503 2950309. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 9:30 ఏకచిత్రగానం. 10:03 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. అనంతరం చిత్రగీతాలు వింటారు. 11:00 జాతీయ ఉగ్రవాద నిరోధక దినోత్సవం సందర్భంగా జాతి మనుగడకు ముప్పు ఉగ్రవాదం ప్రత్యేక కార్యక్రమం. అనంతరం చిత్రగీతాలు. 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో టిఆర్ మహాలింగం గారి వేణుగానం వింటారు. 12:40 చిత్రగీతాలు.

1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 2:30 కిన్నెరలహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడా చిత్రగీతల కార్యక్రమం. 3:30 ఏకచిత్రగానం. 4:00 నాకు నచ్చిన పాట శ్రోతల మదిలోని మధురమైన పాటల పూదోట నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. 5:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక ఈనాటి సాయంత్రం ప్రసారంలో 6:30 జానపద సంగీతం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో మామిడికాయల కోతల అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ విషయం గురించి వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ చైతన్య గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయం చేసిన వారు శ్రీమతి ఎం స్వప్న. ఇంకా సజ్జ పంట సాగు వివరాలు, వివిధ రకాల వ్యవసాయ యంత్ర పరికరాల గురించి వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి. 8:00 కిన్నెరలహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతల కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీతం జాతీయ రూపకం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 10:00 మధురిమ అలనాటి మధుర గీతాలు వింటారు. ఇవి ఈరోజు 3.1 మెగాహెర్ట్స్పై ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. కార్యక్రమ వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:45 వస్తుంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: శాంతియుత జీవనానికి ఆధ్యాత్మికత అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అభివృద్దితో పాటు శాంతియుత జీవనానికి ఆధ్యాత్మికత అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొని ప్రసంగించారు. ఒత్తిడి లేని సమాజం, హింసలేని ప్రపంచం కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ప్రపంచ రాజకీయ పరిస్థితుల ప్రభావంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని, ఇటువంటి సమయంలో ఆధ్యాత్మిక సంస్థల పాత్ర ఎంతో కీలకమని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఏ స్ట్రెస్ ఫ్రీ మైండ్ అండ్ ఏ వైలెన్స్ ఫ్రీ సొసైటీ ఆర్ అచీవబుల్ రియాలిటీస్ ఇన్ ఏ వరల్డ్ డివైడెడ్ బై కాన్ఫ్లిక్ట్ యాంగ్జైటీ అన్సర్టనిటీ గురుదేవ్ చూస్ ది పాత్ ఆఫ్ హీలింగ్ హ్యూమనిటీ ఫర్ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ టు రిమోట్ విలేజెస్ వెరీ ఫ్యూ స్పిరిచువల్ లీడర్స్ ఇన్ మోడర్న్ హిస్టరీ హావ్ హర్న్ ది ట్రస్ట్ ఆఫ్ బోత్ ఆర్డినరీ పీపుల్ అండ్ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ ది వే గురుదేవ్ హాస్.
0: తీవ్రమైన వడగాలులు, ఎండ తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రజలకు సూచించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నందున అధికారులు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశిస్తూ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు తగినంతగా అందుబాటులో ఉంచాలని, తాగునీరు, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. వడదెబ్బకు గురై ఆసుపత్రులకు వచ్చేవారికి వెంటనే వైద్య సాయం అందించాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, ప్రజలు సాధ్యమైనంత వరకు మధ్యాహ్న సమయంలో ప్రయాణాలు చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, పర్యావరణ పరిరక్షణ నిర్వహణతో పాటు శబ్ద కాలుష్య నియంత్రణలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్దికి పరిశ్రమలతో పాటు ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కూడా ముఖ్యమని పేర్కొన్నారు. జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద రాష్ట్రానికి కేటాయించిన నిధులను సమర్థంగా వినియోగించి గాలి నాణ్యత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు ఇవ్వాలని మంత్రి నారాయణ కోరారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై కేంద్రానికి నివేదిక సమర్పించామని తెలిపారు. రైట్స్ నివేదిక ఆధారంగా అనుమతులు జారీ చేసి ప్రాజెక్టులు త్వరితగతిన ప్రారంభమయ్యేలా చూడాలని కేంద్రానికి మంత్రి నారాయణ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను అర్థం చేసుకుని రెవెన్యూ శాఖ అధికారులు సమర్థంగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు. రెవెన్యూ శాఖకు కొత్తగా నియమితులైన 25 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, ఏఎస్ఓలు అమరావతిలోని రాష్ట సచివాలయంలో

0: మంత్రిని నిన్న కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఏఎస్ఓలను మంత్రి అభినందించారు. ఉద్యోగ బాధ్యతల్లోనూ అదే కృషితో పనిచేసి ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులకు అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో ఉత్తమ ఫలితాలు సాధించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో 8, 9 తరగతుల విద్యార్థులకు కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన ఉచిత సైకిళ్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట వ్యాప్తంగా 67 లక్షలకు పైగా విద్యార్థుల చదువుకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
1: ఈ సమాజంలో మార్పు అనేది అది చదువు వల్ల మాత్రమే సాధ్యమవుతున్న విషయాన్ని, కుటుంబం స్థితిగతులు మొత్తం మార్పు రావాలన్నా అది ఒక్క చదువు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఈ ప్రపంచంలో. అందుకే ఆ రోజు ఆలోచన చేశాం, ఇక ఇండస్ట్రీస్ పరిశ్రమల ఏజెన్సీలు వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ ని మీ అందరికి కూడా సాయం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేసి ఆలోచనకు రూపకల్పన చేయడమే ఉచితంగా మన నియోజకవర్గంలో సైకిల్ పంపిణీ కార్యక్రమం.
0: తెలంగాణలోని కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ప్రాణహిత గోదావరి నదుల్లో అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహిస్తుందని విశ్వసించే ప్రాంతంగా కాళేశ్వరం ప్రసిద్ది చెందింది. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పుష్కరాలను ప్రారంభించారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం 30 కోట్ల రూపాయలతో రాష్ట ప్రభుత్వం విస్తృత స్థాయి ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, మహారాష్ట, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు. సరస్వతీ నది అంత్య పుష్కరాలను భక్తి శ్రద్దలతో వైభవంగా నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగు సంఘం ఏపీఎన్ఆర్టీ ద్వారా ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఏపీఎన్ఆర్టీ కార్యాలయంలో తెలంగాణ ఎన్ఆర్ఐ సలహా కమిటీ సభ్యులు మంత్రితో నిన్న సమావేశమయ్యారు. గల్ఫ్ వలసదారులు, విదేశీ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మంత్రి వారికి వివరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ప్రవాసాంధ్రులకు అత్యవసర సహాయం, సమస్యల పరిష్కారం, సురక్షిత విదేశీ ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులకు అందిస్తున్న సేవలు, మోసపూరిత మధ్యవర్తులపై తీసుకుంటున్న చర్యలను తెలంగాణ కమిటీ అధ్యయనం చేసింది. వాతావరణం. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి నారాయణ తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానం మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గరిష్టంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: కార్మికుల సంక్షేమమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన శ్రమశక్తి ఉత్తమ యాజమాన్య పురస్కారాల కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాంతియుత జీవనానికి ఆధ్యాత్మికత అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి

0: भी क्रिकेट लीग प्रतिस्पर्धायां गतरात्रौ कोलकाता नाइट राइडर्स दलेन मुंबई इंडियन्स दलं चतुस्तोबकैः पराजितम्। अद्य सायं सार्धसप्तवादने गुजरात टाइटन्स दलं अहमदाबाद नगरे चेन्नई सुपर किंग्स दलं सम्मुखी करिष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జిల్లా సమాచార లేఖ. ఈనాటి కార్యక్రమంలో ఖమ్మం జిల్లా వివరాలు అందిస్తారు శ్రీ బీవీఆర్ఆర్ ఫణికుమార్.
2: 2027 జనగణనలో భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన వివరాలు నమోదు చేసుకున్నారు. ఖమ్మంలోని ప్రజాభవన్ క్యాంప్ కార్యాలయంలో స్వీయ జనగణన కార్యక్రమం వెబ్సైట్ ద్వారా ఆయన తన వివరాలు నమోదు చేసుకున్నారు. ప్రజలు తమ వివరాలను స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకునే విధానాన్ని ప్రోత్సహిస్తూ భట్టి సెల్ఫ్ ఎన్యూమరేషన్ లో పాల్గొన్నారు. రాష్టంలోని ప్రజలంతా జనగణనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, ఈ క్రమంలో ప్రతి దరఖాస్తుకు 3 నెలల్లోపు పరిష్కారం చూపుతామని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు గ్రామస్థాయిలో చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని మంత్రి ఖమ్మం జిల్లా మంగళగూడెం గ్రామంలో నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ తెచ్చిన తంటాలతో రైతులు పడుతున్న ఇబ్బందులను తాము భూభారతి ద్వారా తొలగిస్తున్నామన్నారు. ఆధునిక వ్యవసాయంతో అధిక ఆదాయం సాధ్యమవుతుందని, రైతులకు క్షేత్రస్థాయిలో దిశానిర్దేశం చేసేలాగా శాస్త్రవేత్తలు గ్రామస్థాయికి వస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రఘునాథపాలెం మండలం రైతు వేదిక నుంచి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమానికి మంత్రి శ్రీకారం చుట్టారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా ప్రయోజనం అందించేందుకు శాస్త్రవేత్తలు గ్రామస్థాయికి వెళ్లేలా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఆధునికీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. రైతులకు సకల సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో అతిపెద్ద మిర్చి మార్కెట్ ను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇంజనీరింగ్ నిపుణులు, రైతు సంఘాల ప్రతినిధులు వ్యాపారులతో చర్చించి ప్రణాళిక రూపొందించింది. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి చొరవతో 155 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. తొలి విడతలో 5 షెడ్ల నిర్మాణం పూర్తయింది. 2 షెడ్లు నిర్మాణం దశలో ఉన్నాయి. ఇప్పటి వరకు 70% పనులు పూర్తయ్యాయి. జులై ఆఖరు వరకు పనులు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. ఈ నెల 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు యువజన వారోత్సవాలు నిర్వహించేందుకు జిల్లాలో ఏర్పాట్లు చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించే వారోత్సవాల్లో మండలాల స్థాయిలో 5K పరుగు, వాకింగ్, యోగా ప్రదర్శనలు, నియోజకవర్గ స్థాయిలో వృత్తి నైపుణ్య శిక్షణలపై అవగాహన, ఉద్యోగ మేళ, క్రీడా ప్రాంగణాల శుభ్రం, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీలు చేపట్టనున్నారు. యువత 50 మందితో యూత్ పార్లమెంట్, సీఎం కప్ పోటీల విజేతలకు బహుమతులు అందించనున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో 650 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 84 ఎకరాల్లో రాష్ట్రంలోనే మొట్టమొదటి ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తారు. ఇందుకు సంబంధించి సదరు కంపెనీ రాష్ట ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం మెగా ఫుడ్ పార్క్ కు చెందిన 84 ఎకరాలను ప్రాసెసింగ్ యూనిట్ కు కేటాయించింది. బుగ్గపాడులో ఏర్పాటు చేసిన మెగా ఫుడ్ పార్క్ భూముల్లో ఏర్పాటు చేసే అతిపెద్ద ప్రాజెక్టు ఇదే కానుంది. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నట్లుగా నిరక్షరాస్యులైన స్వయం సహాయక సంఘాల మహిళలను అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. చదవడం, రాయడం రావాలనే ఉద్దేశంతో ఉల్లాస్ పథకం కింద మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిరక్షరాస్యులైన మహిళల వివరాలను సేకరించింది. వీరందరికీ ఆయా ప్రాంతాల్లోనే రాత్రి బడి ఏర్పాటు చేసి అక్షరాస్యత శాతం పెంచేలాగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. జిల్లాలోని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు 5 మున్సిపాలిటీల పరిధిలోని స్వయం సహాయక సంఘాల్లో 4420 మంది నిరక్షరాస్యులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు 414 మంది వాలంటీర్లను మెప్మా సిబ్బంది ఎంపిక చేశారు. ఎంపికైన వారంతా ఆయా చోట్ల 2 నెలల పాటు శిక్షణ పొందుతారు. అనంతరం మహిళలకు పరీక్షలు నిర్వహించి ఉల్లాస్ ధృవ పత్రాలు జారీ చేస్తారు. ప్రభుత్వం విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎండల్లో తిరగకుండా వివిధ అంశాల్లో ఖమ్మం నగరంలోని జిల్లా పాల్భవన్ లో శిక్షణ ఇస్తున్నారు. జూన్ 10వ తేదీ వరకు ఈ శిక్షణ కొనసాగుతుంది. ఖమ్మంలోని ధంసలాపురం వద్ద టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి టీటీడీ బోర్డు ఆమోదం తెలియజేసింది. దీంతో త్వరలోనే ఆలయ నిర్మాణం పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. ఖమ్మం ఎమ్మెల్యేగా వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు 2 తెలుగు రాష్ట్రాలకు సరిహద్దున ఉన్న ఖమ్మం ప్రాంతాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ మేరకు ఆలయ నిర్మాణానికి టీటీడీ బోర్డు ఆమోదం తెలియజేసింది.
1: ఇంతవరకు ఖమ్మం జిల్లా వివరాలు విన్నారు. అందించిన వారు శ్రీ బీవీఆర్ఆర్ ఫణికుమార్. ఈనాటి జిల్లా సమాచార లేఖ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్.

సంవాద కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తోంది. తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇటలీలోని రోమ్లో ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నారు. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ 4 రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ముంబై చేరుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీ చేరుకున్నారు. భారత్ ఇటలీ దేశాలు తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకుంటున్నట్టు ప్రకటించాయి. వ్యవసాయం, కీలక ఖనిజాలు, ఆయుర్వేదం, సైన్స్ అండ్ టెక్నాలజీ, భారతీయ నర్సులు భారతదేశం నుండి ఇటలీకి వెళ్లే ప్రక్రియను సులభతరం చేయడం వంటి రంగాల్లో ఇరుదేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పన్ను నేరాలు, మనీ లాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి కూడా ఇరుదేశాలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మోదీ, భారత్ ఇటలీ దేశాలు రూపకల్పన, అభివృద్ది, ప్రపంచానికి సరఫరా అనే సూత్రంపై ముందుకు సాగుతాయని చెప్పారు. ఇరు దేశాలు రక్షణ పరిశ్రమ ప్రణాళిక, ఉమ్మడి అభివృద్ది, ఉత్పత్తికి మార్గం సుగమం చేశాయని అన్నారు. షిప్పింగ్, రేవుల ఆధునీకరణ, బ్లూ ఎకానమీ రంగాలపై ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా ఇతర ఉద్రిక్తతలకు సంబంధించి ఇరు దేశాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని చెప్పారు. అన్ని సమస్యలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలనేది భారతదేశ వైఖరి అని మోదీ స్పష్టం చేశారు.
1: ఇటలీ విశ్వ మే డిజైన్ ఆర్ ప్రిసిషన్ కే లియే జానా జాతా హై. భారత్ కి పెహచాన్ స్కేల్, టాలెంట్ ఆర్ అఫోర్డబుల్ ఇనోవేషన్ కే పవర్ హౌస్ కీ హై. ఇస్లియే హమ్ డిజైన్ అండ్ డెవలప్ ఇన్ ఇండియా అండ్ ఇటలీ అండ్ డిలీవర్ ఫర్ ద వరల్డ్ కే సిద్ధాంత్ పర్ ఆగే బడేంగే. ఫ్యాషన్ సే లేకర్ ఫిన్టెక్ తక్, లేదర్ సే లేకర్ లాజిస్టిక్ తక్, మొబిలిటీ సే లేకర్ మ్యానుఫ్యాక్చరింగ్ తక్, హర్ క్షేత్ర మే హమ్ అప్నీ తాకతో కో జోడ్కర్ పూరీ మానవతా కి భరాయి కే లియే కామ్ కరేంగే.
0: ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ మాట్లాడుతూ అనేక రంగాల్లో ఇరు దేశాల మధ్య పరస్పర అవగాహన పెంపొందించడమే తమ లక్ష్యమని అన్నారు. తయారీ రంగం, మౌలిక సదుపాయాలు, ఇంధనం, అంతరిక్ష, రక్షణ రంగాలపై ఇరు దేశాలు కృషి చేస్తున్నాయని ఆమె చెప్పారు. కీలక ఖనిజాలు, వ్యవసాయం, పరిశ్రమలు, సముద్ర రవాణా, పర్యాటకం, సాంస్కృతిక రంగాల్లో అపారమైన అవకాశాలున్నాయని మెలోనీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇటలీలోని రోమ్లో ఉన్న ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయంలో నిన్న ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ బహూకరించారు. ఈ అవార్డును అందుకున్న సందర్భంగా మోదీ ఈ గౌరవాన్ని భారతదేశంలోని కోట్లాది మంది రైతులు, పశు పోషకులు, మత్స్యకారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, కార్మికులకు అంకితం చేశారు. ఎఫ్ఏఓ డైరెక్టర్ జనరల్ క్యూ డోంగ్యూ ఈ పథకాన్ని ప్రధానమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ఆహార భద్రత, సుస్థిర అభివృద్ది, మానవ సంక్షేమం పట్ల భారత్కు ఉన్న అచంచలమైన నిబద్ధతకు ఈ అవార్డు నిదర్శనమని అన్నారు. ఆహార భద్రత అనేది కేవలం ఒక విధానపరమైన విషయం మాత్రమే కాదని, మానవాళి పట్ల ఉన్న ఒక బాధ్యత అని చెప్పారు. భారత్ సుస్థిరమైన వాతావరణ మార్పులను తట్టుకోగలిగే, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే వ్యవసాయ పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తోందని, అలాగే దేశవ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయాన్ని మిషన్ మోడ్లో ప్రోత్సహిస్తున్నామని మోదీ చెప్పారు. సాంకేతికత అనేది భారతీయ వ్యవసాయానికి ఒక ప్రధాన బలంగా మారుతోందని ఆయన పేర్కొన్నారు.
1: ये भारत के करोड़ों किसानों, पशुपालकों,

0: मत्स्य पालकों, कृषि वैज्ञानिकों और हमारे श्रमिकों का सम्मान है। यह भारत की उस अटूट प्रतिबद्धता का भी सम्मान है जिसके केंद्र में मानव कल्याण, खाद्य सुरक्षा और सस्टेनेबल डेवलपमेंट है। मैं इस मेडल को अत्यंत विनम्रता के साथ स्वीकार करते हुए भारत के अन्नदाताओं को यह मेडल समर्पित करता हूं।
1: ఆహార వ్యవసాయ రంగానికి చెందిన ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. ఈ గౌరవం కోట్లాది మంది భారతీయ రైతులకు, వ్యవసాయ రంగానికి చెందిన వారందరికీ

0: ఈ పర్యటన భారత్ సైప్రస్ల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యాన్ని తెలియజేస్తోందని, సన్నిహిత సంబంధాలను ఇరుదేశాలు పంచుకుంటున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఐరోపా సమాఖ్య కౌన్సిల్ అధ్యక్ష పదవిని సైప్రస్ నిర్వహిస్తున్న తరుణంలో ఈ అధికారిక పర్యటన జరగడం విశేషం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్లో పర్యటించిన ఏడాదిలోపే ఈ పర్యటన జరుగుతోంది. సైప్రస్ ప్రతినిధి బృందం ఈరోజు ఢిల్లీకి చేరుకుంటుంది. సైప్రస్ అధ్యకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రేపు సమావేశమవుతారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, సంస్కృతి, రక్షణ, భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్ ఆవిష్కరణలు, పరిశోధనలు వంటి పరస్పరం ఆసక్తి ఉన్న వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై వారు చర్చలు జరుపుతారు. అమెరికా 250వ వ్యవస్థాపక దినోత్సవాన్ని భారతదేశ భాగస్వాములతో కలిసి జరుపుకోవడానికి తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో అన్నారు. తన పర్యటనకు ముందు షేర్ చేసిన ఒక వీడియో సందేశంలో రుబియో మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, అమెరికా ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ప్రజాస్వామ్య దేశమని, అందుకే ఈ వేడుకలను కలిసి జరుపుకోవడానికి తాను ఎదురుచూస్తున్నామని చెప్పారు. రూబియో ఈ నెల 23 నుంచి 4 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఆయనకు ఇదే తొలి భారత పర్యటన. ఈ పర్యటనలో ఆయన కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీలు సందర్శిస్తారు. ఈ నెల 26న జరిగే క్వాడ్ సమావేశంలో ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా విదేశాంగ మంత్రులతో కలిసి రూబియో పాల్గొంటారని, ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ముంబై ఇండియన్స్ పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ మరో 7 వంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. కోల్కతా బ్యాటర్లలో మనీష్ పాండే అత్యధికంగా 45 పరుగులు చేయగా రోమన్ పవెల్ 40 పరుగులు చేశారు. మనీష్ పాండేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈరోజు మ్యాచ్లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇటలీలోని రోమ్లో ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నారు. సైప్రస్ అధ్యకులు నికోస్ క్రిస్టో డౌలిడెస్ 4 రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ముంబై చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం డాక్టర్ సలహాలు. ఈనాటి డాక్టర్ సలహాలు కార్యక్రమంలో వడదెబ్బకు కారణాలు, చికిత్స, ఈ అంశం గురించి హోమియో డాక్టర్ పి హరినాథ్ గారితో పరిచయం ఇప్పుడు ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
2: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. వేసవికాలం చాలా విపరీతంగా ఉంది. ఎక్కడ చూసినా కూడాను ఉష్ణోగ్రతలు ఎక్కువ స్థాయిలో రికార్డు అవుతున్నట్టుగా మనకి గణాంకాలు చెబుతున్నాయి. మరి దీనికి తోడు జనజీవనంలో ఒక ఆతృత ఎదురైంది. ఏమిటంటే దినచర్యల్లో భాగంగా వారు కంపల్సరీ బయటకు వెళ్లాల్సి ఉంటుంది. మరి దీన్ని తట్టుకునేందుకు వారికి ఈ ఎండ వేడిని ఎక్కువగా తగిలినప్పుడు వడదెబ్బ తగులుతూ ఉంటుంది. మనం వింటూ ఉంటాం వడదెబ్బ తగిలింది అందుచేత హాస్పిటల్ తీసుకెళ్లామనేసి అంటూ ఉంటారు. ఈ వడదెబ్బని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, అది ఏ విధంగా ఉంటుంది, అది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి దాని నుంచి రక్షణ ఏ విధంగా ఉంటుంది ఇత్యాది విషయాలు తెలియజేసేందుకు హోమియో డాక్టర్ గారు డాక్టర్ పి హరినాథ్ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారికి సాధారణంగా ఆహ్వానం పలుకుదాం. నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ గారు, ప్రతి నోట మనం వింటూ ఉంటాం ఈ వడదెబ్బ అనే పదాన్ని. అసలు ఈ వడదెబ్బ అంటే ఏమిటి? వేసవికాలంలో విపరీతమైన వేడి వల్ల కలిగేటటువంటి ఒక పరిస్థితిని వడదెబ్బ అంటారండి, దాన్ని వేడి దెబ్బ అని

0: అనొచ్చు. ఈ సమయంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిరుడు 250 నుంచి 350 వరకు చనిపోవడం జరిగింది.
1: అంటే దీనివల్ల చనిపోయే అవకాశం కూడా ఉంటుందంటే
0: కొల్లాక్షయ పరిస్థితి ఉంటుందండి. ఇది ఎందుకంటే సాధారణ పరిస్థితుల్లో శరీరం వాతావరణాన్ని ఉష్ణోగ్రతను తట్టుకునే శక్తి కలిగి ఉండి నిలబడగలుగుతుంది. అది వాతావరణ ఉష్ణోగ్రత పెరిగితే తగ్గించుకోవడానికి, తగ్గితే పెరిగించుకోవడానికి, పెరగడానికి దానికి సంబంధించిన ఒక శరీరంలో నియంత్రణ వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ విపరీతమైన వాతావరణం వేడి ఎక్కువడం వల్ల ఆ వ్యవస్థని కోల్పోతుంది. శరీరంలో వేడిని ఆ నియంత్రణ వ్యవస్థ వల్ల చెమట రూపంలో అట్లా కొన్ని మార్గాల ద్వారా బయటికి వెళ్లిపోయేటటువంటి పరిస్థితి దెబ్బతిన్న వల్ల ఆ చెమట ద్వారా వేడి బయటకు పోవడం అనేది మూసుకుపోతుంది. ఇది ఒంట్లో ఉన్న వేడేమో తగ్గదు, అది కాక వాతావరణంలో ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. దానివల్ల టోటల్ గా వ్యక్తి శరీరంలో వేడి విపరీతంగా పెరిగిపోవడంతో మనిషి కుప్పకూలి చనిపోవడం జరుగుతుంది.
1: మరి వడదెబ్బ తగిలినప్పుడు సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి?
0: మామూలు ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఉష్ణోగ్రత పెరుగుదల వేడిగా ఉంటుందండి. అసలు కాకుండా వడదెబ్బ వల్ల జరిగేటటువంటి ప్రమాద సూచనలు ఎలా ఉంటాయంటే ఉష్ణోగ్రత 101 డిగ్రీల ఫారెన్హీట్ దాటిపోతూ ఉంటుంది, విపరీతమైన నిస్సహనం ఉంటుంది. మామూలుగా వచ్చేదాన్ని నీరసం అంటారు, మామూలుగా వచ్చే బలహీనతని నీరసం అంటారు. అది చాలా విపరీతమైతే నిస్సహనం అంటారు. నాలుక పొడారిపోతూ ఉంటుంది, ఏడిస్తే కళ్ళనీళ్లు కూడా రాకుండా ఉంటాయి, చర్మం తన స్థితిస్థాపకత శక్తిని కోల్పోతుంది, అంటే ఎలాస్టిసిటీని కోల్పోతుంది, బాగా పేల్గా అయిపోతుంది, అసలు కళ్ళు సన్నగా అట్లా అయిపోతాయి. దీన్ని బట్టి అది మామూలు ఇన్ఫెక్షన్ కాదు, అది కాక చరిత్ర కూడా చెప్తూ ఉంటుంది. అంతకుముందు వేడిలో ఆయన తిరిగి రావడం గాని ఆ చరిత్రను బట్టి కూడా మనం ఒక నిర్ణయానికి రావచ్చు, ఈ వ్యక్తి వడదెబ్బతోటి బాధపడుతున్నారు అని.
1: ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఉదయం వేళల్లో ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు బాగానే ఉంటాడు, సడన్ గా అతను తిరిగి వచ్చినప్పుడు 1 గంట 2 గంటలకు వచ్చినప్పుడు సడన్ గా వడదెబ్బ తగిలింది అనేసి సింప్టమ్స్ కనబడుతూ ఉంటాయి, మరి ఇంత షార్ట్ పీరియడ్ లో ఇంత ఎఫెక్ట్ అవుతుందంటారా?
0: వాతావరణంలో ఉష్ణోగ్రత స్థాయిని బట్టి ఉంటుంది సార్, ఆ స్థాయిని తట్టుకునే శక్తి లేకపోతే అట్లా జరిగే అవకాశం ఉంటుంది.
1: సాధారణంగా చూస్తూ ఉంటాం రోజువారి కూలీలు, అలాగే రోడ్ సైడ్ పనిచేసే ఉన్నటువంటి కార్మికులు చూస్తూ ఉంటాం, మరి వాళ్ళు డైలీ వడదెబ్బ తగలకుండా మరి జాగ్రత్తలు పడుతూ ఉంటారు. అనుకోకుండా ఒక వ్యక్తికి ఇలాంటి వడదెబ్బ తగులుతుందంటే ప్రధానంగా బాడీలో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం ఉంటుందంటారు?
0: నీరు ధారాళంగా స్వేచ్ఛగా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది, దాంతోపాటు ఖనిజాలు లవణాలు కూడా కోల్పోవడం జరుగుతుంది. ఇవన్నీ ఉండేటప్పటికీ రోగి వ్యాధి నిరోధక శక్తి తగ్గి అతను వడదెబ్బకు గురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.
1: శరీరంలో ఏ భాగంపై ఈ వడదెబ్బ ప్రభావం ఎక్కువ చూపే అవకాశం ఉంటుంది?
0: మొదట చర్మం ద్వారా ఉంటుంది సార్, దాని తర్వాత శరీరంలో అన్ని భాగాల మీద వ్యాపిస్తుంది. ఎందుకంటే నియంత్రణ వేడి నియంత్రణ శక్తే లేకపోయేటప్పటికీ వేడి ప్రభావం అన్ని ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ చేసి అట్లా కొలాప్స్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.
1: ఇప్పుడు మీరు చెప్పినటువంటి సింప్టమ్స్ ఏ వ్యక్తిలో అయితే కనబడిందో అతను గనక మనం ఐడెంటిఫై చేసినట్లయితే అతన్ని మనం ప్రధానంగా ప్రాథమిక చికిత్స ఏ విధంగా చేసుకోవచ్చు అంటారు?
0: అతను ముందుగా చల్లటి నీడ ప్రదేశంలోకి తీసుకెళ్లాలి, దాని తర్వాత చల్లగా ఉండే ప్రదేశంలో బట్టలు తీసేసి తడిగుడ్డతో స్పాంజింగ్ అంటారు, తడిగుడ్డతో అతని టెంపరేచర్ నార్మల్ వచ్చేంత వరకు అట్లా తడుపుతూ ఉండాలి, వీలైనంత త్వరగా హాస్పిటల్ కి తరలించడం మంచిది.
1: ఆ సమయంలో ఏదైనా లిక్విడ్స్ ఇవ్వడం గానీ లేదంటే ఇతరత్ర డైట్ ఇవ్వడం గానీ చేయొచ్చు అంటారా?
0: ఆ లిక్విడ్స్ జనరల్ గా ఏంటంటే నిమ్మరసం, తర్వాత కొబ్బరి నీళ్లు, తర్వాత ఫ్రూట్ జ్యూస్ ఇట్లాంటివి ఇవ్వచ్చు. అంతేగాని కూల్ డ్రింక్స్ వేసవికాలం వాడడం మంచిది కాదు.
1: కూల్ డ్రింక్స్ వేసవికాలం
0: వాడకూడదు,
1: కెమికల్
0: అంటే ఈ కూల్ డ్రింక్స్ లో శాక్రిన్ అనే ఒక పదార్థం ఉంటుంది, అది శరీరంలో డీహైడ్రేషన్ కలిగించే క్వాలిటీ దానికి ఉంటుంది. అందుకని జనరల్ గా కూల్ డ్రింక్ తాగిన తర్వాత వెంటనే దాహం వేస్తుంది, దానికి కారణం ఏంటంటే శరీరంలో ఉన్న నీటి శాతం తగ్గిపోవడం, దానికి శాక్రిన్ అనే పదార్థం ఖచ్చితంగా కారణం అవుతుంది.
1: బాడీలో ఉన్నటువంటి లవణాలని మనము బ్యాలెన్స్ చేయడం కోసం వడదెబ్బ తగిలే తగలకపోయినా కూడాను మరి మనకి ఈ సాల్ట్ షుగర్ యాడెడ్ వాటర్ ఎక్కువగా తీసుకోమనేసి మన వైద్యశాస్త్రం చెబుతుంది కదా, ఇది ఏమైనా ఉపయోగకరంగా ఉంటుందంట?
0: ఖచ్చితంగా అది ఇమీడియట్ గా ఉపయోగపడుతుంది, ORS ఫ్లూయిడ్ అని అది ఇవ్వడం మంచిది. సాధ్యమైనంత వరకు ఇంకా IV ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి హాస్పిటల్ కి తరలించడం మంచిది.
1: హాస్పిటల్ తరలించడం అన్నారు కాబట్టి ఇక్కడ వైద్య విధంగా చూస్తే మరి అక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ అందే అవకాశం ఉంటుందంటారు?
0: దానికి అప్పుడున్న పరిస్థితిని బట్టి ఫ్లూయిడ్స్ ఎక్కించడం జరుగుతుంది, ఖనిజ లవణాలు లవణాలు ఎక్కించి మళ్ళీ స్వస్థత చేకూర్చే అవకాశం ఉంటుంది.
1: సాధారణంగా మన ప్రాంతంలో డాక్టర్ గారు గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉంది, మరి ఇలాంటి గ్రామీణ ప్రాంతాల్లో మనకి అక్కడ స్థానిక వైద్యులు ఉంటారు, RMPలు PMPలు, మరి వీళ్ళు

0: ఇంకా వాళ్ళు టేకప్ చేస్తే దీన్ని మనం ఉపశమనం కలిగించేందుకు అవకాశం ఉందంటారా ఈ ఫ్లూస్ ఎక్కించడం వల్ల?
1: మిగతా వాటిల్లో ఎలా ఉన్నా వేసవి కాలం, వేసవి కాలంలో జరిగే వడదెబ్బ విషయంలో మేనేజ్మెంటే ఎక్కువ పాత్ర వహిస్తుంది. మెయిన్ గా కోల్పోయినటువంటి నీటిని, ఖనిజ లవణాలని వాటిని మళ్లీ రీప్లేస్ చేయడం అనేది ప్రధానంగా జరగాలి, ఏ వ్యక్తి ద్వారా అయినా కానీ. అంతేగాని టెంపరేచర్ తగ్గించడానికి ప్రయత్నం ఇమీడియట్ గా చేయకూడదు.
0: డాక్టర్ గారు, ఒక వ్యక్తి వడదెబ్బకి గురైన తర్వాత ఎంత సమయంలో మనము అతనికి సరైనటువంటి చికిత్స అందించాల్సి ఉంటుంది, అందించకపోతే రిస్క్ ఎంతవరకు తొలగే అవకాశం ఉంటుంది?
1: అది మెయిన్ గా టెంపరేచర్ 101 డిగ్రీస్ ఫారెన్హీట్ దాటకుండా చూసుకోవాలండి. శరీరం డ్రై అయిపోవడం, నాలుక పొడారిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ స్థితిని గమనించి వెంటనే అది హాస్పిటలైజ్ చేయడం మంచిది.
0: ఒక వ్యక్తి తనకు తానుగా తనకి వడదెబ్బ సంస్కృతి తగిలింది అని గుర్తించడానికి అతని బాడీలో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం ఉంటుంది?
1: అతను ఇమీడియట్ గా తన ఒక రకమైన కన్ఫ్యూజన్ కి లోన్ అవుతారు. రకమైన కన్ఫ్యూజన్ లేని చాలా నీరసంగా అడుగులేయటం అట్లా జరుగుతుంది. తల దిమ్మయ్యడం, తలంతా భారంగా ఉండటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సాధ్యంతరగా తన నీడని తొందరగా చేరుకోవడం, తర్వాత నీటిని తీసుకోవడం అది జరగాలి.
0: డాక్టర్ గారు, మరొక విషయం చెప్పండి, ఇటువంటి వడదెబ్బకి గురైనటువంటి వ్యక్తిని గనక మనం హాస్పిటల్ తరలించినప్పుడు మరి అక్కడ ప్రధానంగా ఎలాంటి ట్రీట్మెంట్ అందే అవకాశం ఉంటుంది? మీరు అన్నారు ఫ్లూయిడ్స్ పెడతారన్నారు, ఫ్లూయిడ్స్ తో పాటు ఇంకెలాంటి ట్రీట్మెంట్ అందే అవకాశం?
1: ప్రధానంగా ఫ్లూయిడ్స్ పెట్టడం, చల్లటి వాతావరణం కలిగించడం, శరీరంలో నీటి శాతాన్ని పెంచడం, ఖనిజ లవణాల శాతాన్ని పెంచడం ప్రధానంగా జరుగుతుంది. మరీ అత్యవసరమైతే తర్వాత ఆయన కొంచెం కోలుకున్నాక అప్పుడు ఔషధాల అవసరం ఉంటే అప్పుడు ఇవ్వడం జరుగుతుంది.
0: అంటే ఈ మనకి ఇంజక్షన్ రూపంలో గానీ టాబ్లెట్ రూపంలో గానీ పెద్దగా ఉపయోగకరం ఉండదు, ఫ్లూయిడ్స్ మాత్రమే వాడితే వడదెబ్బ నుంచి మనం ఉపశమనం పొందవచ్చు.
1: వేసవి కాలంలో జరిగే ఈ వ్యవహారంలో మాత్రం ఖచ్చితంగా ఈ మేనేజ్మెంట్ ప్రధాన పాత్ర వహిస్తుంది.
0: మరి స్వతహాగా మీరు హోమియో డాక్టర్, మరి ఈ హోమియో వైద్యంలో ఈ వడదెబ్బకి ఎలాంటి ట్రీట్మెంట్ అందే అవకాశం ఉందంటారు?
1: ఎమర్జెన్సీ పాయింట్ అయితే ఖచ్చితంగా హాస్పిటల్ కి వెళ్లమని చెప్పి రిఫర్ చేస్తుంటామండి. అది కాక మామూలు మందులతోటి అప్పటి వరకు ట్యాకిల్ చేయగలిగే అవకాశం ఉంటే హోమియోపతిలో కూడా కొన్ని ఔషధాలు ఉన్నాయి. ఉదాహరణకి గ్లోనైన్ ఒకటి, నేట్రం మూర్ ఒకటి, నేట్రం కార్బ్ ఒకటి, ఆర్సినిక్ ఆల్బం, ఆ డిపెండింగ్ ఆన్ ది సింప్టమ్స్ అనమాట. అప్పుడున్న లక్షణాలను బట్టి మన పరిధిలో ఉందా లేదా ఎస్టిమేట్ చేసి దాన్ని బట్టి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లా కొన్ని కేసులు సక్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్లూయిడ్స్ అవసరం అయితే అది ఏ వైద్య శాస్త్రానికి సంబంధించిన వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా అది ఎక్కించడం అనేది జరగాలి, జరిపించాలి.
0: ప్రతినిత్యం దినచర్యలో భాగంగా ప్రతిరోజు బయటకు వెళ్లాల్సినటువంటి వ్యక్తులు ఈ వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: అంటే వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం మంచిదండి. తర్వాత తలకి టోపీ పెట్టుకోవడం మంచిది. తర్వాత ఉదయం 11:45 మధ్యలోనే ఇంట్లో ఉండే పరిస్థితి కల్పించుకోవాలి. ఏదైనా బయటకు వెళ్లాలంటే 4 తర్వాత, లేకపోతే 11 లోపల ఇంట్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఇంట్లోకి ధారాళంగా గాలి వచ్చేటట్టు చూసుకోవాలి. ఆ గాలి వేడెక్కకుండా ఉండటానికి ఒక మార్గం ఏంటంటే కిటికీలకి దుప్పట్లు, కిటికీలు బయట దుప్పట్లు కట్టి వాటికి తరచుగా చల్లటి నీళ్లతో తడుపుతుంటే గది లోపలి గాలి వేడి ఎక్కువ కాకుండా ఉండే అవకాశం ఉంటుంది.
0: అంటే మీరు చెప్పింది బాగానే ఉంటుంది కానీ మరి రోజువారి కూలీలు, అలాగే రోడ్ సైడ్ ఉన్నటువంటి వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యాపారస్తులు వీళ్ళు తప్పకుండా మరి ఎండలో వ్యాపారం చేసుకోవాలి, సంపాదించుకోవాలి, ఇలాంటి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: ఖచ్చితంగా నీడని కల్పించుకునే అవకాశాన్ని చూసుకోవాలి. ఎండలో ప్రభావితులైతే అయ్యే వ్యక్తులు ఎవరంటే 5 సంవత్సరాల లోపు పిల్లలు, తర్వాత 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు, తర్వాత దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, ముఖ్యంగా డయాబెటిక్ బీపీ వీళ్ళు, తర్వాత కొలిమి దగ్గర ఇట్లా వేడి దగ్గర ఎక్కువ పనిచేసే అవసరం ఉన్నవాళ్ళు, కొలిమి దగ్గర కానీ ఐరనింగ్ కానీ మెటల్ ని కరిగించడం, లోహాలను కరిగించేవాళ్ళు, ఈ వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి.
0: ఇంతకుముందు మీరు అన్నారు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, దీంట్లో ఎక్కువగా మరి దీని బారిన పడేవారు అంటున్నారు. దీర్ఘకాలిక వ్యాధులకి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు వడదెబ్బ బారిన పడప్పుడు ఆ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయొచ్చు అంటారా, ఆపొచ్చు అంటారా?
1: కంటిన్యూ ఆ ట్రీట్మెంట్ తప్పనిసరిగా తీసుకోవాలి.
0: అంటే బాడీ సపోర్ట్ చేయదు కదా, అప్పుడు
1: బాడీ సపోర్ట్ తో సంబంధం లేక వాళ్ళు తీసుకునే కారణం వేరే ఉంటుంది కదా. దానికి డయాబెటీస్ ఉందనంటే ఖచ్చితంగా డయాబెటీస్ ని ట్యాకిల్ చేసే మందులు వాడాల్సింది, అలాగే బీపీకి సంబంధించిన మందులు వాడాలి. కాకపోతే అప్పుడు వాతావరణ పరిస్థితులను బట్టి బీపీకి సంబంధించిన మందుల యొక్క డోసేజ్ మార్చుకుంటూ ఉండాల్సి, డయాబెటీస్ విషయంలోనేమో మామూలు వాళ్ళకంటే కూడా ఎక్కువ నీళ్లు తాగాల్సింది.
0: నీళ్లు ఒక సామాన్య మానవుడు వేసవి కాలంలో ఎంత తీసుకోవాల్సి ఉంటుంది?
1: కనీసం 3-4 లీటర్ల వరకు తీసుకోవాలి. డయాబెటిక్ పీపుల్ ఇంకా ఎక్కువ తీసుకోవాలి.
0: అంటే 3-4

0: అంటే ఒక రోజులో 24 అవర్స్
1: ఒక రోజు మొత్తంలో
0: ఏ వయసు వారినే ఇదే క్వాంటిటీ వాడాలంటారా?
1: ఇంచుమించుగా అట్లా వాళ్ళకి.
0: ఆఖరిగా మా శ్రోతలకి ఈ వేసవి కాలంలో వడదెబ్బన పాలు పడకుండా ఎలాంటి సూచనలు మీరు ఇస్తారు?
1: సాధ్యమైనంత వరకు వేడినికి దూరంగా ఉండేటట్టు బయటకు వెళ్తే ఖచ్చితంగా టోపీ పెట్టుకోవడం ఒకటి, లేకపోతే పల్లెటూళ్ళలో మీరు చెప్పినట్టు వాళ్ళు పల్లెటూళ్ళలో కంపల్సరీ పొలాలకి వాటికి వెళ్లాల్సి వస్తే తలపాగా చాలా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మెయిన్ గా వేడికి దూరంగా ఉండటం, తర్వాత శరీరం నుంచి నీరు పోతూ ఉంటుంది కాబట్టి నీటిని మళ్లీ సప్లిమెంట్ చేసుకోవటం, ఇట్లా నీటిలో ఉప్పు శాతం అది మళ్లీ రీప్లేస్ చేసుకోవటం.
0: వరదబ్బ బారిన పడ్డటువంటి వ్యక్తికి ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తే ఉపశమనం కలుగుతుందనే విషయాలు చాలా చక్కగా వివరించారు. నమస్కారం అండి.
1: నమస్కారం.
2: మీరు ఇంతవరకు వడదెబ్బకు కారణాలు, చికిత్స ఈ అంశం గురించి హోమియో డాక్టర్ పి హరినాథ్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: Anupos Institute of Technology for Women's and Autonomous College, KTPS Road, Palvancha, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
3: ఆకాశవాణికి తొగడం కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమం మొదటి వినండి ఏప్రిల్ 1 విడుదల చిత్రం నుంచి పాటని.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: కరోనా పల్లే కొడుకు తల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే అప్ప పుల్లల చేదు నమిలిందే రామ రామ రామ రామ.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి, మాతో ముచ్చటించండి.
3: ఫోన్ నెంబర్లు 0874295038, 295039.

0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి. శనివారం ఉదయం
1: 8:35 నిమిషాలకు
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: కళ.
1: ప్రపంచంలో ఎక్కడ ఉన్నా యాప్ ద్వారా మిమ్మల్ని అలరిస్తోంది ఆకాశవాణి కొత్తగూడెం ఎఫ్ఎం.
2: నీ పేరు రాసి పెట్టినా అన్ని చెరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా.
3: మీ సొంతింటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: ఆకాశవాణి గిరిజన ప్రజా జీవన విధానాల మేళవింపు గిరిసీమలు గిరిజనుల కార్యక్రమం. Ha!

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: అనుమోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచా, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్.

0: దండతి వేలరు రమక దండలు గౌలడా
1: Thank you.

Nizama, it's cool.

కారు తయ్యరు బాబా నాయుడు తిన్నడు బాబా నా పాట తిను ఊరిల్లాయో రిల్లాయో తిల

మవియాలో కోమటూరక్కమ్మవియాలో నాతోని ఐదుగురు వెయ్యాలో సంగీత కెలతో.

0: నాకు సీరలేవేయాలో,
1: అందరికీ చీరలున్నయ్యాలో, నాకు చీరలేవేయాలో,
0: వదిన సోబైన దగ్గరయ్యాలో, వెన్న చీరున్నదేవయ్యాలో,
1: వదిన సోబైన దగ్గరయ్యాలో, వెన్న చీరున్నదేవయ్యాలో,
0: వెన్న చీరున్నదేవయ్యాలో, వెన్న

గిరిజన ప్రజా జీవన విధానాల మేళవింపు గిరిసీమలు గిరిజనుల కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీలో, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తల ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: రమణమూర్తి. కార్యక్రమంలో ముందుగా వినండి యదుకుల కాంభోజి రాగంలో త్యాగరాజ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: ఆకాశవాణి విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి

0: ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ రానున్న విద్యా సంవత్సరానికి కల్చరల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్షిప్ స్కీమ్ను ప్రకటించింది. సంగీతం, నృత్యం, నాటకం, చిత్రలేఖనం, శిల్పకళ, సాహిత్య రంగాల్లో ప్రతిభ కనబరిచే 10 నుంచి 14 సంవత్సరాలలోపు బాలలకు ఈ స్కాలర్షిప్ను అందజేస్తారు. మొత్తం 650 కాగా సాంప్రదాయ కళల కుటుంబాలకు సహా ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు తోడు ప్రత్యేక వర్గాలకు నిబంధనల మేరకు రిజర్వేషన్ అనేది కల్పించబడుతుంది. గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతున్న బాలలు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. 2012 జూలై 1 నుంచి 2016 జూన్ 30 మధ్య అంటే ఈ 2 తేదీతో కలుపుకొని బాలలు జన్మించి ఉండాలి. వెబ్సైట్ నుంచి దరఖాస్తును ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెబ్సైట్ చిరునామా www.cctindian.gov.in అనే వెబ్సైట్లో మీకు దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం లభ్యమవుతుంది. వెబ్సైట్ చిరునామా మరొకసారి www.cctindian.gov.in. ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ May 31, 2026. మరొక ప్రకటన. హైదరాబాద్ లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వివిధ డిప్లొమా ప్రోగ్రాంలో లెటరల్ ఎంట్రీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా ఇన్ టూల్ డై అండ్ మౌల్డ్ మేకింగ్ 9 సీట్లు ఖాళీగా ఉన్నాయి. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 6 సీట్లు, డిప్లొమా ఇన్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజనీరింగ్లో 7 సీట్లు, డిప్లొమా ఇన్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ దీంట్లో 8 సీట్లు ఖాళీగా ఉన్నాయి. డిటిడిఎం కోర్సు కాల వ్యవధి 3 సంవత్సరాలు, మిగతా కోర్సులకు 2 సంవత్సరాలు కాల వ్యవధి ఉంది. అభ్యర్థులు ఐటీ పాస్ అయి ఉండాలి. ప్రస్తుతం క్వాలిఫయింగ్ ఎగ్జామ్ రాస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆబ్జెక్టివ్ విధానంలో జరిగే పరీక్ష ఆధారంగా సంబంధిత ట్రేడ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. డిప్లొమా తర్వాత బీటెక్ 2వ ఏడాది కోర్సులో చేరే అవకాశం కల్పించబడుతుంది. దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా www.citd.in www.citd.in. ఈ వెబ్సైట్లో మీకు దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్ విధానంలో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ May 31, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, మీ మాటతో ఓ పాట లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాం. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0874442

0: 9 5 0 3 8 2 9 5 0 3 9. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. ఈ కార్యక్రమానికి సాంకేతిక సహకారం అందిస్తున్నారు శ్రీ బాబు సింగ్ గారు. ఈనాటి కార్యక్రమంలో మొదటి శ్రోతతో మాట్లాడదాం. హలో.
1: హలో, శుభోదయం సార్.
0: శుభోదయం అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వెంకటేష్ గారు, బాగున్నాం అండి. మీరు బాగున్నారా?
1: చాలా బాగున్నాం. ఎండలు విపరీతంగా ఉన్నాయి, జాగ్రత్త ఉండాలి సార్.
0: అంతే అండి, జాగ్రత్తగానే ఉండాలి. ఇబ్బంది
1: పడాలి,
0: బిజీ ఉంటుందండి. ఓకే అండి. ఏ సినిమా పాట విందాం అనుకుంటున్నారు ఈ రోజు?
1: అమెరికా అబ్బాయి సినిమాలో.
0: తప్పకుండా వినిపిస్తాం.
1: ధన్యవాదాలు.

0: కార్యక్రమంలో తర్వాత శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అమ్మ, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాధాపాసి గారు నమస్తే అండి. ఏ సినిమా నుంచి పాట విందామని కాల్ చేశారు?
1: నాకు స్వామి సినిమా
0: కోసం కొంచెం పాడి వినిపించండి మా శ్రోతలందరి కోసం. మీ గొప్ప మనసుకి నమస్తే.
1: ఎందుకంటే నాలా వాళ్ళకు కూడా ఆశ ఉంటది కదా సార్, ప్రతి ఒక్కళ్ళది వినాలి,
0: అవునవును
1: కూడా వినాలి కదా సార్.

0: కార్యక్రమంలో. తర్వాత శ్రోత, హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: రాంబాబు సార్.
0: రాంబాబు గారు చెప్పండి, ఏ సినిమా నుంచి పాట విందామని?
1: సుభాష్ చంద్రబోస్ నుంచి నేరేడు సంగనే పాట విందాం సార్.
0: తప్పకుండా వినిపిస్తున్నామండి, వినండి.
1: ఓకే సార్, థ్యాంక్ యూ.
0: ధన్యవాదాలు.

0: నమస్తే, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: రాంబాబు
0: గారు చెప్పండి, ఏ సినిమా నుంచి పాట విందామని?
1: సుభాష్ చంద్రబోస్ నుంచి.
0: తప్పకుండా వినిపిస్తున్నామండి, వినండి.
1: ఓకే సార్, థ్యాంక్ యూ.

సొంతింటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: కార్యక్రమంలో. తర్వాత శ్రోత, హలో.
1: హలో, గుడ్ మార్నింగ్ అండి.
0: శుభోదయం అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నిలఫర్ అండి, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను.
0: నిలఫర్ గారు ఏం చేస్తుంటారు?
1: సార్, నేను హౌస్ వైఫ్ అండి.
0: హౌస్ వైఫ్, హోమ్ మేకర్.
1: అవునండి, హోమ్ మేకర్.
0: రేడియో వింటుంటారా రెగ్యులర్గా?
1: రేడియో వింటుంటానండి రెగ్యులర్గా. ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ అయితే తప్పకుండా వింటూ ఉంటాను.
0: తప్పకుండా వింటుంటారు, చేస్తుంటారు.
1: అవునండి, అంటే ప్రయత్నం చేసిన రోజు ఒక్కో రోజు లైన్ దొరకదు.
0: ప్రయత్నం చేయాలి తప్పకుండా.
1: అదేంటో డైల్ చేయగానే రింగ్ అయింది.
0: మీ అదృష్టం అండి, మా అదృష్టం. సరే అండి, ఏ సినిమా నుంచి పాట వింటారు ఈరోజు?
1: సార్, ఈరోజు అంతఃపురం నుండి కళ్యాణం కానుంది, కన్య జానకి ఎలా స్టార్ట్ అవుతుంది, వెన్నెల్లో నడిచే మొబ్బుల్లాగా ఆ పాట.
0: ఓకే అండి.
1: ఉంగరే గారు, వన్ ఆఫ్ మై ఫేవరెట్.
0: ఓకే అండి.
1: ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ.
0: ధన్యవాదాలు.

0: కార్యక్రమంలో. తర్వాత శ్రోత, హలో నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: గుడ్
0: మార్నింగ్ అండి, శుభోదయం. ఎవరు అక్బర్ గారు చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వింటారు ఈరోజు?
1: ఈరోజు
0: ఓకే అండి, తూర్పు వెళ్లే రైలు సినిమా నుంచి ఏ పాట వినిపించమంటారు? వినిపిస్తున్నాం వినండి.

0: కార్యక్రమంలో తర్వాత శ్రోత హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: రాంపురం గ్రామం.
0: రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్ గారు, ఏ సినిమా నుంచి పాట విందామని కాల్ చేశారు?
1: ఈరోజు ప్రపంచ టీ దినోత్సవ సందర్భంలో మాకు మృగరాజ్ సినిమాలో పే చాయి చెట్టుకున్న సాగరాబాన్ సాంగ్, ఎందుకంటే ఉదయం వేసిన కాల నుంచి చుట్టాలను పలకరింపేటప్పుడు ఇంటికి పోయినా కానీ ముందు వాటిచ్చిన తర్వాత ఇచ్చేది టీ కాబట్టి.
0: అవునండి,
1: మన జీవనంలో ఒక భాగం అయిపోయింది.
0: అవును,
1: మంచి కానీ చెడు కానీ అన్నిటికీ కూడా టీ మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు.
0: ఒక రిఫ్రెష్మెంట్ డ్రింక్.
1: అవును, దానివల్ల ఏమవుతుందంటే మనసు కూడా కొంచెం ఉత్తేజంగా ఉంటుంది కాబట్టి యాక్టివ్ డల్గా ఉన్నాళ్ళు కూడా. కొంతమంది డ్రైవర్లు కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు ఏం చేసినా టీ కూడా తాగుతూ ఉంటారు మధ్య మధ్యలో.
0: అవునవునండి,
1: ప్రతిదీ కూడా ఎందుకంటే టీ అనేది అనుగుణంగా ఉంది కాబట్టి ఇప్పుడు టీ దినోత్సవం. ఎందుకంటే ప్రతిరోజు మంచిదే అన్నట్టు మనకి ఇప్పుడు ఈ ద్వారా మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు చాలా మంది మంగళవారం మంచి కాదు, సోమవారం మంచిగా, శుక్రవారం, శనివారం అన్ని అంటూ ఉంటారు, ఏదో ఒకటి అంటూ ఉంటారు.
0: ప్రతిరోజు
1: ప్రతిరోజు మంచిది, ప్రతిరోజు కూడా ఎంతో మంది మహానుభావులు పుట్టిన నేల ఇది కాబట్టి ప్రతిదీ మంచి రోజు మంచి, అది అది ప్రతిదీ మంచి అనుకోవాలి మనం కూడా.
0: అవునవునండి
1: సార్, మాకు దొరకలేదు.
0: సతీష్ గారు మీరు కోరినట్టు పాట వినిపిస్తున్నాం. ధన్యవాదాలండి.
2: అలనాడు బ్రహ్మ మానవుల తలరాతలు రాయటంలో కాస్త అలసిపోయి తలనొప్పితో ఉంటే సరస్వతీదేవి తీవ్రంగా ఆలోచించి పాలకడల నుండి పాలను, శివుని తలపై గంగమ్మనడిగి నీళ్లను, మన్మధుని చెరుకు విల్లు నుండి చక్కెరను, ఊటి ఉద్యానవనం నుండి తేయాకును తెప్పించి అన్నిటినీ కలిపి అగ్ని సాక్షిగా కాచి వడబోసి ఇచ్చిందో చక్కని చిక్కని టీ. అది తాగిన బ్రహ్మ ఆనాటి నుండి ఈనాటిదాకా రెస్టు లేకుండా సృష్టి కొనసాగిస్తూనే ఉన్నాడు. అంత మహత్తున్న ఈ టీకి మరో పేరే ఛాయ్ మెరభాయ్. ఈ ఛాయ్ చరిత్రను నోరారా చెబుతా నోరూరేలా వినుక్.

0: ఉంది.
1: తెలదొడు ఇండియాకు తెచ్చారు టీ, ఆ టీ తాగి వాళ్లతోటి వేశాము భేటీ అన్నాడు అలనాటి ఆశీసి. తను టీ తాగడంలో ఘనాపాటి, టీ వల్ల లాభాలు శతకోటి, ఆ లిస్ట్ అంతా అవుతుంది రామకోటి. చటుక్కున తాగరా భాయ్.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
3: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
2: 9989679076.
3: మరొక నెంబర్ 7989701158.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: Anubhos Institute of Technology for Women's in Autonomous College, KTPS Road, Palwancha. Jillalone ekaika Mahila Engineering Kalashala. Diploma BTech kursulato patu hostel saukaryam. Nanyamaina vidya 100% placement. Mee ammayala ujjwala bhavishyattiki surakshitamaina best choice. Call cheyandi 9246907407.
6: Karyakramalo tarvata shrota, hello.
7: Hello, namaskaram sir.
6: Namaste andi, evaru ekkadi nunchi maatladutunnaru?
7: నా పేరు సతీష్ గారు సార్, నేను రాణాపాలెం మండలం ఏలకొ గ్రామం నుంచి మాట్లాడుతున్నాను సార్.
6: సతీష్ సార్ గారు ఏం చేస్తుంటారండి?
7: సార్ నేను డయాలసిస్ టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నాను సార్, నెట్వర్క్ కంపెనీగా.
6: అవునా, అవునా. అయితే ఈ రోజు ఏ సినిమా నుంచి పాట విందామని మాకు ఫోన్ చేసి?
7: ఈ రోజు నాకు స్వాతి ముత్యం మూవీ నుంచి సువి సువి అనే పాట కావాలి సార్. ఆ పాట చాలా బాగుంటుంది.
6: అవునండి, తప్పకుండా వినిపిస్తాయి.
7: ఒక చిన్న మాట సార్, ఎండలు తీవ్రంగా ఉన్నాయి, మరి కొంచెం జాగ్రత్తగా ఉండండి.
6: అవునండి
7: అని తెలియజేస్తున్నా సార్. అంటే ఎందుకంటే నేను నిన్న న్యూస్ కూడా వచ్చింది, 45 degrees ప్లస్ ఉండే ఛాన్స్ ఉంది అన్నారు.
6: అవునండి, అవునండి.
7: కొంచెం
6: మధ్యగా
7: చేస్తుంటే బెటర్ ఉంటుంది అందరికి కూడా.
6: అవునండి, ఈ రోజు డాక్టర్ సలహాల కార్యక్రమంలో కూడా వినిపించాం వీటికి సంబంధించిన జాగ్రత్తలు, అవన్నీ హోమియో డాక్టర్ గారు తెలియజేశారు.
7: నేను ఎందుకంటే డయాలసిస్ టెక్నీషియన్ గారు చేస్తున్నా సార్. దానివల్ల ఏంటంటే బాడీ డిహైడ్రేట్ అయ్యి కిడ్నీ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ కానీ, బీపీ పెరిగే ఛాన్స్ కానీ ఉంటుంది అన్నమాట.
6: అవునండి, ప్రాణాపాయం కూడా.
7: చాలా ప్రాణాపాయం.
6: అవునండి, తప్పకుండా అందరం మీరు చెప్పినట్టుగా పాటిస్తారని ఆశిస్తూ పాట వినిపిస్తున్నాం వినండి.
7: థ్యాంక్ యూ సార్.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పైసెడ్యూ మందరం.

0: కొత్తగూడెం కేంద్రం
1: నాగోటు శృతిలోనా
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: నాగుడె లయలోనా పాడవే పాడవే కోయిలా
2: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
2: మరొక నెంబర్ 2950039.
1: ఒక మాట 10 మాటలే అది పాట కావాలని.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
2: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.
1: పాడుతూ పరవశించు జన్మ.

కార్యక్రమం తర్వాత శ్రోత హలో నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే అండి, ఏ సినిమా నుంచి పాట విందామని కాల్ చేశారు?

0: కార్యక్రమంలో. తర్వాత శ్రోత, హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను సుజాతగర్ మండలం రాఘవపురం గ్రామం నుంచి గుండేటి వెంకటరాములు సార్.
0: వెంకటరాములు గారు, బాగున్నారా?
1: బాగున్నా సార్. బాగున్నారా సార్?
0: చాలా బాగున్నాం అండి. ఏ సినిమా నుంచి పాట విందాం అని కాల్ చేశారు?
1: ఇవాళ నిర్దోషి సినిమా నుంచి
0: వినిపించేస్తున్నాం.
1: ఓకే సార్, శ్రోతలందరి కోసం.
0: ఓకే అండి, ధన్యవాదాలు.

0: కార్యక్రమంలో. తర్వాత శ్రోత, హలో,
1: నమస్కారం సార్.
0: నమస్తే అండి, ఎవరు, ఎక్కడి నుంచి?
1: సార్.
0: ఓకే అండి, ఏ సినిమా నుంచి పాట విందామని కాల్ చేశారు?
1: సుశోక సినిమా నుంచి పాట ఏంటి సార్?
0: తప్పకుండా అండి. ఓకే అండి, మీరు గౌరవ స్వాగతం. సినిమా నుంచి ఒక మంచి పాట వినిపిస్తున్నాం.

0: బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: కార్యక్రమంలో తర్వాత శ్రోత, హలో,
3: గుడ్
2: మార్నింగ్ అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శ్రీనివాసరావు గారు.
3: అవును సార్, నాకు కావాల్సిన పాట

0: కార్యక్రమంలో తర్వాత శ్రోత హలో
1: సార్, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సార్, చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం పల్లిపల్లి గ్రామం నుంచి నరేందర్ సార్.
0: నరేందర్ రెడ్డి గారు, చెప్పండి.
1: బాగున్నారు సార్?
0: బాగున్నామండి, మీరు బాగున్నారా?
1: బాగున్నాం సార్.
0: ఈ రోజు ఏ సినిమా నుంచి పాట విన్నామని ఫోన్ చేశారు
1: సార్? పలనాటి బ్రహ్మనే సినిమాలో బందర్లు అనే పాట కావాలి సార్. కోరుకుం శ్రోతలు సార్,
0: చెప్పండి.
1: స్వరూప సాయి పూజ ప్రత్యూష దిలీప్ చంద్రారెడ్డి అంకిత పూజ ధనంజయ పోలయ్య బండార్ చిముత్తు గుప్తా గారు మాణికరావు గారు సార్.

0: తీసుకుంటారా?
1: హలో
0: హలో నమస్కారం. హలో నమస్కారం అండి.
1: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
0: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి బరిగే మాధవరానక్క ఘట్టన్న సార్ నా పేరు.
1: ఘట్టన్న గారు బాగున్నారా?
0: బాగున్నా సార్.
1: ఈ మధ్య కాలంలో మీరు కాల్ చేసినట్టుగా వినిపించలేదు మరి.
0: అంటే మేము దాదాపు మన శ్రోతలు చాలా మంది ఎక్కువైపోయారు, ఆ కాల్ మాకు కలసలేదు. అటువంటి ఎందుకు ఒక నెల గ్యాప్ ఇవ్వాలని కూడా మేము అనుకున్నాం సార్.
1: ఓకే ఓకే అండి. సరే అండి. ఈరోజు ఏ సినిమా నుంచి పాట?
0: అందులో మళ్ళీ ఇంకొకటి, మేము ఈ మధ్యలో జ్యోతిర్లింగాలు పోయినామండి, సోమనాథ జాతరకు, ద్వారకా జాతరకు పోయినాము. అందుకే మాకు కొంచెం విరామం ఏర్పడ్డది.
1: ఓకే ఓకే. ఏ సినిమా నుంచి పాట వింటారు ఈరోజు?
0: మాకు పెళ్లి పుస్తకం సినిమా నుండి సార్.
1: ఓకే.
0: శ్రీరస్తు అనే పాట కావాలి కానీ ఒక ముచ్చట చెప్తా సార్.
1: చెప్పండి చెప్పండి.
0: ఇవాళ స్వర్గీయ భారతరత్న మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ వర్ధంతి ఉన్నది. వారి వర్ధంతి సందర్భంగా భారత ప్రభుత్వం రాజీవ్ సద్భావ దినోత్సవంగా, ఉగ్రవాద నిరోధక దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్క విద్యార్థి అయినా మేధావి అయినా ప్రతి ఒక్కరు ఉగ్రవాదంపై మరణించకుండా అభివృద్ధిలోకి ప్రయాణించాలి. వాళ్ళు సమాజానికి అనుకూలంగా ఉండాలి, సమాజం డెవలప్ కోసం ఉండాలి కానీ సమాజం నిరోధకంగా, అభివృద్ధి నిరోధకంగా ఉండకూడదు అని కళాశాలలో కానీ మన రేడియో కేంద్రంలో కానీ వివిధ ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో కూడా ప్రతి ఒక్కరు ప్రేమ వైపు, ఆప్యాయత వైపు, భక్తి వైపు, సబర్మతి వైపు, సంస్కృతి నేర్పుతుంది భారత సంప్రదాయం. ఉగ్రవాదం నేర్పకూడదు అనుకుని మన ఆకాశవాణి కేంద్రాల తరఫున మీరు కూడా చెప్పాల్సింది.
1: ఓకే అండి. ఈ రోజు 11 గంటలకు మన కేంద్రం నుంచి మంచి కార్యక్రమం ఉంది, వినండి.
0: ఓకే ధన్యవాదాలండి.
1: ఓకే ధన్యవాదాలండి.
0: ఇలా కోరుకున్నవారు పొత్తు పోతురైన సమ్మన్న తేపతక్క తిరుపతి.

నాటి కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించారు శ్రీ బాబుసింగ్ గారు. ఇంతసేపు మీకు ఇష్టమైన పాటల్ని వినిపించిన నేను మీ రేడియో నేస్తం చింతకింది శ్రీధర్.

0: ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కిటిపిఎస్ రోడ్, పాల్వంచా. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్ కి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన ఆడవారి మాటలకి అర్థాలే వీరుల చిత్రం నుంచి పాటలు వింటారు.

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: Are you single? Buy me a drink. Hey, let's go out, man. Your place or mine?

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989
1: మరొక నెంబర్ 7989701158.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రకటించిన అంశం వెంటనే వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

కూరట్ల పోసేది గంగ, సాండాలు సచ్చవి రంగు, గంగ లేని చేతి గడి ఉండదమ్మా, లేకపోయిన చేతి నిమిషం ఉండదమ్మా. వాడు విగ్గన్న కుసిండ విగ్గన్న కుందీల రూపంలో వేస్తే విగ్గన్న లేడి రూపమే నడిచిన విఘ్నేశ నంది రూపమేనా.

ஆரத்தி உறக்கம் ஆர பதிவேல சனார்த்தியோ.

నమ్మి నాగులకొండ పట్నం వేళ తొంతి రాజు శివ తొంతి రాజు భార్య అడవండి అనుకుని అమరగాన్ని తొంతి మీద తొంతులు కొట్టంగ ఏడు తొంతులు పెట్టంగా కొట్టిన శివ తొంతి రాజు భార్య అమరగాన్ని అటువంటి రాజ్యం దేశ మేలుతురు కడపల సంతానం లేక నాగులకొండ పట్నముల ఒక పూజలు చేయబట్టి చూపెట్టగా అటవండి ఎనక బాయి దూడాల బాయిలు ఇళ్లతోటి పూజ కడితే సంతానం అయితే చెప్పిండు భగవంతుడు అటవండి ఎనక నేను శుక్రారనాడు చక్కని గడియలో బాయి దూడినారు బాయి ముహూర్తం చేసినారు కల్కిశోభనుల బాయి అని పేరు పెట్టిరి బాయిల నీళ్లతో పూజ చేసినప్పుడే బాయిల నీళ్లు తెచ్చి నారింజ చెట్లు పెట్టి నారింజ చెట్లు నీళ్లు పోసినప్పుడే పనులు పక్షులు

నాడు నారదుడు అని పేరు పెట్టిరి. కొడుకు పుట్టినాక ఐదేళ్లకు ఆడవీళ్ళ కావాలని అదే నీళ్లతోటి ఆ బాయిల నీళ్ళు దోషుల్లో పట్టుకుని సూర్య నమస్కారం చేసినప్పుడే అడవిల్ల సూరమ్మ. మరి ఆడవిల్ల పుట్టింది సూరమ్మ అని పేరు పెట్టుకొని మరి కాడు దగ్గర అయినారు కూడుకు దూరం అయినారు మోసేతులు ముందడికైనా మోసేతులు మోకాళ్ళు వెనుకకు అయినాయి. బ్రహ్మవాకు ఇంపినాడు యమ ధర్మరాజు పిలుపులు అందినయ్యే. ఆ శివదంతి మహారాజు అమరు అన్య చెల్లెలు పైలమని తమ్మిని కొడుకు చేతులు పెట్టిరి. వాళ్ళు ఎప్పుడైతే ప్రాణం వదిలిపెట్టిరో రాజే నాదరుడు చెల్లెను దాత్తుడు రాజ

0: విధంగా మరి నారదుడు ఏమో రాజ్యమే వెళ్తున్నాడు, సూరమ్మనే వదినతో నిమ్మలంగం ఉన్నది. రాజ్యం ఉద్దేశం ఏలకుండా నారదుడు ఏమంటాడు?
1: రాజనారద ఓరి మంత్రులారా, ఓరి బోయిలారా, మన ఊరు లోపలున్న కానంకిష్ట గుండ్ల మీద రామయ్య శాస్త్ర గిలవిలో నంపి మా చెల్లె పేరు మీద నా పేరు

0: ప్రాణాంతం చూడబోతే అయినా నీ గర్భం లోపల ఏడుగురు బిడ్డేలు ఉట్టేది. ఒక పేరు రుద్దరి అని కొడుకు నీకు ఉట్టేది ఉన్నది. నీ చెల్లె గర్భాన ఒక్క కొడుకు ఉడతాడయ్యో. నీకు పక్కల బల్లెం ముక్కుల కొయ్యవో నారదా. ముక్కుల కొయ్య ఏడుగురు బిడ్డలకు అటువంటి వెనుకనేమి ఒక్కడే అన్నరాట.
1: వేదాలంకయ్య కానంకిస్తే నిజమేనంటారా? నిజమేనన్నప్పుడు మా శల్యకు నేను ఎత్త ఎత్తునన్నాడు. చూడబుట్టిన శల్యాలు శల్యలు చూడమ్మా.

ఇప్పుడు శంకరుని పూజారిని కాబట్టి శంకరుని పూజ చేసుకోనికి పోతున్న బామా కమలాంచి దేవి తొప్పతోడి గంధం దొరగొల్ల పాలు కాకరాకలు రేకులు అడిగినాది అటువంటి వెనకే పూజ సామగ్రి తయారు చేసిందట. రాజనారదునికి చేతికి ఇచ్చినప్పుడు మరి శంకరుని పూజ కడుతున్నాడు నారదుడైనా అడికెళ్ళి నారదు.

దగ్గరానే ఎడిగైనా తాను ఒక్కడేమీయా.

0: ఓం నమో శివాయ, ఓం నమో శివాయ అని పూజలు చేస్తుండట. సూరమ్మ ఏడుపుడు శంకరుడికి మాల్యం అందింది, నేను ఇప్పుడే పోతాను అటువంటి నారదుని చెల్లెని పెళ్లి ఇవ్వని చెప్తానన్నాడే. భగ్రమండి నాడు జగ్గిన మెరిసినాడు శివలింగంలో ప్రత్యక్షమైంది శంకరుడు. ఏ నారద, కటకట మారి కట్టెల మారి కుంచన్నకుల తోచి పంచన్న పాపకారి నా పూజ చేస్తవారు ఊరి నారదుడారా.
1: ఏమైంది స్వామి, ఏం తప్పు చేసిన, ఏం నేరం చేసిన స్వామి?
0: వచ్చలా నీ ముఖం చూడరాదురా.
1: ఏమైంది నాయన?
0: తోడ పుట్టిన తోడు సెల్లకు పెళ్లి చేయక నాకొచ్చి పూజ చేస్తున్నావా? ఇప్పుడే వెళ్ళిపోయి నీ సెల్లె పెళ్లి చేసి వచ్చి నా పూజ చేస్తే నేను పూజ

కాలేను చెల్లె పెళ్లి చేసొచ్చి నా శివలింగం పూజ చేస్తే నేను మెత్తగాని అప్పటిదాకా మెత్తనన్నాడు. భగ్గున వండి జగ్గున మెరిసిండు, ఎండికొండ కైలాసం శంకరుడు వెళ్ళిపోయిండు, నారదును సంగతి

శంకరంతో చెప్పుకున్నావా చెల్లెలా, నీకు నేను పెళ్లి చేస్తానే చెల్లెలా.

0: పిల్లగాడు కనపడతలేడు గాని అటువంటి బ్రహ్మదేవుడు ఏమి చేసిండంటే అటువంటి శంకరుడు కళ్ళ చూసిండేనా. మరి నారదునికి తోడబుడిన చెల్లె పెళ్లి చేయమని చెప్పిన పెళ్లి చేసుకున్న చేతులను అంజనం వేసి చూసిన శంకరుడు అంజనంలో చూసేవరకల్లా ఒక్క ఊరి పోతలేడు, ఒక్క పిల్లగాన్ని అడుగుతలేడు.
1: అవును,
0: కుంటూ అని గుడ్డు అని పెళ్లి చేస్తున్నాడు, గుళ్ళ పొంటి తిరుగుతున్నాడు. ఆ కుంటు అని గుడ్డు అని పెళ్లి చేస్తే మా చెల్లెనేమో కూటికి కావాలి, బావనేమో కాటికి కావాలి అని చెప్పి తిరుగుతున్నప్పుడే రే నారదుడా, ఆ కుంటు అని గుడ్డు అని నేనే పుట్టిస్తానన్న శంకరుడు మాయ తెలవది. బ్రహ్మదేవిని పిలిచినాడు, ఐదేళ్ళాస్తావుని స్తమోపి. మరి కళ్ళల్లో పూసు ముక్కుల సేమిడి అటువంటి కాళ్ళు వంకర చేతులు వంకర మాను లోపల మాను బరువయ్యనంట పుట్టించినాడు. బ్రహ్మదేవుని సాధ్యం మహిళ తీసిండు మాను బరమయ్యను బొమ్మను చేసి యమధర్మ రాత దగ్గర ఆవశ్యం బ్రహ్మదేవునితో రాత రాపిచ్చి మాను బర్మ వీరుడంట ఉట్టిచ్చిండు. నారదుడు వచ్చే తొవ్వ లోపల మోకాలు పోటీ పెట్టాలి, రెండు దిక్కుల రెండు రాళ్ళు పోటీ పెట్టి ఉంటూ

0: మల్లమ్మ అన్నమ్మ నెత్తాలు వండుకోవాలి వచ్చతోవాలి అని చెప్పి అక్కడ పుట్టించిండాడు. ఈ విధానంగా మాను బర్మ ఎక్కడ ఉండనియ్యి రాజనారదుడు 12 గుర్రాల బగ్గి కట్టుకొని వచ్చేవేటి తువ్వల దూసవరకల్లా అంద చందాలు ఎంత బాగున్నాడే.
1: మా చెల్లెకు బాలవీరుడు బాగున్నాడే, మా బావ మంచిగున్నాడు బావా.
0: ఓ
1: బావా మా చెల్లెం చేసుకుంటావా? చెల్లె మీద గవరుడు దొరికిండని గుర్రం మీద గుండె పెట్టు.

12 గుర్రాల భగ్జి మీద కూర్చుండబెట్టుకొని లోగిల్లాకొచ్చిండే రామావు రామా. 12 గుర్రాల భగ్జి మీద గుండె పెట్టుకొని అందాను లోగిల్ల కాకర చెట్టు కింద కూర్చుండబెట్టానమ్మో. కాకరి చెట్టు కింద తలగొట్టి లగ్గం చేసిండట పిల్ల సూరమ్మ ఎంత పని చేసినవే అన్ను నాయన. మరి అత్యంతలు బియ్యమేత కరసై దాన్ని ఉసుకబట్టి ఉసుకేస్తున్నప్పుడే దేవతలంతా ఆ లోకం నుంచెల్లి అటువంటి వరహాలు ముచ్చాలి వేసిరి. ముఖం చూడరా తిరుపతి రంగం నింపుకొచ్చినాకని పుణ్యక్షేత్రాలలో పూజలు చేసినాక ముఖం చూడనట బావ ముఖం చూడరాదట అన్నాడు. నెంబడి పెట్టుకొని అద్దాన పడివి లోపల తీసుకొచ్చి అడవి లోపల ఓ పాత శివాలయం ఉన్న శివాలయం లోపల కనుక నిద్రించిండ్రు. మరి బాబు దిక్కు చెల్లె దిక్కు నిద్రపోయినప్పుడు బూరుగు మూతి తెచ్చి నడమ పెట్టిండు బట్ట కప్పిండు వాళ్ళు నిద్రపోయినప్పుడు వెళ్ళిపోయిండు నారదుడైనా. అన్న కనపడ

చేసుకుంటే శంకరుని సంగతి ఎట్లున్నదమ్మా? అయ్యో భగవంతు, అందుకని అన్నారమ్మ, దేశవంతుల్ని ఎడగొట్ట ఎవరి నుంచి కాదు, దరిద్రుల్ని పెట్ట ఎవరి నుంచి కాదు. దేశగల్ల తల్లి సూరమ్మ శంకరుని వేడుకున్నప్పుడు ఐదేళ్ళు అస్తమని ఇస్తమో పిండి సంగమయ్యో. మల్లె పూల వర్షమై పడుతున్నదమ్మో. ముచ్చాలు కుప్పలు కుప్పలు కూలుతున్నాయి సూరమ్మ దగ్గర.

తొమ్మిది దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం. 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం ఒగ్గు కథ బీరప్ప కథ విన్నారు. మీకు అందించిన వారు శ్రీ ఒగ్గు ధర్మయ్య బృందం. ఇది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్ర
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు.

Yeah.

0: ने
1: मुठा मिस्त्री
0: शाबाशा।
2: ఇప్పుడు వినండి గంగోత్రి చిత్రం నుంచి పాటని।

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. జాతీయ ఉగ్రవాద నిరోధక దినోత్సవం సందర్భంగా జాతి మనుగడకు ముప్పు ఉగ్రవాదం ప్రత్యేక కార్యక్రమం వింటారు.

వైవిధ్యంలో ఐక్యత భారతదేశం యొక్క గొప్ప బలంగా చెప్పుకోవచ్చు. కులం, వర్గం, మతంతో సంబంధం లేకుండా ప్రజల్లో ఐక్యతను పెంపొందించడానికి ఈ రోజున వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈరోజు ఉగ్రవాద నిరోధక దినం. శాంతి, మానవత్వం యొక్క సందేశాన్ని వ్యాప్తి చేయడానికి భారతదేశం ఉగ్రవాద నిరోధక దినోత్సవాన్ని జరుపుకుంది.

మన దేశ భక్తులైన సహోదర సహోదరులు చేసిన లెక్కలేనన్ని త్యాగాల ఫలితంగా మన దేశాలను ఉగ్రవాదం నుండి ధైర్యంగా రక్షించుకుంటూ పోతున్నాం. ప్రతి చోట శాంతి. ప్రపంచ పౌరులుగా మానవాళిని రక్షించడానికి ఈ ప్రపంచ పోరాటంలో చేతులు కలపండి అని భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు గారు వక్కానించారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మన సరిహద్దులను కాపాడుకునే ముందంజలో ఉన్న బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వారు తన సందేశంలో ఇలా అన్నారు. ఈరోజు ఉగ్రవాద నిరోధక దినోత్సవం. ఈరోజున అన్ని రకాల ఉగ్రవాదాల్ని హింసల్ని వ్యతిరేకించడంలో నిశ్చయంగా నిలబడదామని మేం ప్రతిజ్ఞ చేస్తున్నాం. శాంతి, సామరస్యం, అవగాహనను సమర్థించడానికి, ప్రోత్సహించడానికి, మానవ జీవితాలను విలువలను బెదిరించే అంతరాయ శక్తులతో పోరాడడానికి మా నిబద్ధతను మేము పునరుద్ఘాటిస్తున్నాం అని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు మాతృభూమిని రక్షించడానికి తమ జీవితాలను అంకితం చేసిన ధైర్య దేశభక్తులకు భారీ నివాళి అని మరికొంతమంది తెలియజేశారు.

తీవ్రవాదం దాని విస్తృత అర్థంలో సైద్ధాంతిక లక్ష్యాన్ని సాధించడానికి హింస మరియు భయాన్ని ఉపయోగించడం. ఈ పదాన్ని ప్రధానంగా శాంతి సమయంలో లేదా పోరాటకారులపై యుద్ధ సందర్భంలో ఉద్దేశపూర్వక

0: హింసను సూచించడానికి ఉపయోగపడుతుంది. ఉగ్రవాదం అనే పదం 18వ శతాబ్దం చివరిలో ఫ్రెంచ్ విప్లవ సమయంలో ఉద్భవించింది, కానీ అంతర్జాతీయంగా విస్తృతంగా ఉపయోగించబడింది కూడా.
1: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణించిన మే 21వ తేదీని ప్రతి సంవత్సరం ఉగ్రవాద వ్యతిరేక దినంగా జరుపుకుంటారు. 1991లో ఈ రోజున తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ వద్ద తమ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నప్పుడు ఉగ్రవాదుల హత్యకు గురయ్యారు. భారత ప్రజలను రక్షించడానికి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడిన వేలాది మంది సైనికులు మరియు భద్రతా సిబ్బంది చేసిన త్యాగాలను గుర్తుంచుకోవడానికి, గౌరవించడానికి ఉగ్రవాద నిరోధక దినంగా పాటిస్తున్నాం. ఇది ఒక గొప్ప అవకాశం. ఈరోజు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశంలో శాంతి సామరస్యత నెలకొనేందుకు దేశ ప్రజలంతా ప్రతిజ్ఞ చేస్తారు.
2: మేము భారత ప్రజలం. మన దేశం యొక్క అహింస మరియు సహనం యొక్క సంప్రదాయంపై విశ్వాసం కలిగి ఉన్నాము. దీనివల్ల మన బలం అన్ని రకాల ఉగ్రవాదం మరియు హింసతో వ్యతిరేకించమని గంభీరంగా ధృవీకరిస్తున్నాము. శాంతి సామాజిక సామరస్యాన్ని మరియు ప్రోత్సహించడానికి మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. తోటి మానవులంతా అర్థం చేసుకోండి. మానవ జీవితాలను, విలువలను కాపాడండి. ఈ విలువలను బెదిరించే అంతరాయ శక్తులతో పోరాడండి
1: అని దేశమంతా ప్రతిజ్ఞ చేస్తారు.
0: పోటా అనేది 2002వ సంవత్సరంలో ఏర్పరిచిన ఉగ్రవాద నిరోధక చట్టం. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను బలోపేతం చేసే లక్ష్యంతో 2002 సంవత్సరంలో భారత పార్లమెంటు ఆమోదించిన చట్టం ఇది. భారతదేశంలో జరుగుతున్న అనేక ఉగ్రవాద దాడుల కారణంగా, ముఖ్యంగా పార్లమెంటుపై దాడికి ప్రతిస్పందనగా ఈ చట్టం రూపొందించబడింది. ఈ చట్టం 2001 సంవత్సరం నాటి టెర్రరిజం నిరోధక ఆర్డినెన్స్, పోటో మరియు టెర్రరిస్ట్ అండ్ డిస్ట్రాప్టివ్ యాక్టివిటీస్ చట్టం టాడా స్థానంలో వచ్చింది. ఈ చట్టం ఉగ్రవాద చర్య అంటే ఏమిటో మరియు ఉగ్రవాది ఎవరో నిర్వచించింది. అలాగే చట్టం కింద వివరించిన దర్యాప్తు అధికారులకు ప్రత్యేక అధికారాలను అందించింది. దర్యాప్తు సంస్థలకు ఇవ్వబడిన విచక్షణ అధికారాలను దుర్వినియోగం చేయకుండా మరియు మానవ హక్కుల ఉల్లంఘనకు తావులేకుండా ఉండేలా చట్టంలో నిర్దిష్ట రక్షణలు నిర్మించబడ్డాయి.
1: తాడా చట్టంలో ఉన్న నిబంధనల మాదిరిగానే కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేయకుండానే నిందితుడిని 180 రోజుల వరకు నిర్బంధించాల్సిన చట్టం అందించింది. అయినప్పటికీ చాలా పెద్ద మార్పు ప్రవేశపెట్టబడింది. తాడా వలె కాకుండా ఈ చట్టంలో నిరోధక నిర్బంధాన్ని అనుమతించే నిబంధన లేదు. రెండవది, నిందితులు పోలీసుల ఎదుట చేసిన ఒప్పుల విషయం భారతదేశంలోని సాధారణ చట్టం. కోర్టులో అనుమతించదగిన సాక్ష్యంగా పోలీసులకు చేసిన ఒప్పుకోలు గుర్తించబడదు మరియు కోర్టులో అటువంటి ఒప్పుకోలు నిరాకరించడానికి ఒక వ్యక్తిని అనుమతించలేదు. అయితే పోటా ప్రకారం ఒక పోలీసు అధికారి చేసిన ఒప్పుకోలు కోర్టులో సాక్ష్యంగా అంగీకరించబడతాయి. పోటా కూడా సాక్షుల గుర్తింపును నిలిపివేయడానికి చట్టాన్ని అమలు చేసే సంస్థలను అనుమతించింది. మే 21న తీవ్రవాద వ్యతిరేక దినాన్ని జరుపుకుంటారు. అయితే పోటా చట్టం కొన్ని రక్షణలను కలిగి ఉంది. బెయిల్ పిటిషన్లపై ఏదైనా నిర్ణయం లేదా ఈ చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడిన ప్రత్యేక న్యాయస్థానాల తీర్పుపై అప్పీలు చేయవచ్చు మరియు అప్పీలును సంబంధిత హైకోర్టు డివిజన్ బెంచ్ విచారిస్తుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధానికి 1967లో యుఏపీఏ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు భంగం కలిగించే కార్యకలాపాలను సమర్థవంతంగా అడ్డుకోవడానికి ప్రభుత్వం ఈ చట్టం తెచ్చింది. ఇది ప్రత్యేక పరిస్థితుల్లో అమలు చేయాల్సిన చట్టమని దక్షిణ బీహార్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈ చట్టంపై పరిశోధన చేస్తున్న రమీజుర్ రెహమాన్ అన్నారు.
0: యుఏపీఏ చట్టం ప్రస్తుతం భారతదేశంలో చట్టవిరుద్ధమైన ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలకు వర్తించే ఏకైక చట్టం. ఐపీసీలో అనేక నేరాలు ప్రస్తావనకు రాలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని 1967లో ఈ చట్టం చేశారు. అక్రమం అంటే ఏంటి, ఉగ్రవాద కార్యకలాపాలు అంటే ఏంటి, ఉగ్రవాద ముఠాలు, ఉగ్రవాద సంస్థలు అంటే ఎవరు, ఇలాంటి వాటన్నింటికీ యుఏపీఏ చట్టం నిర్వచనం ఇస్తుంది.
1: యుఏపీఏ చట్టంలోని సెక్షన్ 15 ప్రకారం బీభత్సం వ్యాప్తి చేయడానికి భారతదేశంలో లేదా విదేశాలలో లేదా ప్రజలలో ఏ విభాగం

దేశంలోనైనా భయాన్ని వ్యాప్తి చేయడం ద్వారా భారతదేశపు ఐక్యత, సమగ్రత, వ్యక్తిగత భద్రత, ఆర్థిక భద్రత, సార్వభౌమత్వాన్ని హాని చేసే ప్రమాదకరమైన చర్యలను ఉగ్రవాద చర్యలు అంటారు. బాంబు పేలుళ్ల నుంచి నకిలీ నోట్ల చెలామణి వరకు ప్రతిదీ ఇందులో పేర్కొన్నారు.

0: కేసు విచారణకు ముందే ఒక వ్యక్తి లేదా సంస్థపై ఉగ్రవాద ముద్రను వేయడానికి ఈ చట్టంలోని సెక్షన్ 35 ప్రభుత్వానికి అధికారం కల్పిస్తుంది. ఒక వ్యక్తికి ఉగ్రవాది అన్న ముద్ర వేయాలా వద్దా అన్నది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. చట్టవిరుద్ధ కార్యకలాపాల ట్రిబ్యునల్ ముందు మాత్రమే వారు నిర్ణయం తీసుకోవాలి అని ఈ తరహా కేసులను వాదించే న్యాయవాది పారివేందన్ అన్నారు.
1: ఉగ్రవాదాన్ని అరికట్టే లక్ష్యంతో 1967లో యుఏపీఏ, 1987లో టాడా, 1999లో ఎంసీఓసీఏ, 2002లో పోటా, 2003లో జియుజేసీఓసీఏ అనే పేర్లతో చట్టాలు వచ్చాయి. ఎంసీఓసీఏను మహారాష్ట్ర, జియుజేసీఓసీఏను గుజరాత్ రూపొందించాయి. ఉగ్రవాద నిరోధక చట్టాల్లో ప్రధానంగా కనిపించేది పౌర హక్కుల ఉల్లంఘన, అక్రమ నిర్బంధం, హింస, తప్పుడు కేసులు, సుదీర్ఘ కస్టడీలు, శిక్షలు.
0: నేడు కొంతమంది యువత సరైన శిక్షణ లేక అనుకోని కారణాల వల్ల తీవ్రవాదం వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఆ విషయాన్ని గ్రహించిన ప్రభుత్వాలు యువత సన్మార్గంలో నడిచేందుకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మారుమూల ప్రాంత యువత చెడు మార్గంలో ప్రయాణించకుండా ఉండేందుకు చదువు, చదువుతో పాటు ఉపాధి శిక్షణ కార్యక్రమాలు, స్వయం ఉపాధికై బ్యాంకు రుణ సదుపాయాలు కూడా కల్పించి వారు ఉన్నత వ్యక్తులుగా ఎదిగేందుకు, అలాగే దేశంలో శాంతి సామరస్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నారు.

0: ఇప్పుడు కొంతమంది యువత మాటలు వినండి.
1: శ్రోతలందరికి నమస్కారం అండి. మన ఇల్లందు వైటీసీ నందు ఐటీడీఏ ఆధ్వర్యంలో కొన్ని కోర్సులకు ఓన్లీ గిరిజన యువతి యువకులకు మాత్రమే మేము ట్రైనింగ్ ఇస్తామండి. అది కూడా కొన్ని మండలాలను కేటాయించి ఉన్నటువంటి ఉన్నాయి. ఎస్సీఏ మండల్స్ అనేసి ఉన్నాయండి. ఎస్సీఏ మండల్స్ అంటే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించినటువంటి ఒక 15 మండలాలు ఉన్నాయి. ఆ 15 మండలాలు వచ్చేసండి మనకు గుండాల, అళ్లపల్లి, తినపాక, కరకగూడెం, మనుగూరు, అశ్వాపురం, అశ్వరావుపేట, అలాగే దుమ్మగూడెం, దమ్మపేట, బూర్గంపాడు, పాల్వంచ, టేకులపల్లి, లక్ష్మీదేవిపల్లి. ఆ మండలాలకు సంబంధించిన వాళ్ళకు మాత్రమే మేము ట్రైనింగ్ ఇవ్వడండి ఎస్టీ వాళ్ళ కోసం. ఆ ట్రైనింగ్ వచ్చేసి మనకు ఓన్లీ ఎస్టీ వాళ్ళకే 10th బేసిక్ మీద మేము ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుందండి. ఆ ప్రాంత యువతని ఎందుకు ఎంచుకున్నారు అని అంటే నక్సల్స్ ప్రభావితం అనేది ఆ మండలాలలో ఎక్కువగా ఉండి అక్కడ ఉన్నటువంటి గిరిజన యువత ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా అటువైపు మొగ్గు చూపి ఉద్యోగం లేక నిరుద్యోగంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఉద్యోగ వృత్తి చూపించడానికే మనకు ఐటీడీఏ వారు ఈ యొక్క అవకాశాన్ని కల్పించారండి. వాళ్ళని ఇంకొంచెం డెవలప్ చేసేసి అలాంటివి లేకుండా వీళ్ళకి నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళని ఉద్యోగ వృత్తి చూపిస్తే వాళ్ళు డెవలప్ అవుతారనే ఉద్దేశంతో ఆ మండలాలను మాత్రమే అక్కడ చదువుకొని నిరుద్యోగులుగా ఎక్కువగా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ఇటువైపు దృష్టి పెట్టట్లేదని అటువైపు కాన్సన్ట్రేషన్ చేయడం జరిగిందండి.
2: నా పేరు రాకేష్ అండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క పౌరుడు కూడా తన ఓన్ గా అంటే సెల్ఫ్ డిఫెన్స్ ఒకరి మీద ఆధారపడుకుంటా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పెంచుకున్నట్లయితే తన పంచాయతీలో ఉన్నటువంటి ఎక్కడైనా ఏ ఉపాధి అయినా పంచుకోకుండా అంటే వేరే సిటీకే వెళ్లకుండా ఎక్కడ తన గ్రామ పరిధిలోనే ఉండి తన యొక్క డెవలప్మెంట్ సాగించడం కోసం వర్క్ నేర్చుకుని అంటే డేటా యాక్సెస్ కానీ డేటా వెరిఫికేషన్ కానీ లేదా స్త్రీలకైతే 10th వరకు చదివి ఆప్ చేసినటువంటి వాళ్ళకి కుట్టుడు మిషన్లు ఇలాంటి పథకాలు నేర్పించే వాళ్ళు ఇప్పుడు చాలా మంది డెవలప్ అయ్యారు. యువతరం కూడా ఉంది. ఇలా యువత చాలా పనుల్లో ముందుకెళ్తున్నాం. దాని ద్వారా కూడా మనం చాలా లబ్ధి పొందొచ్చు. గ్రామంలో ఉండి ప్రభావిత ప్రాంతాల్లో చాలా పథకాలు ప్రవేశపెట్టిందండి. ఇక్కడ పరిధిలో ఉన్నటువంటి స్టేషన్స్ కి అక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్లకు కానీ కానిస్టేబుల్స్ కానీ వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళ ద్వారా గ్రామంలో ఉన్న యువకులు ఎక్కువగా 18 నుంచి 23 సంవత్సరాలు ఉన్న ఎక్కువ వయసులో ఉన్న వాళ్ళని పిలిచి ఆ పరిధిలో ఆటపాటలు కానీ గేమ్స్ కానీ ఇలాంటివి కండక్ట్ చేస్తూ వాళ్ళని కొద్దిగా జాబ్ పర్పస్ లో మోటివేషన్ చేస్తున్నారు.
3: నా పేరు బాడిష రామేశ్వరి, మదిగట్టుమల గ్రామం. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. చిన్నతనంలో కూడా మేము ఇక్కడే చదువుకున్నాం. మేము ఇక్కడ చదువుకునేటప్పుడు 5th 3rd వరకు చదువుకున్న తర్వాత ఇంకా వేరే స్కూల్కి పంపించాలంటే తల్లిదండ్రులు కూడా ఒప్పుకునే వాళ్ళు కాదు. కానీ అప్పటికిప్పటికి చాలా డెవలప్ అయింది. మా రోజుల్లో చదువుకునే వాళ్ళు తక్కువ శాతం ఉన్నారు ఊర్లో. అప్పటికి ఇప్పటికి పోలిస్తే చాలా మంది పిల్లలు ఎవరు ఇంటి దగ్గర ఉండట్లే అందరు చదువుకుంటున్నారు. ఇక్కడ దగ్గర పట్ల హాస్టల్లే కాకుండా యూనివర్సిటీ స్థాయిలో కూడా చదువుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అమ్మాయిలు అబ్బాయిలు కూడా చాలా ఎదిగిపోయారు అందరూ. ఇంకొంతమంది హైదరాబాద్లు అక్కడిక్కడ ఉంటూ పెద్ద పెద్ద చదువుల కోసం కోచింగ్లు తీసుకుని ఎగ్జామ్స్ రాయడం అన్ని వాళ్ళ తెలివితేటలతో నేర్చుకున్నారు. ఎన్నో అవకాశాలు కల్పించడం వల్ల అన్ని తెలుసుకున్నారు వాళ్ళు. ఆ కాలంలో మేము చిన్నగుండి మా తల్లిదండ్రులు కొంచెం యంగ్ ఉన్నప్పుడు అప్పుడు తెలియక అంటే మనకి ఇలాంటి విషయాలు తెలియక లేదు మనం ఇట్లా అన్నలలోకి అడవిలలోకి వెళ్ళి మనం నిల తీసుకోవాలని అనుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు చేస్తున్న అభివృద్ధి పథకాల వల్ల ఊళ్ళోనే ఉంటూ అభివృద్ధి చెందుతూ సొంతంగా ఉపాధి పొందుతున్నారు. ఐటీడీ ద్వారా కూడా చాలా పథకాలను అమలు చేస్తూ వాటన్నిటిని కనుక్కోవడం ప్రతి ఒక్క దాన్ని వినియోగించుకుంటున్నారు. మనం కూడా వాటిని ఇంకా మనకు తెలియని విషయాలు ఏమన్నా ఉంటే వాటిని మనం కనుక్కొని అది ఎలా జరిగింది దాని ప్రాసెస్ ఏంటని తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాలి. కానీ వాళ్ళు చేయట్లేదు అని మనం అనుకోకూడదు.

0: పౌరులుగా మన బాధ్యత కనుక మనం అన్ని కనుక్కొని వాటిని సద్వినియోగంగా వినియోగపరచుకోవాలి.
1: పిల్లల్ని సహాయం చేయాలా? మనం వాళ్ళకి చెప్తాం, ఇది నేర్చుకో, ఇది చేసుకో, ఇది చేయమని చెప్పి. చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, చేసుకుంటున్నారు. చాలామంది ఇప్పుడు మేము చూసినాం, ఐటీఐ చదివి కొంతమంది ఖాళీ ఉండి మన కానిస్టేబుల్ జాబులకు సెలెక్ట్ అయి ఉన్నారు. అంతకుముందు ఆర్మీ వాళ్ళు సెలక్షన్ పెట్టినప్పుడు వెళ్ళారు. ప్రతిదీ కూడా యువత బాగా ఉండాలా, చెడు మార్గానికి పోకూడదు, దేశానికి నష్టం రాకూడదు, ప్రజలకు నష్టం రాకూడదు అనే ఉద్దేశంతోనే పెడతారు ఈ ఓవరాల్గా మంచి స్కీమ్స్. దీనికి ఎట్లా ఉపయోగించుకోవాలా అనేది యువత చూడాలి. యువతకి ఏ మార్గాన్ని తీసుకురావాలా మనం అనేది మన చేతిలో ఉంటుంది. బోధన తరంగా ఇచ్చేవాళ్ళు కానీ పిల్లలకి చెడు మార్గం పోకుండా దీన్ని ఒక విద్యార్థి స్కిల్ డెవలప్మెంట్లో కానీ ఒక ఐటీఐలో కానీ చేరినప్పుడు వాడు బయటికి పోయి ఇంకో కుర్రోడిని కూడా తీసుకొచ్చి చేర్పించేటట్టు ఉండాలి. యువత కూడా మేల్కోవాలి. ఇంకా చెడుదారిన పోయి చెడు మార్గాల్లో ఉండి ఏం లేకుండా ఇన్ని అవకాశాలు ఉన్నాయి. యువత ఉపయోగించుకోవాలా, మంచి మార్గానికి పోవాలా, చదువుకోవాలా, కాంపిటీషన్ మీద ఉద్యోగాలు పోవాలా. స్కీమ్స్ అన్నిటికీ సద్వినియోగం చేసుకోండి, మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి ఉద్యోగాలు వస్తాయి, మీ కాళ్ళ మీద నిలబడవచ్చు.
2: ఉగ్రవాద నిర్మూలనకై ప్రజలంతా కూడా ఈరోజు ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ దేశంలో శాంతి సామరస్యత నెలకొనేందుకు తమ వంతు బాధ్యత నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేస్తారు. దేశ భవిష్యత్తుకు మూలాధారం యువత. మరి ఆ యువత చెడు మార్గాన పోకుండా ఉండి సన్మార్గంలో నడిచి ప్రభుత్వం కల్పిస్తున్న వివిధ పథకాలను, కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని సన్మార్గంలో నడిచి దేశంలో శాంతిని నెలకొల్పేందుకు తమ వంతు బాధ్యతగా మెలగాలి. అప్పుడే మన దేశం సర్వతోముఖాభివృద్ధి వైపు పయనిస్తుంది.

మీరింతవరకు జాతీయ ఉగ్రవాద నిరోధక దినోత్సవం సందర్భంగా జాతి మనుగడకు ముప్పు ఉగ్రవాదం ప్రత్యేక కార్యక్రమం విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి. సైనికుడు చిత్రం నుండి కేకే పాడిన పాట. సాహిత్యం అందించారు చంద్రబోస్, సంగీతం హారిస్ జయరాజ్.
1: సైనికుడు

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: కోలోనా పల్లే కొడుకు తల్లే ఒల్లిరుసుకుందే కొడెలాగల్లే అప్ప పుల్లలా చేదు నమిలిందే రామ రామ రామ.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి, మాతో ముచ్చటించండి.
0: ఫోన్ నెంబర్లు 0874295038, 295039.

0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి. శనివారం ఉదయం
1: 8:35
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

సరిలేరు నీకెవ్వరు ఈ చిత్రం నుంచి పాటను విన్నారు. ఇప్పుడు వినండి విజిల్ చిత్రం నుండి ఏఆర్ రెహమాన్, శరత్ సంతోష్, సాషా పాడిన పాట.

0: Indian Health Minister J.P. Nadda has said India has undertaken one of the world's largest screening and early detection efforts to eliminate tuberculosis under the National Tuberculosis Elimination Program. Mr. Nadda said this while addressing an event on ministerial perspectives on lung health screening during the 79th session of the World Health Assembly in Geneva. The Directorate General of Health Services has issued an advisory regarding Ebola disease for passengers arriving from or transiting through affected countries. According to the advisory, travelers who have visited high-risk countries including the Democratic Republic of Congo, Uganda and South Sudan and are experiencing symptoms such as fever, headache, muscle pain, unexplained bleeding and vomiting have been urged to seek immediate medical attention. The government has said no cosmetic product is permitted to be used as an injection by consumers, professionals and aesthetic clinics. The Central Drugs Standard Control Organization, CDSCO, said cosmetics are only intended to be rubbed, poured, sprinkled or sprayed on the human body. It said the manufacture and import of cosmetics for sale and distribution are regulated under the provisions of the Cosmetics Rules 2020. The West Bengal government has announced that Vande Mataram will now be compulsory as the prayer song in all madrasas. The Madrasa Education Department has issued a directive stating that from now on, students in institutions under the Minority Affairs and Madrasa Education Department must sing Vande Mataram before the start of classes, replacing earlier guidelines and practices. Tamil Nadu will have a coalition cabinet from today. The Joseph Vijay-led government had inducted 23 members, including two Congress members in the cabinet. The new cabinet also has four women ministers. The new ministers were sworn in by State Governor Vishwanath Arlekar this morning at Lok Bhavan. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శాస్త్రీయ సంగీతం ఈనాటి కార్యక్రమంలో టిఆర్ మహాలింగం గారి వేణుగానం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
4: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచా జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 924-690-7407.
5: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
6: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
5: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
1: శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో టిఆర్ మహాలింగం గారి వేణుగానం వింటారు.

0: మీరింతవరకు టిఆర్ మహలింగం గారి వేణుగానం విన్నారు.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
0: శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పన్ను నేరాలు, మనీ ల్యాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి భారత్, ఇటలీ దేశాలు పలు అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేశాయి. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద టీబీని నిర్మూలించడానికి భారత్ ముందస్తు గుర్తింపు చర్యలు చేపట్టిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీ చేరుకున్నారు. భారత్, ఇటలీ దేశాలు నిన్న తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకుంటున్నట్టు ప్రకటించాయి. వ్యవసాయం, కీలక ఖనిజాలు, ఆయుర్వేదం, సైన్స్ అండ్ టెక్నాలజీ, భారతీయ నర్సులు, భారతదేశం నుండి ఇటలీకి వెళ్లే ప్రక్రియను సులభతరం చేయడం వంటి రంగాల్లో ఇరు దేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పన్ను నేరాలు, మనీ ల్యాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి కూడా ఇరు దేశాలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మోదీ షిప్పింగ్, రేవుల ఆధునీకరణ, బ్లూ ఎకానమీ రంగాలపై ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా, ఇతర ఉద్రిక్తతలకు సంబంధించి ఇరు దేశాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని చెప్పారు. అన్ని సమస్యలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలనేది భారతదేశ వైఖరి అని మోదీ స్పష్టం చేశారు.
1: భారత్ ఆర్ ఇటలీ ఏకమత హై కి ఆతంకవాద్ మానవతా కే లియే గంభీర్ చునౌతీ హై. టెర్రర్ ఫైనాన్సింగ్ కే ఖిలాఫ్ హమారీ సాజా పహల్ నే పూరే విశ్వ కే సామ్నే ఏక్ మహత్వపూర్ణ ఉదాహరణ ప్రస్తుత కియా హై. యుక్రెయిన్, పశ్చిమ ఏషియా తథా అన్య తనావో కో లేకర్ హమ్ లగాతార్ సంపర్క్ మే రహే హై. భారత్ కా మత్ స్పష్ట హై కి సభీ సమస్యాఓ కా సమాధాన్ డైలాగ్ ఆర్ డిప్లొమసీ కే మాధ్యమ్ సే హోనా చాహియే.
0: సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించడానికి 2 పురాతన నాగరికతల మధ్య చర్చలను

బలోపేతం చేయడానికి భారత్, ఇటలీ దేశాలు 2027 సంవత్సరాన్ని సంస్కృతి, పర్యాటక సంవత్సరంగా జరుపుకోనున్నాయి. ఈ చర్య ఇరు దేశాల మధ్య పరస్పర అవగాహన పెంపొందించడానికి, సాంస్కృతిక దౌత్యాన్ని మరింత బలోపేతం చేయడానికి సహాయపడుతుందని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ తెలిపారు. ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలు అనేవి కేవలం రాజకీయ, ఆర్థిక సంబంధాల ద్వారానే కాకుండా ప్రజల మధ్య ఏర్పడే సంబంధాల ద్వారా కూడా ఏర్పడతాయని ఆమె పేర్కొన్నారు. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద టీబీని నిర్మూలించడానికి భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీనింగ్, ముందస్తు గుర్తింపు చర్యల్లో ఒకదానిని చేపట్టిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. జెనీవాలో జరిగిన 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఊపిరితిత్తుల ఆరోగ్య స్క్రీనింగ్పై మంత్రుల దృక్పథాలు అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఈ విషయాలు వెల్లడించారు. ఇంటింటికి వెళ్లి పరీక్షించడం, మొబైల్ స్క్రీనింగ్ బృందాలు, కమ్యూనిటీ ప్రచారాలు, అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా వెనుకబడిన బలహీన వర్గాల ప్రజల్లో క్షయవ్యాధి కేసులు చురుగ్గా గుర్తించే ప్రక్రియను దేశం మరింత విస్తృతం చేసిందని చెప్పారు. క్షయవ్యాధి, ఇతర ఊపిరితిత్తుల వ్యాధులను గుర్తించడానికి భారత్ ఆధునిక రోగ నిర్ధారణ పద్ధతులను పెంచిందని మంత్రి పేర్కొన్నారు. రోగ నిర్ధారణలో జరిగే ఆలస్యాన్ని తగ్గించడానికి ముఖ్యంగా మారుమూల వైద్య సేవలు సరిగ్గా అందని ప్రాంతాల్లో మాలిక్యులర్ టెస్టింగ్ ప్లాట్ఫామ్లు, డిజిటల్ టెస్ట్, చెస్ట్ ఎక్స్రే సేవలు, కృత్రిమ మేధస్సు ఆధారిత విశ్లేషణ సాధనాలు, చేతితో పట్టుకునే స్క్రీనింగ్ పరికరాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నట్టు నడ్డా వివరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇద్దరు కాంగ్రెస్ సభ్యులతో సహా మొత్తం 23 మంది సభ్యులను మంత్రివర్గంలోకి తీసుకుంది. 1967 తర్వాత రాష్ట మంత్రివర్గంలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కి ప్రాతినిధ్యం లభించడం ఇదే తొలిసారి. ఈ కొత్త మంత్రివర్గంలో 4 మహిళా మంత్రులు కూడా ఉన్నారు. కొత్త సభ్యులతో ఈ ఉదయం లోక్ భవన్ లో రాష్ట గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రభుత్వానికి మద్దతిస్తున్న వివిధ పార్టీల నాయకులు కూడా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యారు. తాజా విస్తరణతో ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ తో కలిపి మంత్రివర్గంలోని మొత్తం మంత్రుల సంఖ్య 32కు చేరింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినాన్ని పాటిస్తున్నారు. సాధారణ ప్రజల బాధలను తెలియజేయడం ద్వారా, ఉగ్రవాదం దేశ ప్రయోజనాలకు ఎలా నష్టం కలిగిస్తుందో చూపించడం ద్వారా యువతను ఉగ్రవాదానికి, హింసా మార్గానికి దూరం చేయడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఈరోజున ఇతర కార్యక్రమాలతో పాటు ప్రతిజ్ఞా స్వీకార కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. 1991లో ఇదే రోజున మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఉగ్రవాదుల కుట్రకు బలయ్యారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. భారత్ ఆధ్యాత్మిక సాధన ఆరాధనలతో పాటు శౌర్యం, పరాక్రమం, సర్వజన సంక్షేమాలకు పవిత్రమైన భూమి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈరోజు సోషల్ మీడియా పోస్టులో ఒక సంస్కృత శ్లోకాన్ని పంచుకుంటూ, గొప్ప వారసత్వం, ప్రాచీన సంస్కృతి కలిగిన ఈ పవిత్ర భూమి అందరినీ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు, శ్రేయస్సుతో ఉంచాలని మోదీ ఆకాంక్షించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, దక్షిణ కొరియా మంత్రి క్వాన్ ఓయుల్ ఈరోజు సంయుక్తంగా సియోల్లో భారతీయ యుద్ధ స్మారకాన్ని ప్రారంభించారు. కొరియా యుద్ధం ముగిసి 75 పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఈ స్మారక చిహ్నాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, కొరియా ద్వీపకల్పంలో శాంతి, మానవతా సహాయం కోసం భారత్ అందించిన సహకారాన్ని గుర్తు చేశారు. రెండు దేశాల ఉమ్మడి చరిత్ర, త్యాగాలు భారత్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికి బలమైన పునాదిగా ఉపయోగపడుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. భారత సైనికుల పాత్రను స్మరించుకోవడం వల్ల ప్రజల మధ్య పరస్పర అవగాహన బలపడుతుందని, ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక బంధాలపై సరికొత్త దృష్టి సారిస్తుందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్లోని పాసిఘాట్ కాలేజ్

0: హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్ లో ఈశాన్య రాష్ట్రాల్లో ఆయిల్ పామ్ వేగవంతమైన అభివృద్దికి వ్యూహాత్మక పరిష్కారాలు అనే అంశంపై 3 రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈశాన్య కొండ ప్రాంతాల్లో ఆయిల్ పామ్ సాగును వేగంగా విస్తరించడానికి వ్యూహాత్మక విధానాలు రూపొందించడం కేంద్ర ప్రభుత్వ ఆత్మ నిర్భర్ భారత్ మిషన్ కు అనుగుణంగానే నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించడానికి ఒక ప్రణాళికను సిద్దం చేయడం ఈ వర్క్షాప్ ముఖ్య ఉద్దేశం. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ముంబై ఇండియన్స్ పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్ లలోని పలు ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్ లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈరోజు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉండవచ్చని పేర్కొంది. అలాగే రాబోయే 2 రోజుల పాటు ఒడిశా, ఉత్తరప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా వేడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పన్ను నేరాలు, మనీ లాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి భారత్, ఇటలీ దేశాలు పలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద టీబీని నిర్మూలించడానికి భారత్ ముందస్తు గుర్తింపు చర్యలు చేపట్టిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినాన్ని పాటిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి సిద్ధి శ్రీరామ్ సునీత పాడిన పాట 30 రోజుల్లో ప్రేమించుకోవడం ఎలా. ఈ చిత్రం నుండి

నువ్వే నువ్వే ఈ చిత్రం నుండి ఉదిత్ నారాయణ నిత్య సంతోషిని పాడిన పాటను విన్నారు. ఇప్పుడు వినండి సీతారామం చిత్రం నుండి ఎస్పి చరణ్ పాడిన పాట.

హాయ్ నాన్న చిత్ర నుంచి పాటను విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పద్మకళ. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో మహిళా రిజర్వేషన్ల ప్రక్రియకు దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పునాది వేశారని, ఆయన స్ఫూర్తితో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో యాసంగి పంట కొనుగోళ్ల సంక్షోభంపై రాబోయే కేబినెట్ సమావేశంలో దిద్దుబాటు చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు. పవిత్ర సరస్వతీ నది అంత్యపుష్కరాలు ఈరోజు వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగడంతో అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. వార్తల వివరాలు. దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద ఆయన విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దేశానికి సాంకేతికతను పరిచయం చేసి ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిన గొప్ప దార్శనికుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. సరళీకృత ఆర్థిక విధానాలతో దేశాన్ని అభివృద్ది పథంలో నడిపించిన ఘనత ఆయనదే అన్నారు. దేశంలో మహిళా రిజర్వేషన్ల ప్రక్రియకు ఆయనే పునాది వేశారని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ స్ఫూర్తితో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు తీసుకురావాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. తక్షణమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ 33% మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఇండియా కూటమి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని స్పష్టం చేశారు.
1: రాజకీయాలలో సముచితమైన స్థానం ఉండాలి. స్థానిక సంస్థల్లో గానీ ప్రజాపాలనలో గానీ భాగస్వాములను చేస్తే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది అని భావించి స్థానిక సంస్థల్లో ఈ దేశంలో మొట్టమొదటిసారి మహిళా రిజర్వేషన్లను తీసుకొచ్చిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. తక్షణమే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి ఎలాంటి శశపిశలకు ఎలాంటి చర్చలకు తావు లేకుండా తక్షణమే 33% శాసనసభలలో లోక్సభలో మహిళా రిజర్వేషన్ల కోసం మీరు బిల్లు ప్రవేశపెట్టండి. 100% కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి సంపూర్ణమైన మద్దతు మీకు ఇవ్వడం జరుగుతుంది.
0: దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని న్యూఢిల్లీలోని వీర్ భూమి వద్ద ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన రాజీవ్ గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచి దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సమాచార సాంకేతిక రంగానికి బలమైన పునాదులు వేసిన మహానేత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ అని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా నారాయణ

0: సిద్దిపేట జిల్లా మక్తల్లోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆధునిక భారత నిర్మాణంలో రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కంప్యూటర్ విప్లవం, టెలికమ్యూనికేషన్ రంగ అభివృద్ది, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం వంటి కీలక సంస్కరణల ద్వారా దేశాన్ని ఆధునిక యుగంలోకి తీసుకువెళ్లిన నాయకుడిగా రాజీవ్ గాంధీ చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న పంట కొనుగోళ్ల సంక్షోభంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. 2 నెలలుగా కొనుగోలు కేంద్రాల్లో రైతులు అష్టకష్టాలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట అమ్ముకోలేక రోజుల తరబడి వేచి చూస్తూ కొనుగోలు కేంద్రాల వద్దే దాదాపు 10 మంది రైతులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని లేఖలో పేర్కొన్నారు. అకాల వర్షాలకు పంట కొట్టుకుపోతుంటే రైతులు నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 23న జరగబోయే కేబినెట్ సమావేశంలోనైనా ముఖ్యమంత్రి కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పవిత్ర సరస్వతి అంత్య పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పుష్కరాల తొలి రోజైన ఈ రోజు ఉదయం 5:43 పవిత్ర త్రివేణి సంగమం వద్ద తొలి పుష్కర స్నానం నిర్వహించారు. కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పవిత్ర స్నానాలు ఆచరించారు. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ధార్మిక సలహాదారు గోవిందహరి, శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు, మల్రెడ్డి రంగారెడ్డి కూడా పుష్కర స్నానాలు చేసిన వారిలో ఉన్నారు. పుష్కరాల ప్రారంభం కావడంతో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తులు సౌకర్యవంతంగా సురక్షితంగా పుష్కర స్నానాలు నిర్వహించుకునేలా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. పవిత్ర సరస్వతి అంత్య పుష్కర మహోత్సవం సందర్భంగా భక్తులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజు నుంచి జూన్ 1 వరకు జరిగే ఈ పుష్కరాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. కాళేశ్వరంలోని త్రివేణి సంఘం వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి దైవానుగ్రహం పొందాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. పుష్కరాల కోసం తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున పుష్కర స్నానాలకు వచ్చే భక్తులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని రేవంత్ రెడ్డి సూచించారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని నిల్వాయిలో జీవ వైవిధ్య వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ప్రకృతి మిత్ర పర్యావరణ సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు పర్యావరణంపై అవగాహన కలిగించేలా వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి మిత్ర వ్యవస్థాపకుడు రాష్ట్రపతి అవార్డు గ్రహీత గుండేటి యోగేశ్వర్ మాట్లాడుతూ,
1: వివిధ రకాల మట్టితో చేసినటువంటి కొబ్బరి పీచు, జనుము, వెదురుతో చేసినటువంటి పదార్థాలను తయారు చేసి ప్రదర్శించడం జరిగింది. ప్రజల్లో పడ జీవ విద్య రక్షణ గురించి మా వంతుగా కృషి చేస్తున్నాము. నేను ప్రకృతి మిత్రను 2024 వ్యవస్థాపన చేసేసి మంచిర్యాల జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో మా వంతుగా సేవలందుకు కృషి చేస్తున్నాము. ఇలా ప్రతి పౌరుడు ఒక బాధ్యత తీసుకుని మనం కృషి చేసినట్టయితే తప్పనిసరిగా మళ్లీ జీవ విద్యం ఎటువంటిది బతుకుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను.
0: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తూ వారికి అండగా నిలబడుతుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్ అన్నారు. మహబూబాబాద్ మండల ప్రజాపరిషత్ పాఠశాలలో అలింకో సంస్థ సహకారంతో దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అవసరమైన ట్రైసైకిళ్లు, వీల్ చైర్లు, వాకింగ్ స్టిక్స్ పంపిణీ చేస్తుందని, దివ్యాంగుల అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని అన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజా సమస్యలు, అభివృద్దిపై శాసన మండలిలో ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ నుండి విడిపోయి కొత్తగా ఏర్పడిన మల్కాజ్గిరి కార్పొరేషన్లో అభివృద్ది ప్రణాళికపై ప్రజాప్రతినిధుల నుంచి ప్రతిభావనలు స్వీకరించారు. జూన్ 2 ఇందిరా మహిళా శక్తి భవన సముదాయాన్ని పూర్తి చేసి సంబంధిత శాఖ అధికారులకు అప్పగించాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉపాధి హామీ నిధులతో చేపట్టిన అభివృద్ది పనులను వేగవంతం చేయడంతో పాటు ఉపాధి హామీ కూలీల సంఖ్యను పెంచేలా

చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ నిధులతో నిర్మిస్తున్న అంగన్వాడీ భవనాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, మహిళా సంఘ భవనాలు తదితర నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మండేపల్లి ప్రభుత్వ ఐటీఐ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో 2026-27 సంవత్సరానికి గాను మొదటి దశ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ కవిత తెలిపారు. అభ్యర్థులు సంబంధిత పత్రాలు, 6 తరగతులు చేరిన స్టడీ సర్టిఫికేట్స్, టీసీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో సహా ఈ నెల 25 నుండి జూన్ 8 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలో మహిళా రిజర్వేషన్ల ప్రక్రియకు దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పునాది వేశారని, ఆయన స్ఫూర్తితో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్టంలో యాసంగి పంట కొనుగోలు సంక్షోభంపై రాబోయే కేబినెట్ సమావేశంలో దిద్దుబాటు చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. పవిత్ర సరస్వతీ నది అంత్య పుష్కరాలు ఈరోజు వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్టంలో ఎండ తీవ్రత పెరగడంతో రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 19 జిల్లాల్లో 46 డిగ్రీలు దాటింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు వినొచ్చు.

0: ఈనాటి కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తీ, గిరిగమనం, యాత్ర వ్యాసాలపై పుస్తక సమీక్ష. గిరిగమనం రచయిత గిరిజా పైడిమర్రి, సమీక్షకురాలు శాంతిశ్రీ బెనర్జీ.
1: సమీక్ష దాని శీర్షిక మహిళల యాత్రా సాహిత్యంలో మరో కలికితురాయి. యాత్రలు చేయటమే కాకుండా తమ యాత్రానుభవాలను తెలుగులో లిఖిత రూపంలో మనకు అందించిన మహిళలు 20వ శతాబ్దపు ఉత్తరార్ధం నుంచి ఉన్నారు. ఏడితము సత్యవతి, టంగుటూరి సూర్యకుమారి, నాయని కృష్ణకుమారి, సినీనటి భానుమతి రాసిన యాత్రా సాహిత్యం అందుకు మంచి ఉదాహరణ. మాచవరపు ఆదినారాయణ గారి పుస్తకం తెలుగువారి ప్రయాణాలలో ఆ వివరాలు మనకి లభిస్తాయి. ఈ మధ్యకాలంలో యాత్రా సాహిత్యం రాస్తున్న మహిళలలో జ్యోతి, రెహానా, నర్మదారెడ్డి, పి విజయలక్ష్మి, శాంతిశ్రీ బెనర్జీ, స్వర్ణకిలారి, స్వాతి పంతుల, శాంతి ప్రబోధ, గిరిజా పైడిమర్రి ముఖ్యులు. పిఎస్ఎం లక్ష్మి, రమా శాండిల్య, సంధ్యా ఎల్లాప్రగడ, మాలాకుమార్ పుణ్యక్షేత్రాల యాత్రల గురించి వివరంగా రాస్తున్నారు. వీరందరిలో విస్తృతంగా యాత్రల గురించి రాస్తున్న మహిళ గిరిజా పైడిమర్రి. వివిధ పత్రికల్లో తరచుగా వస్తున్న ఆమె యాత్రా వ్యాసాలే అందుకు నిదర్శనం. అంతేకాకుండా 2025 డిసెంబర్లో వచ్చిన గిరిగమనం యాత్రా సాహిత్యానికి సంబంధించిన ఆమె మొదటి పుస్తకం. 184 పేజీలలో ఆమె రాసిన 22 యాత్రా కథనాలు మనల్ని ఆది నుంచి అంత్యం వరకు ఆసక్తిగా చదివించటమే.

కాకుండా మనసుకు హత్తుకొని ఉల్లాసపరుస్తాయి. యాత్రల ప్రాసంగికత గురించి ఒక్కాణిస్తూ ఆమె అంటారు, అనాదిగా సంచారం వల్లనే మనిషి ఈనాటి అభివృద్ధిని సాధించాడు. మనని మనం చట్టంలో బిగించుకోకుండా నాలుగు గోడలను దాటుకొని విస్తృతంగా ప్రయాణించినప్పుడే మనం మరింత విస్తృతం అవుతాం. కొత్త ప్రదేశాలు, కొత్త మనుషులు మనసును ఉత్సాహపరుస్తాయి. ఆమె చేసిన ప్రతి యాత్ర గురించి సావకాశంగా రాయడం వీలు కాదు కాబట్టి పుస్తకంలో నన్ను అత్యంత అమితంగా ఆకట్టుకున్న అంశాలను ప్రస్తావిస్తాను. ముందుగా చూసిన కొన్ని ప్రదేశాల గురించి ఆమె వ్యక్తపరిచిన అభిప్రాయాలు, ఆలోచనలు ఆమె సునిశ్చిత పరిశీలనా దృష్టికి తార్కాణం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఛతర్పూర్ జిల్లాలోనున్న ఖజురహోలో కేవలం శృంగార శిల్పాలుంటాయని మనం అనుకుంటాం. శృంగార శిల్పాలు కేవలం 10% మాత్రమే ఉన్నాయని, సామాన్య ప్రజల దైనందిన జీవితంలోని సంఘటనలు కూడా శిల్పాలుగా మలచబడ్డాయని, ప్రతి శిల్పాన్ని పరిశీలనగా చూస్తే ఆ కాలం నాటి ప్రజల జీవన విధానం మనకు తెలుస్తుందని ఆమె వివరించారు. అలాగే గోవా ట్రిప్ గురించి రాస్తూ, గోవా అనగానే అందరికీ స్ఫురించేది సముద్ర తీరాలు, చర్చిలు, పాశ్చాత్య సంస్కృతి, పబ్బులు, వినోద కాలక్షేపాలు. కానీ పశ్చిమ కనుమల ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించటానికి వర్ష ఋతువులో అక్కడికి వెళ్ళామని, 4 రోజులు 4 వైపులకి వెళ్ళి రోజూ కనీసం 3-4 సెలయేర్లు, పూర్తిగా 11 జలపాతాలు చూశామని, దట్టమైన అడవిలో వానలో తడుస్తూ ఎండలో ఎండుతూ జలపాతాలలో స్నానాలు చేస్తూ బాహ్య ప్రపంచం మరిచి ప్రకృతిలో మమేకమయ్యామని మనల్ని ఊరిస్తూ రాశారు. ఈ విధంగా గోవాకు సంబంధించిన విభిన్న కోణాన్ని మన ముందుకు తెచ్చారు. వారణాసి గురించి రాస్తూ, పురాతన కాశీనగరం హైందవ సంస్కృతికి ఆలవాలంగా పేరుపడ్డది కానీ హిందూ ముస్లిం సంస్కృతి కనపడిందని అన్నారు. విశ్వనాథుని ఆలయాన్ని ఆనుకుని మసీదుండటం దానికి తార్కాణమని, పాత కాశీనగరం అంతా హైదరాబాదు పాత బస్తీని తలపించిందని, అక్కడ ఇరుకైన సందుల్లో నడుస్తూ ప్రజల జీవన విధానాన్ని పరిశీలించగలిగానని పేర్కొన్నారు. నిరంతరము శవదహన సంస్కారాలు జరిగే హరిశ్చంద్రఘాట్కి కూడా వెళ్లారు. శవాలు కాలే ప్రదేశానికి ఆనుకుని ఉన్న చిన్న బస్తీలోని పిల్లలు అక్కడ నిర్భయంగా ఆడుకుంటున్నారని అన్నారు. ఆ ఘాట్లో దాదాపు 200 మంది పనిచేస్తున్నారని, రోజుకు 20 లేక 30 శవాలు వస్తాయని, ఒక్కొక్క శవానికి 8,000 చెల్లిస్తారని, పనిచేసే వారికి వచ్చేది రోజుకు 1,500 నుంచి 2,000 మాత్రమేనని, ఇక్కడ కూడా దళారులు ఉండటం శోచనీయం అంటూ మనకు తెలియని ఎన్నో విషయాలు తెలియపరిచారు. లక్షద్వీప్లో దొంగతనాలు జరగవని, ఎంత డబ్బున్నా ఎవరూ తీయరని, అక్కడి మనుషులు నీతి నిజాయితీలతో స్వచ్ఛంగా ఉంటారని, శ్రమజీవనానికి అలవాటు పడి కష్టపడుతున్నారని, మద్యపానం, పొగ తాగటం లాంటివి కూడా అక్కడ లేవని వివరించారు. అత్యధిక శాతం ముస్లింలు ఉన్న లక్షద్వీప్ గురించి ఆమె వ్యక్తపరిచిన పరిశీలనలు, అభిప్రాయాలు ఆసక్తికరమైనవి, గుర్తించుకోదగ్గవి. తెలంగాణలోని మెదక్ జిల్లాలో మెదక్ వెళ్ళినప్పుడు మెదక్ కోటనే కాకుండా ఒక మసీదు, ఒక చర్చి, 3 పురాతన దేవాలయాలు సందర్శించామని, అది ఒక సెక్యులర్ టూర్గా మారిందని రాయటం ప్రశంసనీయం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చమోలీ జిల్లాలో ఉన్న వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ను వర్ణించిన విధానం మనలో ఆ ప్రదేశం తప్పకుండా చూడాలన్న కోరిక కలిగిస్తుంది. యాత్రికులకు సహాయపడే ఎన్నో సంస్థల గురించిన సమాచారం కూడా మనకి ఈ పుస్తకంలో లభిస్తుంది. ఎన్నో ట్రిప్స్ నిర్వహిస్తూ దేశమంతా బ్రాంచ్లు ఉన్న యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకృతిని రక్షించే బాధ్యతను కూడా చేపట్టిందని చెప్పారు. అడవుల్లోకి వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ వస్తువులు తీసుకుపోకూడదన్నది వారి నియమం. అంతేకాకుండా అక్కడ కనిపించిన ప్లాస్టిక్ వస్తువులను సేకరించి తీసుకురావడం కూడా వారి నియమం. ఈ విధంగా పర్యావరణ పట్ల, ప్రకృతి పట్ల మనుషులు బాధ్యతగా వ్యవహరించాలన్నది వారి ఆదర్శం. ఈ సంస్థే హైదరాబాదు మహిళలు సభ్యులుగా విహంగ అనే యూనిట్ను ప్రారంభించి మహిళలు ప్రయాణాలు చేసేలా కృషి చేస్తున్నది. బ్రిగేడియర్ పోగుల గణేశం స్థాపించిన పల్లె సృజన స్వచ్ఛంద సేవా సంస్థ గ్రామాల్లోకి కాలినడకన వెళ్లి సృజనకారులను కనిపెట్టి వాళ్ల ఆవిష్కరణలను సమాజానికి తెలియజేసే సంస్థ. మల్లేశం ఆవిష్కరించిన ఆసు యంత్రానికి పేటెంట్ హక్కులు ఇప్పించి ప్రజలకు, ముఖ్యంగా చేనేతకారులకు అందుబాటులోకి తెచ్చింది ఈ సంస్థనే. మహారాష్ట్రలో పంచగండ్లో ఉన్న

0: యువరాయ్ ఆర్ట్ కాలేజ్ గురించి కూడా రాశారు. మందాకిని అతుల్ మాథుర్ నడుపుతున్న ఈ సంస్థలో ప్రస్తుతం 30 మంది దాకా పనిచేస్తున్నారు. సాంప్రదాయ గిరిజన కళను పట్టణ జీవనశైలితో మేళవించటం ఈ సంస్థ ప్రత్యేకత. దేనికవే ప్రత్యేకంగా ఉన్న కళాఖండాల ఖరీదు 600 నుండి 1 లక్ష దాకా ఉందని చెప్పారు. మహారాష్ట్రలోని భిలార్ గ్రామాన్ని అక్కడ ప్రభుత్వం పుస్తకాల గ్రామంగా 2017లో ప్రకటించింది. ఆ గ్రామంలో 37,000 పుస్తకాలను 35 ఇళ్లలో ఏర్పాటు చేశారు. ఇందులో స్త్రీ సాహిత్యం, పర్యావరణం, చరిత్ర, నాట్యం, అనువాద పుస్తకాలున్నాయి. పర్యాటకులకు ఉండటానికి ప్రత్యేకమైన వసతి, భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈ విధంగా గిరిజ అద్భుతమైన, ఆదర్శవంతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్న పలు సంస్థల గురించి మనకు సమాచారం అందించారు. మహిళా యూనిట్ విహంగ ఏర్పాటు చేసిన యాత్రలో భాగంగా తెలంగాణలో 4 జిల్లాలోని ఎరుకేశ్వరాలయం, ఛాయా సోమేశ్వరాలయం, పచ్చల సోమేశ్వరాలయం దర్శించారు. అక్కడే ఉన్న కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమదేవి మరణ ప్రదేశాన్ని, ఒక మహిళ అంటే ఎరుకసాని నిర్మించిన దేవాలయాన్ని, మరో ఆలయంలో మహిళా గైడుని, మహిళా పూజారిని కలుసుకున్న ప్రత్యేక అవకాశాన్ని గొప్పగా వివరిస్తూ స్త్రీకే సాధ్యమైన దృక్పథంతో రాశారు. మేఘాలయలో పెళ్లి చేసుకున్న అబ్బాయి అమ్మాయి ఇంటికి వెళ్లడం ఆచారమని, అంటే అక్కడ మాతృస్వామ్య వ్యవస్థ ఉన్నదన్న విషయాన్ని గుర్తు చేశారు. పుస్తకంలో మనకు అబ్బురంగా అనిపించే విషయం గిరిజ తన వయసును పట్టించుకోకుండా సాహస కృత్యాలలో ధైర్యంగా పాల్గొనటం. ఆమె స్వయంగా అంటుంది, 20 ఏళ్ల వయసులో చేయవలసిన ఇలాంటి సాహస క్రీడలు 60 దాటాక చేస్తున్నానని. అవి ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా వయసును కుదిస్తున్నాయి. ఆమె చేసిన సాహస కృత్యాలను కొన్నిటినైనా పేర్కొనకపోతే ఈ వ్యాసానికి న్యాయం చేసినట్టు కాదు. అండమాన్ యాత్రలో రాస్ ఐలాండ్లో పారాసైలింగ్ చేయడం, సముద్రం మీద గాలిలోకి ఎగరడమే పారాసైలింగ్. ఆకాశం సముద్రాల మధ్యలో కనిపించనంత ఎత్తులో పక్షిలా గాలిలో తేలిపోవటం, అక్కడే జెట్స్కీ కూడా చేశారు. మోటార్ బైక్ పైన రయీమ్ అంటూ అలల మీద దూసుకుపోవటం, లక్షద్వీపులో సముద్రకీడ కయాకింగ్ చేశారు. చిన్న బోటులో 2 వ్యక్తులు స్వయంగా ఫెడలింగ్ చేస్తూ వెళ్లడమే కయాకింగ్. అలల మీద చిన్న బోటు ఊగిపోతుంటే సముద్రపు అలలు పూర్తిగా తడిపేస్తుంటే భయంతో కూడిన ఉద్విగ్నత కలిగిందంటారు గిరిజ. అక్కడే స్నోర్కలింగ్ చేసిన అద్భుతమైన అనుభవం కూడా పొందారు. నీళ్లపై తేలుతూ తల కిందకు వంచి సముద్ర గర్భంలోని ప్రాణికోటిని వీక్షించడమే స్నోర్కలింగ్. కర్ణాటక రాష్ట్రంలో దండేలిలో 75 అడుగుల లోతులో కాళీనది అలల మీద రాఫ్టింగ్ చేయటం మర్చిపోలేని సంఘటన అంటారామె. జైసల్మీర్లో హిల్టన్ దారు రిజార్టు దగ్గర నరమానవుడు లేని ఎడారి మధ్య నడక సాగిస్తూ ఎడారి వెన్నెలను కళ్లల్లో నింపుకోవటం అద్భుతమే మరి. తుమ్మూరు ట్రెక్లో ఒక్కోసారి నడుములోతు నీళ్లలో పలుమార్లు వాగులు దాటటం, సలేశ్వరం యాత్రలో భాగంగా అతి ప్రమాదకరమైన కొండవాళ్లను దాటటం ఆమె నిజంగా సాహసవంతురాలని చెప్పడానికి సాక్ష్యాలు. యాత్రలన్నిటినీ సరళమైన భాషలో సామాన్య పాఠకునికి కూడా ఆసక్తికరంగాను అర్థమయ్యే విధంగాను రాశారు. యాత్రా ప్రదేశాలన్నీ ఇండియాలోనే ఉన్నాయి కాబట్టి విదేశయాత్రల పట్ల మక్కువ చూపే భారతీయులకు మన దేశంలో కూడా చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని, ముందు అవి చూడాలన్న సందేశం సలహా ఇస్తున్నట్లుగా ఉంది పుస్తకం. అనేక ప్రదేశాలను, వాటికి సంబంధించిన అనేక వివరాలను తెలియపరచడం వలన ఈ ట్రావెలాగ్ మంచి గైడ్గా కూడా మనకు ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు. యాత్రల పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చదవాల్సిన ట్రావెలాగ్.
1: ఇంతవరకు గిరిజా పైడిమర్రి గారు రచించిన గిరిగమనం యాత్ర వ్యాసాలపై పుస్తక సమీక్ష విన్నారు. రచన శాంతిశ్రీ బెనర్జీ, సమీక్షకురాలు. ఇప్పుడు వినండి రుద్రవీణ చిత్రం నుండి మను ఎస్పీ శైలజ గానం చేసిన పాట.
2: రండి రండి రండి

0: రండి రండి రండి దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి.
1: నే చెప్పాగా మీకు నాన్నగారి తీరు, ఇష్టులైన వాళ్ళొస్తే పట్టలేని హుషారు, పలకరింపుతోనే మనసు మీటగలరు, ఉల్లాసానికి మా ఈ ఇల్లు రాతనగరు.
2: తమరైన సూర్య ఇలా కూర్చోండయ్యా. ఆగండి ఆగండి ఆగండి, వద్దు కూర్చోకండి. అక్కడ తగిన చోటు కాదిది తమ బోటి వారికి. ఇక్కడ
1: ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య, గడప దాటి ఇటు వస్తే వారి పేరు.

బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ చిర్రు బుర్రులాడటం కుర్చీలకు ఆచారం. ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం. వచ్చిన మిత్రుల కోసం ముచ్చటగా ఉంటుందని సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించ కచేరీలు చేసే కుర్చీ ఇది ఎలా ఉంది? బాగుందండి.

0: తాళ్ళండి సరసం. ఏళ్ళు ముదురుతున్న కొద్దీ
1: తిడితే తిట్టేవుగాని తాళంలో తిట్టు తకతోం తకిటతోం తరికిటతోం తకతకిటతోం. స్వరాలయ్య సాంప్రదాయ కీర్తిని నిలబెట్టు
2: పెడతా పో పెడతా పొగ పెడతా ఉడక పెడతా.
0: కొత్త వాళ్ళ ముందేమిటి వేళాకోళం, ఎవరేమనుకుంటారో తెలియని మేళం.
2: ఎవరో పరాయి వారు కదమ్మా ఈయన, సూర్యంగారని చెప్పానే ఆయనే ఈయన.
0: రెండే.

0: తగ్గటమన్నది. అంచెలంచెలుగా సాధించిన మా తండ్రి పెంచెలయ్యా, కళ్ళు కళ్ళున వచ్చే చప్పుడు కళ్ళు కళ్ళున మార్చే విద్య. కాలక్షేపం వారికి పాపం ఆ నాలుగు గోడల మధ్య.
1: ఇదిగో మా పనమ్మాయి, దీని పేరు పల్లవి.
0: దీని కూనిరాగంతో మాకు రోజు ప్రారంభం. మా ఇంట్లో సందడికి ఈ పిల్లే మరి పల్లవి.

ఇంటికి ముందున్నవి కావు రాతి మెట్లు, అడుగు పెట్టగానే పలుకు హార్మోనియం మెట్లు.

కట్టి ప్రతి నిమిషాన్ని తుళ్ళిస్తూ సంబరాల సీమలోకి ప్రతి అడుగు మళ్ళిస్తూ ఇదే మాదిరి సుధా మాధురి పంచడమే పరమార్థం, అదే అదే నా సిద్ధాంతం. గానం అంటే ఒక కళగానే తెలిసిన్నాళ్ళు నాకు, బ్రతుకే పాటగా మార్చినందుకు జోహారిదిగో మీకు. సంగీతంలో పాడతారనే అనుకుంటున్నా ఇన్నాళ్ళు, సంగీతంలో మాటలాడడం దా దా పద పద పద మాటలనే సంగతులు చేయడం పని పని పని సరి పని సరిగా సంగతులే సద్గతులను కొనడం సరి సరి సరి సరి సరి సరి సరి సరిగా సరి సరిగా సరిగా తెలుసుకున్నాను ఈనాడు.

వెరీ గుడ్ బాగుంది బాగుంది బాగుంది. ఇప్పుడు నేను ఎవరిని చూపిస్తే వాళ్ళ స్వరం పాడాలి, ఏ రెడీయా? సరే.

అసలైన సిసలైన ఆంధ్రత్వ ట్రేడ్ మార్క్ మిరపకాయల బజ్జి కొరికి చూడు. గోంగూర పచ్చడి, గొడ్డు కారపు ముద్ద, మినపట్టు

మిరపకాయల బజ్జి కొరికి చూడు, గోంగూర పచ్చడి గొడ్డు కారపు ముద్ద మినపట్టు.

కార్యక్రమంలో మొదటి ఉత్తరం. ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నక్పాసి, కన్నపాసి, బాల్పాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, సునీత, చాపెల్, చైతు, భానురాజ్, లక్కీ, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాధాపాసి, మీనాకుమారి, ఉమాశంకర్, షాకీర్, సుందర్రాజ్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు, చుట్టాలున్నారు జాగ్రత్త. ఈ చిత్రం నుంచి ఈ పాట.

జానకిరాముడు చిత్రం నుంచి పాటను వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గరిపేట నుంచి నర్సింగ్, వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జస్వంత్ సాయి, సవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు జానకిరాముడు చిత్రం నుంచి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పడిన పాట.

కార్యక్రమంలో మరొక ఉత్తరం గోపాల్పురం గ్రామం అశ్వాపురం మండలం నుండి నెమలికొండ రామకృష్ణాచారి, ఈశ్వరమ్మ, సాంబాచారి, కళ్యాణి, రవికిరణ్, రూప, ఉమామహేశ్వరాచారి, లక్ష్మి, నాగాచారి, శేషారత్నం, నరసింహాచారి, అనసూయ ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు ప్రేమాభిషేకం ఈ చిత్రం నుండి. ఎస్పీ బాసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట

0: కిన్నెరలహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో మరొక ఉత్తరం నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు. స్వర్ణ కమలం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట.
1: ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరు పల్లె తుళ్ళు ఝల్లు ఝల్లు ఝల్లు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు డాడీ చిత్రం నుంచి ఈ పాట.

కిందనలహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో మరొక ఉత్తరం. జూలూర్పాడు మండలం పాపకొల్లు గ్రామం నుండి రామిశెట్టి వంశీ, కళ్యాణి, నరేందర్, నవ్యశ్రీ, రుద్విక, అవంతిక, రిషిత, సిరి, వెంకట్ రాజేష్, లాస్యశ్రీ, హార్దిక్ సాయి ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు. మున్న ఈ చిత్రం నుండి సాధన సర్గం, నరేష్ అయ్యర్, హరిచరణ్ పాడిన పాట

అందాల రాక్షసి. ఈ చిత్రం నుండి హరిచరణ్ పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు మౌనిక, క్రాంతి, పవన్, సుందర్, చంద్రయ్య, షరీఫ్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు గన్నవరం గ్రామం భద్రాచలం ఏరియా నుండి. వీరందరి కోరిక మేరకు అందాల రాక్షసి ఈ చిత్రం నుండి హరిచరణ్ పాడిన పాట.

నీ పరిచయం, నువ్వేనట ఇకపై నా జీవితం. శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

రాజా. ఈ చిత్రం నుండి రాజేష్ సుజాత పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లొందు మండలం 24వ ఇంక్లైన్ నుండి మండల వెంకటరాజం, వసంత, రాజేశ్వరి, రమేష్, సరిత, అశోక్, లావణ్య, ప్రకాష్, శ్రావణి, వాత్సల్య, ఆశ్రిత, కార్తికేయ, సుకృతి, ప్రవస్తి ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరిక మేరకు రాజా ఈ చిత్రం నుంచి ఈ పాట

కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో మరొక ఉత్తరం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు కాలరీస్ కలాసీ బస్తీ నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, శ్రీప్రియ, కళ్యాణ చక్రవర్తి యాదవ్, అనుష, మారపల్లి కుమారస్వామి, సరోజ, జాడిపెంటయ్య, దూడం ఉమాశంకర్, రజిత, శ్రీనివాస్ యాదవ్, కవిత, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు రంగస్థలం. ఈ చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట.

భైరవ ద్వీపం ఈ చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యూపాల్వంచ నుండి శ్రీపాద విజయ సత్యనారాయణ, స్వర్ణలత విజయ్ కుమార్, గీతారాణి రవికుమార్, కళ్యాణి గాయత్రి, అశోక్ కుమార్, శృతి మేఘన, శ్రీపాద షణ్ముఖాచారి, లిఖితశ్రీ, అభినవ్ శ్రీపాద, సాయి కిరణ్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోరిక మేరకు భైరవ ద్వీపం ఈ చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాట

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుండి మారుబోయిన శ్రీనివాసరావు, పద్మ, రామ్మూర్తి, స్వరూపారాణి, సుధాకర్, లలిత, సిరి, నరేష్, హరిత, జ్యోతిక, అకుల్, విజయలక్ష్మి, రాజేష్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు నువ్వు వస్తావని. ఈ చిత్రం నుండి హరిహరన్ చిత్ర పాడిన పాట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సైనిక్ పూరి కాలనీ నుండి మోకాళ్ళ శేఖర్, సుమతి, సర్వయ్య, నరసింగుల రాంబాబు, సునీత, జెన్నీ, బన్నీ, కన్నపాసి, చిన్నపాసి, రాధపాసి, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఈ చిత్రం నుండి కార్తీక్ గాయత్రి పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారి నిన్నే ప్రేమిస్తా ఈ చిత్రంలోని పాటలు వింటారు. ఈ చిత్రానికి గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, హరిహరన్, రాజేష్, చిత్ర. సాహిత్యం అందించారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి, వెనిగెల్ల రాంబాబు. సంగీతం అందించారు ఎస్ఏ రాజ్కుమార్. వినండి ఏకచిత్రగానం శీర్షికన సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారి నిన్నే ప్రేమిస్తా ఈ చిత్రంలోని పాటలు.

0: మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారి నిన్నే ప్రేమిస్తా ఈ చిత్రంలోని పాటలు విన్నారు. ఈ చిత్రానికి గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, హరిహరన్, రాజేష్, చిత్ర. సాహిత్యం అందించారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి, వెనిగళ్ళ రాంబాబు. సంగీతం అందించారు ఎస్ఏ రాజకుమార్. ఈనాటి ఏకచిత్రగానం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నాకు నచ్చిన పాట. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న.
2: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటన్ ఫిట్ బస్ నుంచి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట, సినిమా పేరు జీవన రాగాలు. పాట ఒక కొమ్మకు పూసిన పువ్వులం అనురాగం మనదేలే అనే పాట. చిన్న చెల్లెల అనుబంధానికి ఆత్మీయంగా ఈ పాట.

నా పేరు పూజారి ధనంజయ. అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుండి. నాకు ఇష్టమైన సినిమా కృష్ణబాబు. దాంట్లో సాంగ్ వచ్చి సఖీ మస్తు మస్తు.

చిందే పల్లండి, నాకు నచ్చిన పాట. తూర్పు వెళ్లే రైలు సినిమాలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వాడిన ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. చుట్టూ చెంగావి చీర కట్ట

నిర్మల్ జిల్లా ఎడ్బిడ్ గ్రామం నుంచి. నా పేరు మీరా సాయిలు. నాకు నచ్చిన సినిమా సంఘర్షణ. దాంట్లో సాంగ్ నిద్ర.

0: చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రారెడ్డి మాట్లాడుతున్నాను. నాకు ఇష్టమైన పాట మనుషుల్లో దేవుడు సినిమాలో ఓ రేఖ ఓ శశిరేఖ అనే పాట కావాలి.
1: శశిరేఖ శశిరేఖ.

నా పేరు శ్రీరామ హనుమాన్లు. మాది నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం యావనంది గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట బంగారు బాబు నుంచి. ఏడడుగుల

0: అలుపు సలుపు ఎరగని పరువం అంతు చూడాలి.
1: చూస్తూ పండిపోవాలి.
0: అలుపు సలుపు ఎరగని

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రాంపూర్ గ్రామం నాలేరే నుంచి శ్రీరాముల శ్రీనివాసును. పశువాడి ప్రాణంలో చిత్రంలో కాశ్మీరీలో కన్యాకుమారిలో సాంగ్స్ నాకు చాలా ఇష్టం.

నాకు నచ్చిన పాట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం పటేల్ బస్తీ నుండి తులసిరామరాజు మహాశివ పట్టు. చాణక్య చంద్రగుప్త ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేసిన చీరు.

నా పేరు మొహమ్మద్ షాకిర్ ఇల్లందు R&R కాలనీ నుండి మాట్లాడుచున్నాను. నాకు నచ్చిన పాట ఆమె చిత్రం నుండి ఊహల పల్లకిలో ఊరేగుతున్నది మధు.

0: సీతంపేట నుంచి మిరుపిడి స్వరూపాన్ని మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట పెళ్లి పందిరి సినిమా నుంచి. నీస్తమా ఇద్దరి లోకం ఒకటి లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా.
1: మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. నింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు.
2: ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా ఆయన

పాల్వంచ మండలం పునుకుల నుంచి అక్బర్ని. నాకు నచ్చిన పాట బంగారుబాబు సినిమా నుంచి చెంగాబి రంగు చీర కట్టుకున్న చిన్నది.

పొట్టివాడికి, దాంతో వెర్రెత్తిపోయింది కుర్రవాడికి. ప్రేమంటే నేర్పింది పిచ్చివాడికి, దాంతో వెర్రెత్తి

0: మీరింతవరకు నాకు నచ్చిన పాట శ్రోతల హృదయ స్పందన విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. ఈ కార్యక్రమం రేపు సాయంత్రం 4 గంటలకు పునః ప్రసారమవుతోంది. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట, శ్రోతల ఆనందమే ఆకాశవాణి ఆకాంక్ష. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం ఉదయం 8:35 నాకు నచ్చిన పాట.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 MHz పై చిత్రగీతలు వింటారు. కార్యక్రమంలో మనసున్న మహారాజు చిత్రం కోసం ఉదిత్ నారాయణ, అనురాధ పౌడ్వాల్ పాడిన పాట

0: ఏంట్రా చల్లగా ఉందని చెప్పి ఇక్కడ సెటిల్ అయిపోయావా? బాడుద్దాయి, ఒళ్ళు మరుగు బాగా పెంచేస్తున్నావురా. ఏది ఉన్నావు, బండలు కొండలు తిన్నావా, లేకపోతే సూపర్ రేస్ పిలుస్తున్నావా? రాస్కెల్.
1: నాకు బాగా అనిపిస్తుందండి, చెవుడు నాకు కాదు మా అన్నయ్యకి. మేమిద్దరం కావల పిల్లలం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: నూరు పాయింట్ ఒకటి మెగాట్స్పై చిత్రగీతలు వింటున్నారు. సత్య చిత్రం కోసం మనో స్వర్ణలత పాడిన పాట.

0: ఆర్థిక మాంద్యం వచ్చి ప్రపంచకం అంతా తలకిందులైపోతుంది. రియల్ ఎస్టేట్ ఏమో కొప్పుకూలిపోయింది, సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఏమో దెబ్బడిపోయింది. ఈ సంగతులన్నీ పెద్ద మనసుతోనూ అర్థం చేసుకుని ఈ మంగళం మారివెయ్యవలేను.
1: అవునట్టు మరిసిపోయాను. అమెరికా నుంచి మానవులందరూ తట్టాపుట్టా సర్దుకుని వచ్చేస్తున్నారే తల్లి.
0: డబ్బులు కట్టలేక

0: చివరిగా డిస్కో రాజా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.
1: దిగిడి దిగిడి దింతికి పప్ప, దింతికి పప్ప, దిగిడి దిగిడి దింతికి పప్ప.

మీరింతవరకు చిత్రగీతలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 6 గంటలకు వస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీ లా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పద్మకళ. ముందుగా ముఖ్యాంశాలు. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక మేరకు రాష్టంలో జూన్ 1వ తేదీ నుంచి కార్మికుల వేతనాలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో తెలంగాణలో రైల్వేల అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తి అంకిత భావంతో పనిచేస్తోందని కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి చెప్పారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు రాష్ట వ్యాప్తంగా క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు. తెలంగాణలో కార్మికులకు కనీస వేతనాల పెంపుపై కేబినెట్ సబ్ కమిటీ నివేదిక మేరకు తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం మీడియాకు వివరించారు. అన్స్కిల్డ్

0: హై స్కిల్డ్ స్కిల్డ్ హై స్కిల్డ్ కేటగిరీలుగా విభజించి కార్మికుల వేతనాలను నిర్ణయించేందుకు మూడు జోన్లుగా విభజించామని చెప్పారు. జోన్ ఒకటి కింద మున్సిపల్ కార్పొరేషన్లు, జోన్ రెండు కింద మున్సిపాలిటీలు, జోన్ మూడు కింద గ్రామీణ ప్రాంతాలు ఉంటాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 1,11,00,000 మంది కార్మికులకు మేలు జరుగుతుందన్నారు. జోన్ ఒకటిలో అన్స్కిల్డ్ కార్మికుల వేతనాన్ని 16,000 రూపాయలకు, సెమీ స్కిల్డ్ కార్మికుల వేతనం 17,000 రూపాయలకు, స్కిల్డ్ కార్మికుల వేతనాన్ని 18,500 రూపాయలకు, హైస్కిల్డ్ కార్మికుల జీతాలు 20,000 రూపాయలకు పెంచామన్నారు. జూన్ 1వ తేదీ నుండి ఈ జీతాలు అమల్లోకి వస్తాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ రోజు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అభివృద్ది సంక్షేమాలను రెండు కళ్లుగా భావిస్తూ ప్రతి పేదవానికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, అందులో 1.25 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని, జూన్ నాటికి మరో 1 లక్ష ఇండ్లు పూర్తవుతాయని తెలిపారు. మహిళల ఆర్థిక సామాజిక రాజకీయ సాధికారతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 25 నుండి 31 వరకు మహిళా వారోత్సవాలు నిర్వహించనుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామీణ మహిళలు, స్వయం సహాయక సంఘాలు, సంస్థలు, యువతులు, బాలికలు, దివ్యాంగులు, వృద్ధులతో సహా అన్ని వర్గాల మహిళలను భాగస్వాములు చేస్తూ వారం రోజుల పాటు విభిన్న కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, మహిళా సంఘాలను కేవలం పొదుపు సమూహాలుగా కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నడిపించే ఉత్పాదక శక్తులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాల ప్రగతిపై సమీక్ష నిర్వహించి 10వ తరగతి ఇంటర్లో 100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాళ్లను సత్కరించారు. 8వ తరగతి నుంచే నీట్ ఎంసెట్కు శిక్షణ ఇవ్వాలని, కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో తెలంగాణలో రైల్వేల అభివృద్ది విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి అంకిత భావంతో పనిచేస్తోందని, రానున్న రోజుల్లోనూ రైల్వే నెట్వర్క్ పెంచడం ప్రజలకు సౌకర్యాల అభివృద్దిలో పూర్తి సహకారం ఉంటుందని రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల పురోగతి, కొత్త ప్రాజెక్టులు, ఎలక్ట్రిఫికేషన్ తదితర ప్రాజెక్టులపై ఇద్దరు కేంద్ర మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణలోని 42 ప్రధాన రైల్వే స్టేషన్ల అభివృద్ది పనులకు సంబంధించి వివరంగా చర్చించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసానిస్తోందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. క్యాంపు కార్యాలయంలో 40 మంది లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,
1: ప్రైవేట్ హాస్పిటల్లో ఒకవేళ వైద్యం చేయించుకుంటే ఆ డాక్యుమెంట్లు తీసుకొచ్చి మా ఆఫీస్ లో ఇస్తే దాన్ని ప్రాసెస్ చేసి మొత్తం అప్లోడ్ చేసి మళ్ళీ అక్కడ సెక్రటేరియట్ లో సబ్మిట్ చేసుకుని వాళ్ళందరికి కూడా సీఎంఆర్ ఇప్పించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. చాలా మందికి ఆ విధంగా బెనిఫిట్ చేయించడం జరిగింది. ఖచ్చితంగా ఇది వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఎంతో కొంత మందుల ఖర్చులకు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులకు, డాక్టర్ ఫీజులకు కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి అందరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సరస్వతీ నది అంత్యపుష్కరాలు ఈరోజు కాళేశ్వరంలో ప్రారంభమయ్యాయి. ఉదయం పుణ్యస్నానాలను కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ ఆచరించారు. తొలిరోజు పుష్కర స్నానం ఆచరించేందుకు కొద్దిసేపటి క్రితం రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు కాళేశ్వరం చేరుకున్నారు. గవర్నర్కు మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకిత్ స్వాగతం పలికారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల్లో భాగంగా నిర్వహిస్తున్న స్పోర్ట్స్ అండ్ యూత్ వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. రాష్టంలోని 32 జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్లు, అధికార యంత్రాంగం పర్యవేక్షణలో యువజన క్రీడాశాఖ ఆధ్వర్యంలో వివిధ క్రీడా పోటీలు జరుగుతున్నాయి. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏ సోనీ బాలాదేవి ఈ పోటీలను స్వయంగా పర్యవేక్షించారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా గద్వాల విజయలక్ష్మి ఈరోజు బాధ్యతలు స్వీకరించారు.

0: ఈ కార్యక్రమంలో మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ పాల్గొన్నారు. ఇటీవల మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులైన ఉజ్మా షకీర్ కూడా విజయలక్ష్మి కొత్త సభ్యులతో కలిసి బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ లో బక్రీద్ పండుగ నేపథ్యంలో చట్టవిరుద్దంగా కొందరు గోవులను తరలిస్తూ గోవధకు పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. దేశంలో గోవధ నిషేధ చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ కొందరు కావాలనే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు నుండి కాళేశ్వరంలో ప్రారంభమైన సరస్వతి అంత్య పుష్కరాలకు మంచిర్యాల నుండి ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్లు ఆర్టీసీ డీఎం శ్రీనివాసులు తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
1: మంచిర్యాల డిపో నుంచి కాళేశ్వరం కి అంత్య పుష్కరాలకు వెళ్లేటువంటి భక్తుల సౌకర్యార్థం మనం మంచిర్యాల బస్ స్టేషన్ నుంచి మరియు చెన్నూరు నుంచి ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణికులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా బస్సులు ఏర్పాటు చేస్తున్నాము. ఈ రోజు నుంచి జూన్ 1 వరకు కూడా మనం సపరేట్ బస్సెస్ అరేంజ్ చేసి నడిపించి ప్రయాణికుల యొక్క సౌకర్యార్థం ఏర్పాటు చేయడం తెలియజేస్తున్నాం.
0: ములుగు జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఇన్ఫ్లుయెన్సర్స్ రీల్ కాంపిటీషన్ పై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,
2: ఎందుకు పెట్టుకున్నారంటే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది జూన్ నుంచి. 8 to 9 months విల్ బి టూరిజం స్పెసిఫిక్ ఫర్ అవర్ డిస్ట్రిక్ట్. ఇక్కడ టూరిజం కి చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. ఆ టూరిజం కి ఫస్ట్ హైదరాబాద్ నుంచి లేకుంటే వేరే స్టేట్ నుంచి కూడా ఎవరైనా రావడానికి డిసైడ్ చేస్తే ఫస్ట్ వాళ్ళు ములుగులో రావాలి. దట్ ఈస్ ద గోల్ ఆఫ్ దిస్ కాంపిటీషన్.
0: ప్రభుత్వ లక్ష్యం మేరకు ఉపాధి హామీ పనులు చేయించాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశించారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకం జల సంచాయ్ జన్ భాగీదారీ ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. పర్యాటక వారోత్సవాల సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యాటక అభివృద్దికి చేపట్టాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ అంకిత్ ఈరోజు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు పర్యాటక శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ మందమరి సోలార్ ప్లాంట్లో ఏర్పాటు చేసిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ మంచి ఫలితాలనిస్తోంది. పగటిపూట మిగిలిపోయే సౌర విద్యుత్తును ఉచితంగా గ్రిడ్కు ఇవ్వకుండా ఈ బ్యాటరీలను నిల్వ చేసి అవసరమైనప్పుడు వాడుకుంటున్నారు. 4 నెలల క్రితం 2.5 కోట్ల రూపాయలతో ఒక మెగావాట్ ప్రాజెక్టును ప్రారంభించారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన జర్నలిస్టుల సంక్షేమ నిధి కమిటీ సమావేశంలో 21 మందికి ఆర్థిక సహాయం మంజూరైంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక మేరకు రాష్టంలో జూన్ 1 నుండి కార్మికుల వేతనాలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరం ఇల్లు అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని రైల్వే శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వినవచ్చు.
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. భారత ఇటలీ దేశౌ వ్యాపార నివేశ ఆపూర్తి శృంఖలాం సుదృఢీకర్తుం భారత మధ్య పూర్వ యూరోప ఆర్థిక వీథేః ఉత్తరోత్తర వికాసార్థం పరస్పరం సహమతిం ప్రకటితవంతౌ. సర్వకారేణ కస్యాపి సౌందర్య ప్రసాధనోత్పాదనస్య సూచికా భేషజత్వేన ప్రయోగః ఉపభోక్తృభ్యః విశేషజ్ఞేభ్యః అథవా సౌందర్య చికిత్సాలయేభ్యః సర్వథా నిషేధితం. స్వాస్థ్య సేవా మహానిదేశాలయేన ఇబోలా సంక్రమణేన ప్రభావిత దేశేభ్యః ఆగచ్చద్భ్యః అథవా పారగమనం కురువద్భ్యః యాత్రిణాం కృతే కశ్చన విశేష స్వాస్థ్య పరామర్శః ప్రసారితః. తమిళనాడు రాజ్య ముఖ్యమంత్రిణః సి జోసెఫ్ విజయస్య నేతృత్వయుతే మంత్రిమండలె 32 జనాః సమ్మిళితాః, యేషు 4 మహిళా మంత్రిణః సంతి. అపి చ ఐపీఎల్ క్రికెట్ స్పర్ధాయాం అద్య సాయం అహ్మదాబాద్ నగరే గుజరాత్ టైటన్స్ తథా చెన్నై సూపర్ కింగ్స్ దళయోః మధ్యే ప్రతిస్పర్ధా భవిష్యతి. అథ వార్తాః విశదీకృత్య. भारत इटली देशौ व्यापार निवेश आपूर्ति श्रृंखलां सुदृढीकर्तुं भारत मध्य पूर्व यूरोप आर्थिक वीथेः उत्तरोत्तर विकासार्थं परस्परं सहमतिं प्रकटितम्।

0: यम तमिलनाडु राज्ये जोसेफ विजयस्य नेतृत्वे शासनेन अद्य स्वमन्त्रिसभायाः विस्तारः कृतः येन राज्ये संयुक्त मन्त्रिसभायाः निर्माणस्य मार्गः प्रशस्तः कांग्रेस दलस्य द्वाभ्यां सह त्रयोविंशतिः नूतन मन्त्रिणः मन्त्रिमण्डले समाविष्टाः अनेन नूतनेन विस्तारेण मन्त्रिमण्डलस्य संख्या द्वात्रिंशत् यावद् वर्धिता यस्मिन् मुख्यमंत्री सी जोसेफ विजयः अपि अन्तर्भवति कांग्रेस दलम् अधुना प्रायः षड् दशकानाम् अनन्तरं राज्य मन्त्रिसभां प्रति प्रत्यागतः अस्ति सप्तषष्ट्यधिक नवशत शततम वर्षात् परं प्रथमवारम् एतत् राष्ट्रिय दलं तमिलनाडु राज्यस्य मन्त्रिमण्डले प्रतिनिधित्वं प्राप्नोति नवविस्तारित मन्त्रिसभायां चतस्रः महिला मन्त्रिणः अपि सन्ति केरल विधानसभायाः नवगठितस्य प्रथम सम्मेलनस्य आरम्भः अद्य तिरुवनन्तपुरम नगरे अभवत् जी सुधाकरन इत्येषः नवनिर्वाचितान् सदस्यान् शपथं प्रदत्तवान् अध्यक्षपदस्य निर्वाचनं श्वः भविष्यति सत्तारूढेन यूडीएफ इत्यनेन तिरुवंचूर राधाकृष्णन इत्येषः तस्मै पदाय नामांकितः विधानसभायां भाजपा दलस्य त्रयः सदस्याः सन्ति अतः स्पर्धात्मक निर्वाचनस्य अपेक्षा वर्तते बी गोपकुमारः तस्य दलस्य अभ्यर्थी रूपेण घोषितः अस्ति किन्तु विपक्षः एलडीएफ इदानीमपि निर्वाचन विषये स्वस्य निर्णयं न उद्घाटितवान् इति पश्चिम बंगाल सर्वकारेण सम्पूर्णे राज्ये सर्वेषु मदरसा इत्येतेषु तत्क्षण प्रभावेण वन्दे मातरम् इत्यस्य गानम् अनिवार्यं कृतम् अयमादेशः मदरसा शिक्षा निदेशालयेन प्रसारितः अधिसूचनायाः अनुसारम् एषः निर्देशः सर्वकारीय प्रारूप मदरसा इत्येतेषु सर्वकारीय अनुदान प्राप्त मदरसा इत्येतेषु मान्यता प्राप्त मदरसा इत्येतेषु तथा च अल्पसंख्यक कार्य मन्त्रालयस्य एवं मदरसा शिक्षा विभागस्य अन्तर्गतं कार्यरतासु अनुमोदितासु शिशु शिक्षा केन्द्रेषु माध्यमिक शिक्षा केन्द्रेषु च प्रवर्तिष्यते रक्षामंत्री राजनाथ सिंह तथा दक्षिण कोरिया देशस्य देशभक्ति भूतपूर्व सैनिक कार्यमंत्री कुओन ओहयोल च अद्य सियोल नगरस्य इमजिंगक उद्याने भारतीय युद्ध स्मारकस्य संयुक्त रूपेण उद्घाटनम् अकुरुताम् आईपीएल क्रिकेट क्रीडायाम् अद्य सायंकाले अहमदाबाद नगरस्य नरेन्द्र मोदी क्रीडांगणे गुजरात टाइटन्स दलं चेन्नई सुपर किंग्स दलं सम्मुखी करिष्यति क्रीडा सायं सार्धसप्तवादनतः आरभ्यते गुजरात टाइटन्स दलेन पूर्वमेव अन्तिम चतुष्क क्रीडायां स्वस्थानं निश्चितम् चेन्नई सुपर किंग्स इत्येतत् दलं च अंकतालिकायां चतुर्थ स्थानं प्राप्तुं स्वस्य सम्भावनां सुदृढीकर्तुं प्रयतते अत्रांतरे गतरात्रौ कोलकाता नगरस्य एडन गार्डन मध्ये कोलकाता नाइट राइडर्स दलेन मुंबई इंडियंस दलं चतुर्भिः स्तोभैः पराजितम् इति वार्ताः
1: आकाशवाणी कोतगुडिं केंद्रम ఈ పుట రేపటి ప్రసార వివరాలు వింటారు ముందుగా ఈ పుట ప్రసారంలో 6:30 జానపద సంగీత కార్యక్రమం 6:50 వ్యవసాయ సూచనలు మార్కెట్ ధరలు 7:05 తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి 7:15 కిసాన్ వాణి వ్యవసాయ దళ కార్యక్రమంలో మామిడికాయల కోతల అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వి చేతన గారితో పరిచయ కార్యక్రమం మరియు సజ్జ పంట సాగు వివరాలు తెలుసుకుంటారు అనంతరం వివిధ రకాల వ్యవసాయ యంత్ర పరికరాల గురించి వివరాలు తెలుసుకుంటారు 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారం అవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి 8:00 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం 8:45 సమాచార సంధ్య 9:00 న్యూస్ అట్ 9 9:15 స్పాట్ లైట్ 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద సంగీత కార్యక్రమం ఈ కార్యక్రమాలన్నీ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి 10:00 మధురిమ ఆ పాత మధుర గీతాలు వింటారు ఇవి ఇప్పుట ప్రసారమే కార్యక్రమాల వివరాలు ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6:10 అంజలి భక్తి గీతాల్లో దేవి భక్తి గీతాలు ఇంకా నాతే కలం వింటారు 6:30 సుభాషితం సమర్పణ ఎస్కే గులాం అహ్మద్ 6:35 రైతు సమాచారంలో సోలార్ విద్యుత్

ఉపయోగాలు వివరాలు తెలుసుకుంటారు. 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 చిత్రగీతలు ప్రసారమవుతాయి. 7:30 ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు మార్గాలు వివరాలు తెలుసుకుంటారు. 7:40 జీవ వైవిధ్యం ఒక అవగాహన ప్రసంగం వింటారు. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం. 9:30 జీవ వైవిధ్యం ప్రాణకోటికి మూలాధారం ప్రత్యేక కార్యక్రమం. 10:03 90 వసంతాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది. 11:00 న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర హోంశాఖ మంత్రి గౌరవనీయులు అమిత్ షా గారి ఆధ్వర్యంలో సరిహద్దు భద్రతా దళం బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వారు పదవి స్వీకరణ వేడుక మరియు రుస్తుంజీ స్మారక ఉపన్యాసం 2026 నిర్వహించే కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇక మధ్యాహ్నం ప్రసారంలో 12:00 హిందీలో వార్తలు వింటారు. 12:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారి షహనాయి వాదన వింటారు. 12:30 తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 ప్రియదర్శిని శ్రీల కార్యక్రమంలో జీవ వైవిధ్యం ఒక అవగాహన ప్రసంగం ప్రసారం అవుతుంది. ఇంకా అతి ఆలోచన ప్రమాదకరం ప్రసంగం వింటారు. 1:10 ప్రాంతీయ వార్తా ప్రసారం. 1:20 వనితా లోకం శ్రీల కార్యక్రమం. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడతాయి. 2:30 మీమాటతో పాట ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. 3:30 ఏకచిత్రగానం. 4:00 తిరిగి 5:00 చిత్రగీతలు ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలో వార్తలు వింటారు. 6:35 చిత్రగీతలు ప్రసారమవుతాయి. 6:50 వ్యవసాయ సూచనలు మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారంలో మొలక పద్ధతిలో పచ్చిగడ్డి పెంపకం వివరాలు తెలుసుకుంటారు. ఇంకా పశువుల పునరుత్పత్తి లాభాలు. అనంతరం జానపద గేయాలు ప్రసారమవుతాయి. 7:40 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 8:00 కిన్నెర లహరి శ్రోతలకు ఉన్న చిత్రగీతల కార్యక్రమం. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ 9. 9:15 స్పాట్లైట్. 9:30 కరెంట్ అఫైర్స్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 10:00 మనోరంజన్ హిందీ చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
2: 100.1 మెగాహెర్ట్స్ పై జానపద గీతాలు వింటున్నారు.

మీరు ఇంతవరకు జానపద గేయాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 6:50 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రకటించిన కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడతాయి.

ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులకు వ్యవసాయ సూచనలు.

కొండా లక్ష్మణ్ ఉద్యానవన విశ్వవిద్యాలయం పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు లిల్లీ పూల సాగు గురించి రైతు సోదరులందరికీ ఈ వివరాలు తెలియజేస్తున్నారు. నేల సంపంగిని అంటే లిల్లీ లేదా రజనీగంధ అని కూడా అంటారు. ఇది వాణిజ్యపరంగా సాగు చేయటకు అనువైన దుంపజాతి పూల పంట. నేల సంపంగి పొడవైన కాడలపై తెల్లటి సువాసన పూరితమైన పూలను పూస్తాయి. ఈ పూలను వాణిజ్యపరంగా దండల అల్లికలో, విడి పూల అలంకరణలో, కాడ పువ్వులను పుష్పగుచ్చాల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఈ పూల రెక్కల నుండి తైలాన్ని తీస్తారు. ఈ తైలానికి సుగంధ పరిమళాల తయారీ పరిశ్రమలో మంచి గిరాకీ ఉంటుంది. మన దేశంలో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. లిల్లీ పంట ఉష్ణమండలానికి చెందిన పూల పంట. దీని సాగుకు సమతుల వాతావరణం బాగా అనుకూలిస్తుంది. దీనిని వాణిజ్యపరంగా గాలిలో అధిక తేమ కలిగిన వేడి వాతావరణంలో సాగు చేసుకోవచ్చు. ఈ పూల పంట సాగులో ఉష్ణోగ్రత అధిక ప్రాముఖ్యత ఉంటుంది. ఉష్ణోగ్రతలు 20 నుండి 30 సెంటీగ్రేడ్ మధ్యలో ఉంటే ఈ పంట ఎదుగుదల మంచిగా ఉంటుంది. కానీ ఉష్ణోగ్రతలు 40 సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువగా, 10 సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉన్న ప్రాంతాలలో పూల కాడల నాణ్యత, దిగుబడులు తగ్గుతాయి.

కావున సాధారణ ఉష్ణోగ్రతలు 20-30 సెంటీగ్రేడ్ మధ్య ఉన్న ప్రదేశాల్లో ఈ పూల పండును సులువుగా సాగు చేసుకోవచ్చు. ఉష్ణోగ్రతలతో పాటు సూర్యకాంతి తీవ్రత కూడా పూల నాణ్యతకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ పంటకు అధిక సూర్యరశ్మి అవసరము. తక్కువ సూర్యకాంతిలో పూల నాణ్యత దిగుబడి తగ్గిపోతుంది. లిల్లీ అన్ని రకాల నీళ్లలో సాగు చేసుకోవచ్చు. ఇది దుంపజాతి పంట గనుక ఇసుకతో కూడిన తేలికపాటి ఒండ్రు నీళ్లలు సాగుకు అనుకూలం. దీన్ని చవుడు నీళ్లలో సైతం సాగు చేసుకోవచ్చు. నేల యొక్క ఉదజని సూచిక 6.5 నుండి 7.5 మధ్య ఉన్న నేలలో దిగుబడి అధికంగా ఉంటుంది. లిల్లీలో 3 రకాలు కలవు. ఒక వరుస రేకులు గల సింగిల్, 2-3 వరుసల రేకులు గల సెమీ డబుల్ రకాలు, 4 కంటే ఎక్కువ రేకులు కలిగిన పూలను డబుల్ అని అంటారు. సింగిల్ రకాలను విడి పూలుగా మరియు సుగంధ తైలం ఉత్పత్తిలో వాడతారు. డబుల్ రకాలను కట్ ఫ్లవర్గా వాడతారు. సింగిల్ రకాల్లో హైదరాబాద్ సింగిల్, కలకత్తా సింగిల్, శృంగార్, రజత్ రేఖ, అర్క సజ్వల్ రకాలు అందుబాటులో ఉన్నాయి. డబుల్ రకాల్లో హైదరాబాద్ డబుల్, కలకత్తా డబుల్, సువాసిని, వైభవ్ అను రకాలు సాగుకు అనుకూలం. లిల్లీ పూలను దుంపల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. లిల్లీ పూల యొక్క నాణ్యత దిగుబడి దుంపల ఎన్నిక మీద ఆధారపడి ఉంటుంది. పూల కోత తర్వాత భూమి నుండి తవ్వి తీసిన నాణ్యమైన దుంపలను 2 నెలల పాటు నీడన ఆరబెట్టాలి. 2-3 సెంటీమీటర్ల వ్యాసము, 40-50 గ్రాములు బరువు ఉన్న దుంపలను సాగుకు ఎంచుకోవాలి. ఎకరాకు సుమారు 3.5 నుండి 4 టన్ల దుంపలు అవసరమవుతాయి. 2-3 పిల్ల దుంపలను కలిపి నాటుకుంటే మొక్కల సాంద్రత పెరిగి దిగుబడులు పెరుగుతాయి. దుంప యొక్క వ్యాసం ఎక్కువగా ఉంటే పూల కాడ నాణ్యత అధికంగా ఉంటుంది. భూమిని 2-3 సార్లు 30-40 సెంటీమీటర్ల లోతులో నేలను దున్నుకోవాలి. ఆఖరి దుక్కిలో 8-12 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువును, 80 కిలోల వేప చెక్క 1 ఎకరానికి వేసి బాగా కలిదున్నాలి. అంతేకాకుండా ఆఖరి దుక్కిలో పశువుల ఎరువుతో పాటు 1 ఎకరానికి 40 కిలోల భాస్వరం, 100 కిలోల పొటాసినిచ్చే ఎరువును వేసుకోవాలి. 120 కిలోల నత్రజని ఇచ్చే ఎరువును 3 సమభాగాలుగా చేసి దుంపలు నాటిన 30-60-90 రోజులకు పైపాటుగా వేసుకుంటూ ఉండాలి. ఇక తెగుళ్ల నివారణ గురించి ఈ విధంగా హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ముందుగా దుంపకులు తెగులు గురించి ఈ విధంగా. ఆకులు పచ్చగా మారి పూర్తిగా ఎండిపోతాయి. కాండము దుంపలు మెత్తగా మారి కుళ్ళిపోతాయి. పూత దిగుబడి తగ్గిపోతుంది. నివారణకు మ్యాంకోజబ్, కార్బాండజిమ్ మిశ్రమం 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి నేల తడులివ్వాలి. మురుగు నీరు ఇంకే స్వభావం ఉన్న నేలలను ఎంచుకోవాలి. ఎత్తు మడులలో డ్రిప్ పద్ధతి పాటించినట్లయితే చాలా వరకు దీనిని నివారించుకోవచ్చు. ఇక పువ్వుకుళ్ళు తెగులు కూడా ఆశిస్తుంది గనక ఆకులు పూల కాడల మీద ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. అటు తర్వాత కాడలు ఎండిపోతాయి. అధిక వర్షపాతం ఉన్న ప్రదేశాలలో ఈ తెగులు ఎక్కువగా వస్తుంది. దీని నివారణకు స్ట్రెప్టోమైసిన్ 1 గ్రాము 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక ఆకుమచ్చ తెగులు కూడా వచ్చే అవకాశం ఉన్నందున ఈ విధంగా తెలియజేస్తున్నారు. అధిక వర్షాలకు ఈ తెగులు వస్తుంది. ఆకులపైన కాడలపైన మచ్చలు ఏర్పడతాయి. పూలపైన గోధుమ రంగు మచ్చలు వచ్చి అవి పెద్దవై పూల కాడలు పూర్తిగా ఎండిపోతాయి. నివారణకు కార్బన్డైజీవ్ 2 గ్రాములు లీటర్ నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక పేరుబంక తామర పురుగు నివారణకై ఈ విధంగా తెలియజేస్తున్నారు. పురుగులలో పేరుబంక తామర పురుగులు ఆకులు మగ్గల నుండి రసం పీల్చి వడలిపోయేలా చేస్తాయి. వీటి నివారణకు డైమితోయేటు 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేటు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే ఈ పేరుబంక తామర పురుగును నివారించుకోవచ్చు. ఇక పెంకు పురుగు నివారణకై ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఈ పురుగు యొక్క లార్వాలు తెలుపు నుండి లేదా పసుపు రంగులో 4-5 మిల్లీలీటర్లు పరిమాణంలో ఉంటాయి. ఈ లార్వాలు పూమొగ్గలో ఉండి పూలను లోపల నుండి తినివేస్తాయి. దీని వలన పూలు రంగు మారి ఆకారం కోల్పోయి పూర్తిగా చెడిపోతాయి. అయితే ఈ పెంకు పురుగు ప్యూపా దశ నేలలో వృద్ధి చెందుతుంది గాన దీని నివారణకు చక్కటి పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. అయితే దీని జీవిత చక్రమును అదుపు చేయుటకు గుడ్లను నాశనం చేయవలసి ఉంటుంది. దీనికి గాను వేప నూనె 1% 3.5 మిల్లీలీటర్లు, డైప్లో బెంజురాన్
ఒక గ్రాము మరియు లార్వా దశను నాశనం చేయడానికి స్పైనోసాడ్ 0.5 మిల్లీలీటర్ లేదా లాంబ్డా

సైలోత్రిన్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక పూల కోత విషయాన్ని గురించి ఈ విధంగా మనకు శాస్త్రవేత్తలు నిపుణులు తెలియజేస్తున్నారు. దుంపలు నాటిన 100 నుండి 120 రోజుల వరకు పూలు పూస్తాయి. సింగిల్ రకాల్లో కింది వరుసలో కొద్దిగా విచ్చుకున్న పూలను, డబుల్ రకాల్లో కింది వరుసలో 2-3 పూలు విచ్చుకున్న తర్వాత కాడను కత్తిరించాలి. పూలను ఉదయం గాని సాయంత్రం సమయంలో గాని కోసుకోవాలి. విడి పూలను మొగ్గ దశలోనే కోయాలి. వెదురు బుట్టలో ఉంచి దానిపై గుడ్డతో కప్పి మార్కెట్కు పంపించాలి. కాడలను కార్టూన్ బాక్సులో కట్టలుగా కట్టి వాటిని మెత్తటి పేపరు లేదా పాలీ కవర్తో చుట్టి మార్కెట్కి సరఫరా చేయాలి. ఇక దిగుబడి విషయానికి వస్తే ఈ విధంగా తెలియజేస్తున్నారు మన శాస్త్రవేత్తలు నిపుణులు. ఎకరానికి సింగిల్ రకాలైతే 4 నుండి 5 టన్నుల పూలు, డబుల్ రకాలైతే 1 లక్ష నుండి 1.5 లక్షల వరకు పూలు కాడలు వస్తాయి. సంవత్సరం తర్వాత వర్షాలు కురిసే ముందు భూమి మీద ఉన్న లిల్లీ ఆకులను భూమట్టానికి కోసి మరలా ఎరువులను వేసుకున్నట్లయితే 2వ పంటను తీసుకోవచ్చు. ఈ విధంగా రైతు సోదరులకు చక్కటి ఆదాయాన్ని తెచ్చిపెట్టే లిల్లీ పూల సాగు గురించి చక్కటి వివరాలు అందించారు మన కొండా లక్ష్మణ్ ఉద్యానవన విశ్వవిద్యాలయం పూల పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు. కావున రైతులందరూ ఈ లిల్లీ పూల సాగు చేసి చక్కటి ఉత్పత్తిని సాధించి మేలైన చక్కటి లాభాలు పొందగలరని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.

ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడొక సినీ గీతం విందాం. చిత్రం సిపాయి చిన్నయ్య, గానం ఘంటసాల, గీతరచన ఆరుద్ర, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

0: ఈ పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విందాం.
2: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పద్మకళ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అధైర్యపడకుండా విద్యతోనే ఉన్నత విజయాలు సాధించవచ్చని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్1గా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల బృందం ఢిల్లీ విద్యా పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను కలిసింది. పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఈ పర్యటన వారి ఆలోచనా పరిధిని విస్తరిస్తుందని ఉపరాష్ట్రపతి అభినందించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అధైర్యపడకుండా విద్యతోనే ఉన్నత విజయాలు సాధించవచ్చని విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంపై ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పర్యటనకొచ్చిన 41 మంది ప్రతిభావంతుల్లో 27 మంది బాలికలు ఉండడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఇది నారీశక్తికి నిదర్శనమని కొనియాడారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు న్యూఢిల్లీలో క్షేత్రస్థాయి అధికారులతో ఉన్నత స్థాయి భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇటీవల రైళ్లలో జరిగిన పలు అగ్ని ప్రమాద ఘటనలపై జరిపిన ప్రాథమిక విచారణలో సంఘ విద్రోహ శక్తుల ప్రమేయం ఉన్నట్లు వెల్లడైనట్లు గుర్తించారు. ఇలాంటి సంఘటనలను తీవ్రంగా పరిగణిస్తామని రైల్వే భద్రతా దళం ఈ అంశాలపై చురుకుగా దర్యాప్తు చేస్తుంది.

0: మంత్రిత్వ శాఖ తెలిపింది. మెరుగైన రిపోర్టింగ్ వ్యవస్థ ద్వారా క్షేత్రస్థాయిలో నిఘా సమాచారణ సేకరణ యంత్రాంగాలను బలోపేతం చేయడంపై ఈ భద్రతా సమీక్ష సమావేశంలో చర్చలు జరిపారు. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ఉమిద్ నెట్వర్క్ పేరిట వంశ పారంపర్య రుగ్మతుల నిర్వహణ ప్రత్యేక పద్ధతులను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జాతికి అంకితం చేశారు. బయోటెక్నాలజీ విభాగంలో జాతీయ స్థాయిలో చేపట్టిన ఈ కార్యక్రమం తక్కువ ధరలలో ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెస్తూ ప్రజల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా పనిచేస్తుందని మంత్రి తెలిపారు. జన్యు నిర్ధారణ, ప్రసవపూర్వ పరీక్షలు, జన్యు కౌన్సిలింగ్ వైద్యుల సామర్థ్యం తదితర అంశాలు ఈ కార్యక్రమ పరిధిలోకి వస్తాయని అన్నారు. రోగ నిర్ధారణ, కౌన్సిలింగ్, నివారణ, శిక్షణ, ప్రజారోగ్య అవగాహన వంటి అంశాలతో కూడిన ఒక సమగ్ర విధానం ద్వారా వంశ పారంపర్య జన్యుపరమైన రుగ్మతలను పరిష్కరించడానికి మన దేశం చేపట్టిన మొట్టమొదటి సమగ్ర జాతీయ ప్రయత్నం ఇది. 300,000 మంది ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్న ఈ కార్యక్రమం సామాన్య ప్రజల జీవితాల్లో ఒక కొత్త ఆశ అని, ప్రజల ఆరోగ్య సంరక్షణ నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రాధాన్యత అని ఈ సందర్భంగా అన్నారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్ వన్ గా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఆమ్చామ్ వార్షిక నాయకత్వ సదస్సులో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, అంతర్జాతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో 3వ అతిపెద్ద స్థానంలో మన దేశం నిలిచిందని పేర్కొన్నారు. 79 లక్షల కోట్ల రూపాయలతో అమెరికా మొదటి స్థానంలోను, 49 లక్షల కోట్లతో చైనా రెండవ స్థానంలో ఉండగా, 22 లక్షల కోట్ల రూపాయలతో భారతదేశం 3వ స్థానాన్ని కవసం చేసుకుందని ఆయన తెలిపారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమ వార్షిక వృద్ధి 30 నుండి 40% చేరుకుందని ఆయన తెలిపారు.
1: The ministry total size of the automobile industry was at time was 14 lakh crore. Now the size of the automobile industry is 22 lakh crore. And now we have just surpassed Japan and our number is third. The first is USA having the size of 79 lakh crore. Second is China 49 lakh crore. And India is now 22 lakh crore. Our every year growth is 30% to 40%.
0: న్యూఢిల్లీలో ఈరోజు 11వ బ్రిక్స్ ఉగ్రవాద నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం జరిగింది. విదేశాంగ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ప్రపంచ దేశాలు ఉమ్మడిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయమిస్తూ మద్దతు తెలుపుతున్న దేశాలను అంతర్జాతీయంగా జవాబుదారీలుగా చేయాలని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని పాటించాలని ఈ సందర్భంగా కోరారు. ఇటలీ రాజధాని రోమ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ బహూకరించడంపై కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ అంతర్జాతీయ గౌరవం దేశ ప్రతిష్టకు, దేశంలోని కష్టపడే రైతుల శ్రమకు నిదర్శనమని కొనియాడారు. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం, ఆహార భద్రతను బలోపేతం చేయడంలో భారత్ ప్రపంచానికి సరికొత్త నమూనాను అందించిందని చౌహాన్ పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కంప్యూటరైజ్డ్ డ్రా నిర్వహించి 2026 కైలాస్ మానస్ సరోవర్ యాత్రకు యాత్రికులను ఎంపిక చేశారు. ఈ ఏడాది యాత్ర జూన్ నుండి ఆగస్టు వరకు సాగనుంది. పూర్తిగా పారదర్శకంగా లింగ సమతుల్యతతో కూడిన ర్యాండమ్ పద్ధతిలో మొత్తం 1000 మంది యాత్రికులను ఎంపిక చేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎంపికైన యాత్రికులు 20 బ్యాచ్లుగా లిపోలేక్ నాథులా పాస్ల గుండా ప్రయాణిస్తారని, ఫలితాల వివరాలను ఎస్ఎంఎస్, ఇమెయిల్ ద్వారా యాత్రికులకు పంపుతున్నామని ఆ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నేడు ప్రపంచం భారతదేశాన్ని నమ్మకమైన భాగస్వామిగా చూస్తోందని, ప్రధానమంత్రి పర్యటన దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత్లో 75 నుండి 100 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు యుఏఈ అంగీకరించడంతో పాటు మొత్తం 57 కీలక ఒప్పందాలు జరిగాయని తెలిపారు.
2: बड़ी बड़ी कंपनियों के अंतर्राष्ट्रीय लेवल की फॉर्च्यून 500 कंपनियों के जो सीईओज हैं उनके साथ बातचीत हुई, उनके साथ आगे भारत में निवेश, व्यापार और संबंधों बढ़ाने की चर्चाएं हुई. अगर हम सिर्फ ये जिन सीईओज के साथ माननीय प्रधानमंत्री जी ने

0: की वैल्यू बनती है, यानी भारत की जीडीपी।
1: ఈ నెల 28 నుండి 31 వరకు న్యూఢిల్లీలో జరగాల్సిన 4వ ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ వాయిదా పడింది. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ ఆఫ్రికన్ యూనియన్ చైర్పర్సన్, ఆఫ్రికన్ యూనియన్ కమిషన్ పరస్పర సంప్రదింపుల తర్వాత ఈ కొత్త సదస్సుకు మరొక తేదీని మార్చాలని నిర్ణయించారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో మన దేశంలో క్రూడాయిల్, పెట్రోల్, డీజిల్, సహజ వాయువు, ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. దేశీయ అవసరాల కోసం రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తూ రోజుకు 46 నుండి 47 వేల టన్నుల ఎల్పీజీని ఉత్పత్తి చేస్తున్నాయని అన్నారు. గత 3 రోజుల్లోనే 1.34 కోట్ల డొమెస్టిక్ సిలిండర్లను పంపిణీ చేశామన్నారు.
2: हमारी रिफाइनरीज ऑप्टिमम कैपेसिटी पर ऑपरेट कर रही हैं ताकि जो देश की डिमांड है उसको मीट किया जा सके. इसके अलावा रिफाइनरीज में एलपीजी प्रोडक्शन को रैंप अप किया गया है और लगभग 46 से 47 हजार टन एलपीजी देश की रिफाइनरीज में बनाई जा रही है.
1: ఢిల్లీ, హర్యానా, చండీగఢ్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాలలో కూడా ఈరోజు వడగాల్పులు వీసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. అలాగే రాబోయే 2 రోజుల పాటు ఒడిశా, ఉత్తరప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లోనూ వేడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్ లో నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అధైర్యపడకుండా విద్యతోనే ఉన్నత ప్రమాణాలు, విజయాలు సాధించవచ్చని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే 1గా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు 6:40 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
1: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
0: అదెలా?
1: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801 5551.
2: ఇది ఎవరి నంబర్ బాబు?
1: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
0: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
1: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
2: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
1: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గాని ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
3: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 1801 5551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
4: ఈనాటి వ్యవసాయ ధరల కార్యక్రమంలో మామిడికాయల కోత అనంతరం తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వి చైతన్య గారితో పరిచయం వింటారు.
5: రైతు సోదరులకు నమస్కారం. వేసవి వచ్చిందంటే చాలు, మధురఫలం మామిడి వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ అమృతంలా ఉండాల్సిన మామిడి పండు రుచి

0: ఒక్కోసారి రుచి లేకుండా ఉంటుంది. దీనికి కారణం మామిడికాయల కోతలో సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం. పంట కోత, నిల్వ, మార్కెటింగ్, ఎగుమతి చేసే అంశాల్లో రైతులు తగిన జాగ్రత్తలు పాటించకపోవటం వల్ల రైతులు అధికంగా నష్టపోతున్నారు. మామిడి కోత, కోతల అనంతరం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే నిల్వ మాగపెట్టడంలో ఎలాంటి పద్ధతులు పాటించాలి అనే విషయాల గురించి వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వి చైతన్య గారిని అడిగి తెలుసుకుందాం. మేడం, మామిడి కాయల కోతలు ఏ విధంగా చేపట్టాలి?
1: సాధారణంగా రైతులు మామిడి కోతకి కర్రకు చివర కుక్కం లేదా చిక్కంను కట్టి కోయడం చేస్తుంటారు. ఇందుకు బదులుగా డాపోలి అనే పరికరాన్ని ఉపయోగించడం అనేది మంచిది. ఇది ఉపయోగించి కాయలకు దెబ్బ తగలకుండా 5 నుంచి 7 సెంటీమీటర్లు తడుమతో కోసినట్లయితే కాయ యొక్క నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది. అంతేకాకుండా చొనకారే అవకాశం కూడా ఉండదు. కాయలను తెంపి కింద బలంగా పోస్తే దెబ్బ మనకు కనబడకపోయినప్పటికీ తక్కువ సమయంలో నాణ్యత దెబ్బతింటుంది. కోసిన కాయలను కాడలు తీసివేసి శనకారిపోవడానికి మనము బోర్లా వేయాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనము కొంతవరకు కోసే సమయంలో వచ్చేటువంటి నష్టాన్ని నివారించుకోవచ్చు.
0: కాయలు కోసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: కాయలు కోసిన తర్వాత మన క్షేత్ర ఉష్ణోగ్రతను కాయల్లో నుంచి తగ్గించాలి. దీనికి గాను కాయలను నీడలో కానీ లేదా 20 నుంచి 25 డిగ్రీ సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత ఉన్నటువంటి గదిలో మనము ఒక రోజు ఉంచాలి. దీని తర్వాత కాయలను వెంటనే ప్యాక్ హౌస్కి పంపించాలి. ఈ ప్యాక్ హౌస్లో కాయలని మొదట నీటిలో, తర్వాత బినోమిల్, ఆ తర్వాత ప్రోక్లోరో కెమికల్లో కడిగిన తర్వాత ప్రతి కాయని తుడిచి హాట్ వాటర్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. 52 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఈ హాట్ వాటర్ ట్రీట్మెంట్ ఇస్తాము. ఈ కాయలని కోల్డ్ రిఫర్ వ్యాన్స్లలో ఎగుమతి చేసుకోవాలి.
0: మామిడి కాయలను దూర ప్రాంతాలకు ఎగుమతి చేయడానికి గ్రేడింగ్ అలాగే ప్యాకింగ్ చేసే విషయంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: సాధారణంగా ప్యాకింగ్ చేయడానికి టెలిస్కోపిక్ కారుగేటెడ్ ఫైబర్ బోర్డ్ బాక్స్లని ఉపయోగిస్తాము. వీటి యొక్క సైజు విషయానికి వచ్చినట్లయితే 390x260x150 మిల్లీమీటర్లు వీటి యొక్క కొలత ఉంటుంది. ఈ అట్టపెట్టెల పైన సాధారణంగా ఆకర్షించేటువంటి మామిడి బొమ్మలని మరియు దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని, రకం పేరు, ప్యాకింగ్ తేదీ, నికర బరువు, నిల్వ ఉంచడానికి అవసరమైనటువంటి ఉష్ణోగ్రత, దిగుమతిదారుడు కోరుకున్నటువంటి వివరాలు అన్ని కూడా దీనిపైన ఖచ్చితంగా రాసి ఉంటాయి. ఈ సమయంలో కాయల పైన చిన్న మచ్చ గాని లేదా చిన్న దెబ్బ గాని తగిలిన ఎడల కాయలనేవి నిరాకరించబడతాయి. సాధారణంగా కాయ యొక్క బరువు వచ్చేసి 300 నుంచి 350 గ్రాములు తూగినటువంటి కాయలని మనము గ్రేడింగ్ లో ఎన్నుకోవాలి. అట్టపెట్టెల్లో 10 నుండి 15 కాయలను అమర్చాలి. అట్టపెట్టే ఒక బరువు సుమారుగా 4.5 కిలోలు కన్నా మించకుండా చూసుకోవాలి. ఈ విధంగా మనము గ్రేడింగ్ చేసుకొని, ప్యాకింగ్ చేసుకొని మనము విదేశాలకి కానీ దూర ప్రాంతాలకు కానీ మనం మామిడిని ఎగుమతి చేయవచ్చును.
0: మామిడి కాయలను ఏ విధంగా మాగబెట్టాలి, మాగబెట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
1: సాధారణంగా మామిడిని మాగబెట్టడానికి మనం గతంలో కాల్షియం కార్బైడ్ ని ఎక్కువగా వాడేవాళ్ళు. అయితే దీనిని వాడడం వల్ల మనకి అనేకమైనటువంటి నష్టాలు అనేవి ఉన్నాయి. సాధారణంగా కాల్షియం కార్బైడ్ కెమికల్ అనేది ఫ్యాక్టరీలలో వినియోగిస్తారు. ఘన రూపంలో ఉన్న దీనిని పొడిగా మార్చి దీన్ని వాడతారు. మనం తినే పదార్థాల్లో గనక ఇది కలిసి ఉంటే గ్యాస్ట్రిక్ ఎలర్జీ సమస్యలతో పాటు కంటి చూపు కూడా దెబ్బతింటుంది. నాడీ వ్యవస్థ పనితీరు పైన కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది. అంతేకాకుండా ఈ విధమైనటువంటి కార్బైడ్ ని ఉపయోగించి మగ్గబెట్టినటువంటి మామిడి పండ్లు తినటం వల్ల గ్యాస్ ట్రబుల్ రావడంతో పాటు జీర్ణకోశ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. అంతేకాకుండా క్యాన్సర్ బారిన పాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కార్బైడ్ తో

0: ముగించిన పండ్లు కనుక తిన్నట్లయితే గర్భిణీలకి ఒక్కొక్కసారి అబార్షన్స్ కూడా అయ్యే అవకాశం కూడా ఉంది. పిల్లలు అంగవైకల్యంతో పుట్టవచ్చును, వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. కాబట్టి మనం ఈ కాల్షియం కార్బైడ్ని పూర్తిగా నిషేధించుకొని దానికి ప్రత్యామ్నాయంగా మనకి ఇట్లిన్ వాయువుతో పండ్లను మాగబెట్టుకోవచ్చు. ఈ పద్ధతిని కనుక అవలంబించుకుంటే మనం ఆరోగ్యానికి కూడా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. సాధారణంగా ఇట్లిన్ వాయువుని ఉపయోగించడానికి ఇట్లిన్ రైపనింగ్ చాంబర్స్ అనేవి వాణిజ్యపరంగా వీటిని ఉపయోగించుకోవాలి. దీనిపైన రైతులకి మరియు వ్యాపారస్తులకు కూడా పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా ఎక్కువ మోతాదులో గనక మనం ఈ కాయలను మాగబెట్టాలంటే ఈ రైపనింగ్ చాంబర్లో 100 నుంచి 150 పిపిఎం ఇట్లిన్ వాయువును ప్రవేశపెట్టి ఒక 12 నుంచి 24 గంటలు చాంబర్ తలుపులు తెరవకుండానే ఉంచాలి. ఆ తర్వాత కాయలు 4-5 రోజుల్లో మంచి రంగును సంతరించుకొని పక్వానికి వస్తాయి. ఇంకా రెండో పద్ధతికి వచ్చినట్లయితే ఇథ్రిల్ ద్రావణం ద్వారా మాగపెట్టేటువంటి పద్ధతి. దీనిలో 5 లీటర్ల నీటిలో 10 మిల్లీలీటర్ల ఇథ్రిల్ రసాయనాన్ని పోసి తయారు చేసినటువంటి ద్రావణంలో మామిడికాయల్ని 3 నుంచి 5 నిమిషాలు గనక ఉంచినట్లయితే మామిడికాయలు 4-5 రోజుల్లో పక్వానికి వస్తాయి. ఇంకొక పద్ధతి వచ్చేసి ఇథ్రిల్ ద్రావణాన్ని వాయువుగా మార్చి మాగపెట్టేటువంటి పద్ధతి. ఈ పద్ధతిలో 5 లీటర్ల నీటిలో 10 మిల్లీలీటర్ల ఇథ్రిల్ రసాయనము 2 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ ను వేసి ద్రావణాన్ని తయారు చేసి గాలి చొరబడని పాలిథిన్ రైపనింగ్ చాంబర్లో మామిడికాయలతో పాటు ద్రావణాన్ని ఉంచి 12 నుంచి 24 గంటలు మూసి ఉంచినట్లయితే ద్రావణం నుండి ఇథిలిన్ వాయువు వెలువడి మామిడికాయలు 4 నుంచి 5 రోజుల్లో పక్వానికి వస్తాయి. కాబట్టి ఈ విధమైనటువంటి పద్ధతులని అవలంబించుకున్నట్లయితే మనము మామిడికాయలని పూర్తిగా మాగబెట్టే అవకాశం ఉంటుంది.
1: మామిడి కోత, కోత అనంతరం నిల్వ, మార్కెటింగ్, ఎగుమతి చేసే అంశాల గురించి తెలుసుకున్నారు కదా.
2: మినితవరకు మామిడికాయల కోత అనంతరం తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వి చైతన్య గారితో పరిచయం విన్నారు.
3: मुझे क्या सुनाना चाहते हो? जो सुनाओ मेरी सौतन को.
4: किसको?
3: अरे वही तुम्हारा मोबाइल फोन जिसे सुबह शाम दिन रात चिपके रहते थे और कहते थे किसान कॉल सेंटर से बातें हो रही हैं.
4: अच्छा ये बात है.
3: हाँ क्यों, क्या हुआ, अब बात नहीं होती क्या?
4: अब तो झट से बात हो जाती है.
3: ऐसा क्या?
4: हाँ अब तो ज्यादा लाइनें और खास तकनीक के कारण खेती के माहिरों से तुरंत बात हो जाती है. और अगर कभी लाइन व्यस्त हो तो अपनी समस्या फोन पर रिकॉर्ड करा दो, वहाँ से फोन आ जाता है और समस्या की हल्का मैसेज भी आ जाता है. ये देखो आ गया.
3: अरे वाह, इसका मतलब इंतजार की घड़ी अब खत्म.
4: हाँ
3: तभी मैं सोचूं कि आजकल मुझ पर इतना प्यार क्यों आ रहा है.
5: कृषि संबंधी समस्याओं का अपनी भाषा में तुरंत हल पाने के लिए पूरे भारत में किसी भी फोन से हेल्पलाइन नंबर पर संपर्क करें. किसानों का दोस्त किसान कॉल सेंटर.
2: కార్యక్రమంలో తర్వాత సజ్జ పంట సాగు వివరాల గురించి తెలుసుకుంటారు.
1: సజ్జ పంటను ఖరీఫ్ లో వర్షాలు ఆలస్యమైనప్పుడు 2వ పక్షం వరకు కూడా వేసుకోవచ్చు. సజ్జలో ఇనుము, జింకు అధికంగా ఉంటాయి. వర్షాధారంగా ఖరీఫ్ లో 1వ పక్షం నుండి 2వ పక్షం వరకు వేసుకోవచ్చు. తేలిక నుండి మధ్య రకం నేలలు, నీరు ఇంకి మురుగునీటి పారుదల గల నేలలు ఈ పంట సాగుకు అనుకూలంగా ఉంటాయి. రకాల ఎంపిక విషయానికి వస్తే PHB 3 ఖరీఫ్ వేసవికి అనుకూలంగా ఉంటుంది. దీని పంట కాలం 80 నుంచి 85 రోజులు. ఎకరానికి 10 నుంచి 12 క్వింటాల దిగుబడి వస్తుంది. వెర్రి కంకు తెగులు అలాగే బట్టెను తట్టుకుంటుంది. HHB 87 ఈ రకం ఖరీఫ్ వేసవికి అనుకూలంగా ఉంటుంది. 65 నుంచి 70 రోజులు పంట కాలం. ఎకరానికి 8 నుంచి 10 క్వింటాల దిగుబడి వస్తుంది. అతి తక్కువ కాలంలో కోతకు వచ్చే హైబ్రిడ్ రకం వెర్రి కంకి తెగులును తట్టుకుంటుంది. 1CHMH 356 ఈ రకం ఖరీఫ్ వేసవికి అనుకూలంగా ఉంటుంది. 80 నుంచి 85 రోజుల పంట కాలం ఉంటుంది. ఎకరానికి 10 నుంచి 12 క్వింటాల దిగుబడి వస్తుంది. గింజలు మధ్యస్థ లావుగా ఉంటాయి, వెర్రి కంకు తెగులును తట్టుకుంటుంది. ICTP

0: 8203. ఈ రకం ఖరీఫ్ వేసవికి అనుకూలంగా ఉంటుంది. దీని పంట కాలం 80 నుంచి 85 రోజులు. 8 నుంచి 10 క్వింటాల దిగుబడి వస్తుంది ఎకరానికి. గింజలు లావుగా ఉంటాయి. వెర్రి కంక తెగులు బిట్టను తట్టుకుంటాయి. ఈ రకం ఎకరానికి 1.5 నుంచి 2 కిలోల విత్తనం సరిపోతుంది. కిలో విత్తనానికి 6 గ్రాముల మెటలాక్సెల్ 35 SD విత్తన శుద్ధి చేసి పచ్చకంకి వెర్రి తెగులను నివారించుకోవచ్చు. కిలో విత్తనానికి 3 గ్రాముల తైరంతో విత్తన శుద్ధి చేయాలి. వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 12 నుంచి 15 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా గొర్రెతో విత్తుకోవాలి. ఎకరానికి 3 నుంచి 4 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసి కలి దున్నాలి. వర్షాధారంగా సాగు చేసినప్పుడు ఎకరానికి 24 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరం, అలాగే 8 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను వేయాలి. నీటి పారుదల కింద సాగు చేసినప్పుడు ఎకరానికి 36 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు వేయాలి. నత్రజని విత్తేటప్పుడు సగం, మిగతా సగం 30 రోజుల దశలో వేయాలి. ఖరీఫ్లో వర్షాధారంగా సాగు చేసినప్పుడు నీటి పారుదల అవసరం ఉండదు. అయితే 20 నుంచి 25 రోజులకు మించి బెట్ట పరిస్థితులు ఏర్పడితే పూత అలాగే గింజకట్టె దశలో నీటి తడులిచ్చి మంచి దిగుబడులు సాధించవచ్చు. వేసవిలో సాగు చేసేటప్పుడు కూడా పూత దశ, గింజలు పాలు పోసుకునే దశలో, గింజ గట్టిపడే దశలో నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది. సజ్జ పంటలో కంది 4:1 లేదా 6:1 నిష్పత్తులు వేసుకోవచ్చు. సజ్జ పంటను విత్తిన 3 వారాల్లోపు ఒత్తుగా పెరిగిన మొక్కలను తీసివేయాలి. 25 నుంచి 30 రోజుల దశలో గుంటక లేదా దంతితో అంతర్ సేద్యం చేయాలి. సజ్జ పంటలో కొన్ని రకాల తెగులు ఆశించి పంటను నష్టపరుస్తాయి. అందులో వెర్రి కంకి తెగులు, దీన్నే పచ్చకంకి తెగులు కూడా అంటారు. ఈ తెగులు సోకిన మొక్కల్లో ఆకులుగా మారిన పుష్పగుచ్చం ఏర్పడుతుంది. తెగులు తీవ్ర దశలో మొక్కలు గిడసబారి 30 రోజులలోపు చనిపోతాయి. దీని నివారణకు కిలో విత్తనానికి 6 గ్రాముల మెటలాక్సికల్ 18% ప్లస్ మాంకోజెబ్ 64%, WP 4 గ్రాములు కిలో విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేయాలి. విత్తిన 21 రోజులకు తెగులు సోకిన మొక్కలు 5% మించి ఉన్నట్లయితే మెటలాక్సికల్ 35 WS 2 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. పేనుబంక తెగులు, ఈ తెగులు సోకిన కంకి నుండి గులాబీ లేదా ఎర్ర రంగుగా ఉండే తేనె వంటి ద్రవం బొట్లు బొట్లుగా కారుతూ ఉంటుంది. మొక్కలు పుష్పించే దశలో మబ్బులతో కూడిన ఆకాశం అలాగే వర్షపు తుంపర్లు ఈ తెగులు వ్యాప్తికి దోహదపడతాయి. దీని నివారణకు పైరు పూత దశలో ఉన్నప్పుడు కార్బనిజం 1 గ్రాం లీటర్ నీటి కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. కాటుక తెగులు, ఈ తెగులు కంకులలో గింజలు ఏర్పడే సమయంలో కనిపిస్తుంది. కంకుల్లోని గింజలు పొడి లాంటి శిలీంద్ర బీజాల సముదాయంగా ఏర్పడతాయి. దీని నివారణకు కిలో విత్తనానికి 3 గ్రాముల తైరం లేదా కాప్టన్తో విత్తన శుద్ధి చేయాలి. తుప్పు తెగులు, మొక్కల ఆకులపై తుప్పు మచ్చలు ఏర్పడతాయి. నివారణకు లీటర్ నీటికి 2.5 గ్రాముల మాంకోజెబ్ లేదా 1 గ్రామ్ కార్బనిజం చొప్పున కలిపి పైరుపై పిచికారీ చేయాలి. మాంకోజెడ్ 2.5 గ్రాములు లీటర్ నీటి కలిపి విత్తన శుద్ధి చేయాలి. అగ్గి తెగులు, మొక్కల ఆకులపై దారపు కండే ఆకారపు మచ్చలు ఏర్పడతాయి. దీని నివారణకు కిలో విత్తనానికి 3 గ్రాముల తైరం లేదా కాప్టన్తో విత్తన శుద్ధి చేయాలి. ఈ తెగులు అధికంగా ఉన్నప్పుడు ఎక్సాకొనజోల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. సజ్జ పంటలో పిలక కంకుల కంటే ప్రధాన కాండపు కంకి మొదట కోతకు వస్తుంది. బాగా ఆరపెట్టిన తర్వాతనే నూర్పిడి చేసుకోవాలి.
1: మినతవరకు సజ్జ పంట సాగు వివరాల గురించి తెలుసుకున్నారు. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో తర్వాతి అంశం వివిధ రకాల వ్యవసాయ యంత్ర పరికరాల గురించి తెలుసుకుంటారు.
2: ముఖ్యంగా ఆధునిక వ్యవసాయ పరికరాలు వాడకం వలన ఖర్చు తగ్గడమే గాక సమయం వృధా కాదు, శ్రమ తక్కువగా ఉండి లాభం పెరుగుతుంది, ఉత్పత్తి కూడా ఎక్కువగా చేయవచ్చు. ప్రపంచ వాణిజ్య ఒప్పందం ప్రకారం మన ఉత్పత్తులకు విదేశాల్లో గిట్టుబాటు లభించాలంటే ఉత్పత్తి నాణ్యత కూడా మెరుగ్గా ఉండాలి, ఖర్చు తగ్గించుకోవాలి. ఆధునిక వ్యవసాయ పరికరాలు వాడటానికి దోహదం చేస్తుంది. ఈరోజు మనం వివిధ యంత్రాల గురించి తెలుసుకుందాం. దమ్ము నాగలి, ఈ నాగలి అన్ని రకాల నేలల్లో ఉపయోగించవచ్చు. తేలిక నేలల్లో చిన్న గిత్తలు కూడా దీన్ని లాగగలవు. 75 సెంటీమీటర్ల వెడల్పు గల ఈ దమ్ము నాగలితో రోజుకు సుమారు 2 ఎకరాలను ఒకసారి దమ్ము చేయవచ్చును. ఈ నాగలి మట్టిగడ్డలను

ఇవ్వటమే కాక నీరు భూమిలోకి ఇంకిపోవడానికి తగ్గించి సేజపు నీటి వాడకాన్ని పొదుపు చేస్తుంది. ఈ నాగలి ఉపయోగించినప్పుడు భూమిపై కనీసం 6 సెంటీమీటర్ల నీరు ఉండాలి. మరొకటి వరి కోత యంత్రము. ఈ యంత్రము 5 HP డీజిల్ ఇంజన్తో పనిచేస్తుంది. ఈ యంత్రాన్ని ఒక మనిషి నడుపుతూ 1 ఎకరా వరి పొలాన్ని 2 గంటల్లో కోయగలడు. ఈ యంత్రంతో కింది భాగాలు అమర్చిన బ్లేడ్లు వరి పొలాన్ని కోయగా బెల్టులు కోసిన వరిని కుడివైపు వరుసల్లో వేస్తాయి. ఈ యంత్రం నడపడానికి గంటకు 1 లీటర్ డీజిల్ ఖర్చు అవుతుంది. యంత్రం నిలబడి ఉన్న వరి పొలాన్ని మాత్రమే కోయగలదు. కోతకు కనీసం 1 వారం రోజులకు ముందు పొలానికి నీరు పెట్టడం ఆపి బాగా ఆరనివ్వాలి. ఈ యంత్రం నడపడానికి ముందు గట్ల వెంబడి కనీసం 50 సెంటీమీటర్ల వెడల్పుతో వరిని కొడవలతో కోయాలి. కోత కోసి నూర్పిడి చేసేందుకు వరి కోత యంత్రం, వరి నూర్పిడి యంత్రం ఉపయోగిస్తే 50% ఖర్చు తగ్గుతుంది. పలు పంటలను నూర్చే యంత్రం. ఈ యంత్రాలను ఉపయోగించి పలు పంటలను నూర్చి విత్తనాన్ని జల్లెడ పట్టి మంచి విత్తనాన్ని వేరు చేసుకోవచ్చు. ముఖ్యంగా వరి, గోధుమ, జొన్న మరియు మొక్కజొన్న పంటలకు ఇది చాలా ఉపయోగం. వేరువేరు పంటలను నూర్చడానికి ఈ యంత్రంలోని కొన్ని భాగాలను తగు విధంగా సవరించాలి. వరి, గోధుమ పంటను నూర్చడానికి యంత్రంలోని కాన్కేవ్తో పాటు మొక్కలను వేయవచ్చు. జొన్న, మొక్కజొన్న కంకులకు మాత్రమే యంత్రంలోకి వేయాలి. వరి నూర్చినప్పుడు వరి గడ్డి ఏమాత్రం పాడవకుండా పశువులకు తినడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ యంత్రం నడపడానికి 7.5 HP విద్యుత్ మోటార్ కానీ డీజిల్ ఇంజన్ కానీ ఉపయోగించవచ్చు. మరి ఒక యంత్రము ఎరువు, విత్తనం ఒకేసారి వేసే పరికరం. ఇది ట్రాక్టర్ చే నడపబడుతున్నది. దీని సహాయంతో పలు పంటలను ఎరువుతో సహా విత్తుకోవచ్చు. జొన్న, వేరుశనగ, మొక్కజొన్న మరియు ఆముదం లాంటి విత్తనాలను తేలిగ్గా విత్తుకోవచ్చు. వివిధ పంటలను విత్తడానికి ఆయా పంటలకు సంబంధించిన రోలర్లను మార్చుకోవాలి. పంటలను బట్టి సాళ్ల మధ్య దూరము మార్చుకోవచ్చు. ఒకేసారి 9 సాళ్ల వరకు విత్తనం ఎరువు వేసుకోవచ్చు. దీనికి ట్రాక్టర్ కల్టివేటర్ బిగించి 35 HP ట్రాక్టర్తో నడపాలి. రోజుకి 7.5 ఎకరాల వరకు విత్తనం మరియు ఎరువు వేసుకోవచ్చు. విత్తేటప్పుడు గింజలు, ఎరువు సక్రమంగా పడుతున్నది లేనిది సరిచూసుకోవాలి. మరి ఒక యంత్రము వేరుశనగ కాయలు విడదీసే యంత్రము. ఈ యంత్రము 2 HP విద్యుత్ మోటార్ సహాయంతో నడుస్తుంది. పొలం నుంచి తీసిన పంటను ఎండబెట్టన అవసరం లేకుండా వెంటనే యంత్ర సహాయంతో కాయలను వేరు చేయవచ్చు. యంత్రం నడిచేటప్పుడు వేరుశనగ మొక్కలను అందించడానికి, యంత్రం ఉంచడానికి, విడదీసిన వేరుశనగ కాయలు ప్రోగు చేయడానికి 5 కూలీలు అవసరం. ఈ యంత్రం కాయలను పూర్తిగా విడదీస్తుంది. కాయ పగలదు. కాయలను విడదీయగా మిగిలిన మొక్కలు ఏమాత్రం పాడు కావు గనుక పశువుల దానాగా ఉపయోగించవచ్చు. పనిచేసే కూలీలు చేతులు యంత్రానికి తగలకుండా తగు జాగ్రత్త తీసుకోవాలి. మరొక యంత్రము ఆముద కాయలు నూర్చే యంత్రము. ఈ యంత్రము ఆముద కాయలను నూర్చడమే కాక గింజలను జల్లెడబట్టి శుభ్రపరిచి గింజలను ఇస్తుంది. గంటకు 500 నుండి 600 కిలోల గింజలను వలచవచ్చును. బాగా ఎండబెట్టిన కాయలను మాత్రమే యంత్రంలో వేయాలి. 8 HP డీజిల్ ఇంజన్తో ఇది నడుస్తుంది. ఈ యంత్రంలో గింజలు పగలటం కానీ లేక కాయలు పూర్తిగా నూర్పిడి కానప్పుడు కానీ సిలిండరు, కాన్కేవ్ మధ్య దూరం మార్చుకునే సౌకర్యం ఉంది. మరి ఒకటి బూమ్ స్ప్రేయర్. వరి కోత యంత్రంలో కొన్ని మార్పులు చేసి బూమ్ స్ప్రేయర్గా రూపొందించబడినది. వరుసల్లో విత్తిన అన్ని మెట్ట పంటల్లో దీన్ని వాడి పురుగు మందులను పిచికారి చేయవచ్చు. ఇందులో 14 నాజిల్స్ అమర్చబడి ఒకేసారి 6 మీటర్ల వెడల్పుతో ముందు చల్లబడుతుంది. స్ప్రేయింగ్ చేయబడిన పంట ఎత్తును బట్టి, పంట వరుసలు బట్టి నాజిల్ ఎత్తును 30 సెంటీమీటర్ల నుంచి 60 సెంటీమీటర్ల మధ్య మార్చుకోవచ్చును. నాజిల్ మధ్య దూరం ఈ విధంగా మార్చవలసి ఉంటుంది. దీనికి రోజు సుమారు 4 హెక్టార్ల పొలంలో మందు పిచికారీ చేయవచ్చు. బూమ్ స్ప్రేయర్ వాడకం వలన ఖర్చు సుమారు 40% తగ్గుతుంది. మరి ఒక యంత్రం మాగాణి భూమిని చదును చేసే యంత్రం. ఇది ట్రాక్టర్ సహాయంతో నడుస్తుంది. ఇది ట్రాక్టర్ వెడల్పును మరియు కేజ్ వీల్స్ వెడల్పును కవర్ చేస్తుంది. లెవలింగ్ బ్లేడ్ ఎత్తును మరియు బ్లేడ్ యొక్క వాలును 0 నుండి 90 డిగ్రీ వరకు ట్రాక్టర్ హైడ్రాలిక్ లీవర్ సహాయంతో మార్చుకోవచ్చును. ఈ యంత్రం సహాయంతో మాగాణి భూమిని తక్కువ సమయంలో చక్కగా చదును చేయవచ్చు. రోజుకి సుమారు 2 హెక్టార్లు పొలం చదును చేయవచ్చును. దీన్ని బాగా దమ్ము చేసిన తర్వాతనే ఉపయోగించాలి. దీన్ని ఉపయోగించేటప్పుడు పొలంలో పలుచగా నీరు ఉండాలి. గట్ల దగ్గర, మలుపుల వద్ద మనుషుల సహాయంతో చదును చేసుకోవాలి. మరి యొక్క యంత్ర పరికరం వరిలో వాడేది కోణ వీడర్. ఇది IRRI వారిచే రూపొందించబడింది. సాళ్లలో నాటిన మరియు శ్రీ పద్ధతిలో సాగు చేసే

0: వరి పొలంలో కలుపు తీయటానికి సమర్థవంగా పనిచేస్తుంది. పనిచేసేందుకు తగు మోతాదులో నీరు ఉండాలి. లేని ఎడల వీడర్కు మట్టి చుట్టుకొని సరిగా పనిచేయదు. దీంతో రోజుకు అరెకరం కలుపు తీసుకోవచ్చు. మరి ఒక యంత్రం శ్రీ వరిలో వాడుకునేది మార్కర్. ఈ పరికరంతో శ్రీ వరి పద్ధతిలో వరి నాటేందుకు గుర్తులను పొలంలో గీసుకోవచ్చు. ఎటు చూసినా 25 సెంటీమీటర్ల దూరంలో గుర్తులు ఏర్పడతాయి. దీని పొడవు 2 మీటర్లు. ఒకేసారి 8 సార్లలో గుర్తులు వేసుకోవచ్చు. ఈ పరికరంతో రోజుకు 4 ఎకరాల్లో గుర్తులు వేసుకోవచ్చు. మరి ఒక యంత్రము రోటావేటర్. ఈ పరికరం మెట్ట నేలల్లో దుక్కికి మరియు మాగాణి భూముల్లో దమ్ము చేసేందుకు మిక్కిలి ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా మెట్ట నేలల్లో గడ్డలు లేకుండా మెత్తడి దుక్కి చేయడానికి బాగా పనికి వస్తుంది. దీనికి 30 లేదా అంతకు ఎక్కువ HP ట్రాక్టర్తో పని చేస్తుంది. దీని అమర్చిన రోటావేటర్లో 5 వరుసల బ్లేడ్లు ఉంటాయి. ఈ రోటావేటర్ ట్రాక్టర్ PTO ద్వారా పనిచేస్తుంది. రోజుకి 6 నుంచి 7 ఎకరాల్లో దుక్కి గాని దమ్ము గాని చేసుకోవచ్చు. ట్రాక్టర్తో నడుచు దమ్ము చేయు మరియు లెవెల్ చేయు పరికరం. ఈ పరికరం 35 HP ట్రాక్టర్తో నడుస్తుంది. పరికరములను ఉపయోగించి బావుగా దీన్ని నీళ్లు పెట్టిన భూమిలో దమ్ము చేసుకోవచ్చును మరియు భూమిని చదును చేసుకోవచ్చును. దీనికి గంటకు 0.35 నుండి 0.4 హెక్టార్ల భూమిని దమ్ము చేసి చదును చేయవచ్చును. వరి విత్తు సాధనము. ఈ యంత్రం ద్వారా 8 సార్లలో మొలకెత్తిన వరి విత్తనమును చల్లవచ్చును. దీన్ని ఉపయోగించిన ఎడల వరి నారు పెంచుట, నాటుట మొదలైన పనులను నివారించవచ్చు. ఒక మనిషి యంత్రం లాగుటకు మరి ఒకరు వరి విత్తులు నింపుటకు కావాలి. దీంతో గంటకు 0.25 ఎకరము వరి విత్తవచ్చును. వేరుశనగ పంటను తవ్వి కాయలు తీయు పరికరము. ట్రాక్టర్ సహాయంతో నడిచే ఈ పరికరము వాడటం చాలా సులభము. దీనికి 45 HP ట్రాక్టర్ సహాయంతో నడపవచ్చు. ఒకరోజు 30 ఎకరాలలో పంటను తవ్వి కాయలను తీయు మేలైన సామర్థ్యం కలిగిన ఈ పరికరం చాలా తక్కువ పంట నష్టాన్ని కలిగిస్తుంది. ఈ పరికరం వాడటం వలన కాయలు తీయు సమయంలో కూలీలపై ఆధారపడిన అవసరం నివారిస్తుంది. ఈ యంత్ర పరికరాన్ని ఉపయోగించడం వలన వేరుశనగలో అధిక దిగుబడి పొందవచ్చును. ఇటువంటి పరికరాలు వాడటం వలన కూలీల ఖర్చు తగ్గి పంట నాణ్యత పెరగడం వల్ల రైతుకి అధిక దిగుబడి పొందవచ్చును.
1: మీరు ఇంతవరకు వివిధ రకాల వ్యవసాయ యంత్ర పరికరాల గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తర్వాత జానపద గేయం వినండి.

0: జానపద గేయం విన్నారు.
1: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
2: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 7:40 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రకటించిన అంశం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది.

0: హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 7:45 దాటి 14 సెకండ్లు. తర్వాతి కార్యక్రమం వెంటనే.
1: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం గురించి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వి బాలకృష్ణ నాయక్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
2: శ్రోతలకు నమస్కారం. దేశాభివృద్ధికి ఆరోగ్యవంతమైన సమాజం ఎంతగానో అవసరం. వ్యక్తి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం అభివృద్ధి చెందుతుంది. కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. సమాజం ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అనే పూర్వోక్తి నేటి సమాజానికి మార్గనిర్దేశకంగా నిలుస్తుంది. మరి దేశ ప్రజల ఆరోగ్యానికి నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ఆరోగ్య భద్రత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకాన్ని అమలు చేస్తుంది. ఈ విషయమై మరింత అవగాహన కల్పించేందుకు ఈరోజు మనతో పాటు తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వి బాలకృష్ణ నాయక్ గారు ఉన్నారు. నమస్కారం సార్.
3: నమస్కారం సార్.
2: సార్, ముందుగా ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారా?
3: ముఖ్యంగా ఈ ఆయుష్మాన్ భారత్ పథకము పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకి నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి, వాళ్ళకి అర్హత కలిగిన కుటుంబాలందరికీ 5 లక్షల రూపాయల ఉచిత వైద్య సేవలు అందుబడుతున్నాయి సార్. ముఖ్యంగా ప్రజలు ఆర్థిక ఇబ్బంది లేకుండా వైద్యం పొందడానికే ఈ పథకం యొక్క ముఖ్య లక్షణం సార్.
2: సార్, ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అంటే ఈ మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ఈ మిషన్ ఎలా అమలవుతుంది, దాని గురించి కొంచెం వివరిస్తారు?

సార్, ఇది పిఎం అభిమ్ అంటారు సార్, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ సార్. ఇది అక్టోబర్ 2021లో ప్రారంభించడం జరిగింది సార్. దీనికి 64,180 కోట్లు కేటాయింపు జరిగింది సార్. ఇది భవిష్యత్తులో దీనికోసమని పటిష్టమైన లక్ష్యంతో ప్రజల ఆరోగ్యము మౌలిక బలోపతనం చేయడానికి ఇది భారతదేశంలోనే అతిపెద్ద పథకం సార్. ఇది ముఖ్యంగా ప్రాథమిక తర్వాత ద్వితీయ మరియు తృతీయ సంరక్షణ దృష్టిలో సాధిస్తుంది. ఇందులో భాగంగా మనకు 17,788 గ్రామీణ మరియు 11,024 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, తర్వాత 3,382 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు మన జిల్లాలో క్రిటికల్ గా ఉన్నాయి సార్. ఇవి ఈ ముఖ్యంగా ఈ సదుపాయాలు ఏమేమంటే, ప్రాథమిక సంరక్షణలో 17,788 గ్రామీణ ఉపక ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఉన్నాయి సార్, అంటే విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఉన్నాయి. దీనిలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఉంటారు. సో వాళ్ళు అక్కడే ఉండేసి ప్రజలకు ఏమేమి అవసరం అనేది ముఖ్యంగా కమ్యూనికబుల్ ఇస్తారు. అంటే బీపీ, షుగర్ ఉండే వాళ్ళ ట్యాబ్లెట్, ఇంకా ఎనీ ఎమర్జెన్సీస్ కేసు, ఫీవర్ అవన్నీ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు చూడడం

0: ఈ సదుపాయాలు ఏమేమంటే, ప్రాతి సంవత్సరంలో 17,788 గ్రామీణ ఉపక ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఉన్నాయి సార్, అంటే విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఉన్నాయి. దీనిలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఉంటారు. సో వాళ్ళు అక్కడే ఉండేసి ప్రజలకు ఏమేమి అవసరం అనేది ముఖ్యంగా కమ్యూనికబుల్ ఇస్తారు. అంటే బీపీ, షుగర్ ఉండే వాళ్ళ ట్యాబ్లెట్, ఇంకా ఎనీ ఎమర్జెన్సీస్, కేస్ ఫీవర్ అవన్నీ ఉన్నాయి వాళ్ళు కూడా వాళ్ళు చూడడం జరిగింది సార్. దీనికోసం అని చెప్పి 11,024 పట్టణాలు ఏంలో స్థాపించడం జరిగింది. మొత్తం దీన్ని బలోపేతం చేయడానికి మనకు 500,000 పైగా జనాభాలు ఉన్న జిల్లాలలో 730 సమకృత ఆరోగ్య ప్రయోగశాలలు ఉన్నాయి, మరియు 602 క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ ఉన్నాయి సార్. బ్లాక్ స్థాయిలో కూడా మనము 3,300 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు ఉన్నాయి, మన జిల్లాలో కూడా ప్రారంభించడం జరిగినాయి దీనికోసం అని చెప్పి. ఈ బీపీహెచ్యులు మెయిన్ గా ఏంటంటే ల్యాబ్ టెస్టులు చేసుకోవడానికి, తర్వాత మందులు అక్కడ మందులు స్టోర్ చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశంగా దీన్ని వాడతారు.
1: సార్, మరి ప్రధానంగా ఆయుష్మాన్ భారత్ కింద ఎటువంటి వైద్య సేవలు అందిస్తున్నారు
0: సార్? దీని కింద ముఖ్యంగా గుండెకి సంబంధించిన వ్యాధులు, కిడ్నీ సంబంధించిన చికిత్సలు, తర్వాత క్యాన్సర్, తర్వాత ఎనీ యాక్సిడెంట్ కేసులు, తర్వాత ఈ ప్రసూతి సేవలు అంటే డెలివరీ కేసులు, తర్వాత ఆర్థోపెడిక్ శాస్త్ర చికిత్సలు, న్యూరోకి సంబంధించిన వైద్య సేవలు ఇవి దీని ద్వారా పొందుతున్నారు సార్. ముఖ్యంగా ఈ అత్యవసర వైద్య సేవలు మొత్తంగా ఇప్పుడు 3,650 రకాల వైద్య సేవలు కూడా అందుతున్నాయి
1: సార్. మరి ఇప్పుడు ఈ పథకం అమలులో ఈ డిజిటల్ టెక్నాలజీ ఇంకా ఈ ఆన్లైన్ వ్యవస్థల పాత్ర ఎంతవరకు ఉందంటారు? అంటే ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అని మనం ముందుకు తీసుకెళ్తున్నాం కదా, సో దీని పాత్ర ఏంటంటారు?
0: సో ఈ డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఈ కార్డు నమోదు చేసుకోవడం, ఈకేవైసీ చేసుకోవడం, ఆన్లైన్ లో ఫ్రీ ఆథరైజేషన్ క్లెయిమ్ చేసుకోవడం, ప్రాసెసింగ్ వంటి సేవలు మామూలైతే బాగా స్పీడ్ గానే జరుగుతున్నాయి సార్. దీనివల్ల పారదర్శకత మరియు సేవలు కూడా నాణ్యతంగా పెరిగినాయి సార్. ఇప్పుడు సార్ దీనికి డిజిటల్ అనుసంధానం అంటే ఏబిడిఎం అని ఉంది, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఈ దీని వల్ల మనకు ఇప్పుడు మనం అనుకున్నట్టు అభాయిడి జనరేట్ చేయడం, ఈ సంజీవిని ప్రోగ్రామ్ లో డిజిటల్ అంటే ఈ ఆయుష్మాన్ భారత్ ఐడిలో కూడా అది ప్యూరిఫికేషన్ చేస్తున్నారు. అంటే వేరే నంబర్లు ఇవ్వడం వల్ల వాళ్ళు సరి కార్డు రాకపోవడం, ఓటీపీలు రాకపోవడం జరుగుతుంది. దానికోసం అని చెప్పి కరెక్ట్ గా వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని ఒక్కసారిగా వాళ్ళు ఓటీపీ వస్తే దాని ద్వారా వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ కార్డు కూడా జనరేట్ అయిపోతుంది. ముఖ్యంగా ఈ దీంట్లో మనము అనుకున్నట్టు ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ వాళ్ళకి మనం వాళ్ళని బలోపేతం చేయడము, తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఈ మెడికల్ ఆఫీసర్స్ లాగిన్స్ ఉంటాయి, తర్వాత ఫార్మసీ లాగిన్, స్టాఫ్ నర్స్ లాగిన్స్, ల్యాబ్ లాగిన్స్ ఉంటాయి. ఆ లాగిన్ లో వాళ్ళు ఏమేమి టెస్టులు చేసుకున్నారు, ఏ మందులు వాడినారు, అవన్నీ డీటెయిల్స్ అక్కడ పొందుపరచడం జరుగుతుంది. ఏ వ్యాధితో బాధపడుతున్నారు, ఏ మందులు వాడినారు అనేది కూడా దీని వల్ల ఉంటుంది సార్. సో ఈ అవకాశాన్ని కూడా మనము వాడుకోవడానికి అవకాశం. ఇంకా కూడా కొందరు ఏబిడిఎం లో అభాయిడి జనరేట్ చేయడానికి కొందరు ముందుకు రావట్లేదు సార్, భయపడుతున్నారు. ఎందుకంటే ఓటీపీ వచ్చేసి ఏదైనా ఈ డిజిటల్ మోసము ఇవన్నీ జరుగుతాయని చెప్పి కూడా కొందరు రావట్లేదు. మేము కూడా వాళ్ళని అక్కడ ఉండే కార్పొరేటర్ని, సర్పంచ్ని వాళ్ళని కూడా తీసుకెళ్లేసి మా వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేసి కూడా ఆభాయిడి జనరేట్ చేయడం అనేది కూడా జరుగుతుంది సార్. ప్రజలందరూ ముఖ్యంగా మేము కోరడమంటే ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ అనేది పొందుపరచగలితే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని మా ఉద్దేశం సార్, అందరూ ఉపయోగించాలని కోరుకుంటున్నాం
1: సార్. మరి ఇప్పుడు ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కార్డ్ పొందాలంటే ప్రజలు అనుసరించాల్సిన విధానం ఏంటి, దీనికి ఏమైనా కనీస అర్హత లాంటివి ఉన్నాయా
0: సార్? దీనికి వాళ్ళు ముఖ్యంగా ఆధార్ కార్డులు ఉండాలి, లేదా రేషన్ కార్డులు ఉండాలి. వాళ్ళు ఆ సచివాలయాల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు నమోదు చేసుకోవాలి, లేదంటే ఈ డిజిటల్ ఈ సేవా కేంద్రాల్లో అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళు ఇవాళ ఈ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇవి పెట్టి వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు కార్డ్స్.
1: సార్, మరి ఇప్పుడు కార్డు ఉన్నప్పటికీ కూడా కొంతమంది లబ్ధిదారులు ఆ సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ఒకవేళ అలా ఉంటే దాన్ని పరిష్కరించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
0: సార్, కొన్ని సందర్భాల్లో రెండు కార్డు కలిగిన వ్యక్తి అంటే డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు మరియు పిఎంజేబీ అదే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కార్డు కలిగిన ఆంధ్రప్రదేశంలో ఉన్నాయి. సో వాళ్ళకైతే ప్రస్తుతానికైతే వాళ్ళు రెండు ఉపయోగించుకోవచ్చు. 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా ఈ కార్డులు అయితే ఆయుష్మాన్ భారత్ కింద వినియోగించుకోవచ్చు సార్. ఇబ్బంది అయితే ప్రస్తుతానికైతే అట్లాంటివి మాకు దృష్టికి అయితే రాలేదు
1: సార్. మరి ఈ పథకం ద్వారా అత్యధికంగా ఏ రకాల వైద్య సేవలు ప్రజలు వినియోగిస్తున్నారు?
0: సార్, అత్యధికంగా గుండె సంబంధించిన చికిత్సలు, డయాలిసిస్, ప్రసూతి సేవలు, ప్రమాద చికిత్సలు, క్యాన్సర్స్ మరియు ఆర్థోపెడిక్ సేవలు ఇప్పటి వరకు

0: 250 కేసులు ప్రజలు వినియోగించుకున్నారు సార్. ఇది
1: ఆయుష్మాన్ భారత్ అమలులో మన జిల్లాలో మీకు ఎదురవుతున్న ప్రధాన సమస్యలేంటి
0: సార్? ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చూసామంటే మనము పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం, తర్వాత కొంతమందికి డాక్యుమెంటరీ సమస్యలు రావడం, దూర ప్రాంతాల నుంచి ఆసుపత్రులకి రవాణా ఇబ్బందులు రావడం, ఈ సాంకేతిక సమస్యలు మరియు నెట్వర్క్ సమస్యలు ఉండడం వల్ల.
1: మరి వీటిని పరిష్కరించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
0: మేము వాళ్ళకి అవి ఇప్పుడైతే అన్ని చోట్ల కూడా ఈ ఇంటర్నెట్ సిస్టమ్ ఉన్నాయి, ప్రతి గ్రామాల్లో కూడా ఈ ఫోన్లు, మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఈ మొబైల్ ఫోన్ లో కూడా మనము ఈ కార్డులు, ఆధార్ కార్డు, తర్వాత ఈ రేషన్ కార్డు, ఆధార్ కార్డులు ఉంటే మనం ఈ దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్. ఇబ్బంది అయితే ప్రస్తుతానికి ఎక్కువ అయితే ఏం లేవు, మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు,
1: సులువుగానే దరఖాస్తు
0: చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సచివాలయాల్లో కూడా అక్కడ కూడా వాళ్ళు వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు
1: సార్. మరి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఈ పథకం గురించి అవగాహన కల్పించడానికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
0: సార్? మేము ముఖ్యంగా ఈ గ్రామ సభలు అనేది, తర్వాత ఆరోగ్య శిబిరాలు, సచివాలయ స్థాయి ప్రచార కార్యక్రమాలు, తర్వాత ఈ పోస్టర్లు, బ్యానర్లు, అవగాహన ర్యాలీలు జరుపుతున్నాయి. ముఖ్యంగా ఈ ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు వాళ్ళు ఇంటింటికి ప్రచారం చేసి చేస్తున్నారు. ఇదే విధంగా మనము ఈ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి సార్, హెల్త్ క్యాంప్స్ జరిగినప్పుడు, తర్వాత ఈ గ్రామ సభలు జరిగినప్పుడు కూడా దీని గురించి, ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ గురించి అందరినీ తెలియజేయాలని కూడా మా కార్యకర్తలకు చెప్పాము. వాళ్ళు కూడా అవేర్నెస్ అయితే క్రియేట్ చేయగలుగుతున్నారు సార్.
1: ఈ ఆయుష్మాన్ భారత్ పథకం అమలులో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం చాలా అవసరం. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల మధ్య ఇంకా కేంద్ర ప్రభుత్వ ఈ ప్రధానమంత్రి జన ఆరోగ్య పథకం మధ్య ఈ సమన్వయం ఎలా ఉంది?
0: ఇప్పుడు అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ వెంకయ్య గారి వైద్య సేవలు జరుగుతుంది, ఆయుష్మాన్ భారత్ పథకాల సమయంలో సెంట్రల్ గవర్నమెంట్ వల్ల జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ మనకు 60% ఇస్తే మనం 40% దాంతో చేసి వైద్య సేవలు అయితే అందుతున్నాయి సార్. అవి
1: ఈ ఆరోగ్య సిబ్బంది ఇంకా ఈ ఆసుపత్రుల సమన్వయం ఎలా ఉంది? ఈ పథకం విజయానికి ఇవి చాలా ముఖ్యం కదా, వీటి సమన్వయం ఎలా ఉంది
0: సార్? ఆరోగ్య సిబ్బంది, వైద్య మిత్రులు మరి ఆసుపత్రుల మధ్య సమన్వయ పథకం విజయానికి దోహదం పడుతుంది సార్. బాగుంది. ఇప్పుడైతే ఇవి సమయానికి నమోదు చేసుకోవడం, ఆ తర్వాత ట్రీట్మెంట్, వైద్యం, తర్వాత క్లెయిమ్ ప్రక్రియలు సమర్థవంతంగానే జరుగుతూ ఉంది. ఎక్కడే కూడా దీనికి మిత్రాలు, ఆరోగ్య మిత్రాలు కూడా ఉన్నాయి. ఏమన్నా ఎటువంటి ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా కూడా కార్డ్స్ లో ఏమన్నా తప్పులు ఉన్నా రెక్టిఫై చేయడానికి మనకు ఆరోగ్యశ్రీ డీసీ, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ఉన్నారు, సీఈఓ ఉంటారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టేట్ లెవెల్లో ఉంటారు. ఏమి ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు ఆన్లైన్ లో దానికి రెక్టిఫై చేసుకుంటారు. సిబ్బంది అయితే ఏం లేదు
1: సార్. ఇప్పుడు మరి మన జిల్లాలో ఇప్పుడు దూర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఈ సేవలు అందేందుకు ప్రత్యేకంగా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా?
0: అవును సార్, ఇప్పుడు గ్రామ స్థాయి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇప్పుడు ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్ఎంస్ ఉంటారు, తర్వాత ఆశా కార్యకర్తలు ఉంటారు, వారి ద్వారా పర్యటనలు చేయించడము, తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా మేము ఐఈసీ మెటీరియల్ ని డిస్ప్లే చేయడము, దూర ప్రాంతాల సేవలో కూడా అక్కడ కూడా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడము, అవన్నీ మేమైతే అవేర్నెస్ చేస్తున్నాం సార్. ముఖ్యంగా ఈ ఎన్జిఓస్ వాళ్ళు కూడా, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చాలా మంది ముందుకు వచ్చారు. మొబైల్ బస్సెస్, హెల్త్ యూనిట్స్ కూడా వచ్చాయి. తర్వాత మనకు గవర్నమెంట్ తర్వాత కూడా 104 వెహికల్ ఉంది. దాని ద్వారా ఎఫ్డిపి ఫిక్స్డ్ డే ప్రోగ్రామ్ అని ఉంటాయి సార్, ప్రతి విలేజ్ లో ఉంటాయి. అక్కడ డాక్టరు, తర్వాత కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరు, తర్వాత ఈ ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళు కూడా ఉంటారు అందుబాటులో. వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ ఏరియాలో వెళ్ళినప్పుడు అన్ని కేసులు, ఆ సచివాలయంలో ఉన్న కేసులు, టీబీ అయితే ఏమి, గర్భవతులు అయితే ఏమి, తర్వాత ఈ బీపీ షుగర్తో ఉండే బాధపడే వాళ్ళు, క్యాన్సర్ పేషెంట్లు కూడా వాళ్ళందరూ కూడా అక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకి నెలకు సరిపడే మాత్రలు కూడా అందుతున్నాయి సార్, అందిస్తున్నారు. తర్వాత ఇంకో ఈ పింక్ బస్సులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువగా మనము క్యాన్సర్ స్క్రీనింగ్లు కూడా జరుగుతున్నాయి. సో క్యాన్సర్ స్క్రీనింగ్ లో కూడా ఇంటికే అక్కడికే వెళ్ళేసి మనము వాళ్ళకి ముఖ్యంగా 3 క్యాన్సర్లు మనము స్క్రీన్ చేస్తున్నాం. గర్భకోశ క్యాన్సరు, తర్వాత రొమ్ము క్యాన్సరు, నోటి క్యాన్సర్ అని. వాళ్ళు కూడా అక్కడే టెస్టింగ్ చేసి నిర్ధారణ కూడా అక్కడే చేయడానికి కూడా మనం బస్సెస్ కూడా అక్కడ వెళ్తున్నాయి. దానికి సంబంధించిన వైద్యులు వాళ్ళు కూడా వెళ్ళి చేయడం జరుగుతుంది సార్. అది
1: సార్. మరి ఇప్పుడు భవిష్యత్తులో ఆయుష్మాన్ భారత్ అమలును మరింత సమర్థవంతంగా చేయడానికి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి
0: సార్? ఇంకా కొన్ని హాస్పిటల్స్ ప్యానెల్ కావలేదు, వాళ్ళు కూడా మరిన్ని ఆసుపత్రులు ఎంపానెల్ చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో మనము అవగాహన పెంచడం, తర్వాత డిజిటల్ సేవలను బలోపేతం చేయడం. అంటే ఇప్పుడు చెప్పినట్టు మనము ఈ సంజీవిని ద్వారా, ఇప్పుడు ఈ సంజీవిని ప్రోగ్రామ్ లో కూడా ఈ వీపీఆర్ సెంటర్ ఉంటారు సార్. అంటే ప్రస్తుతం హాస్పిటల్

పోయిన సుధాకర్, లలిత, సిరి, నరేష్, హర్షిత, జోషన్, అకుల్, విజయలక్ష్మి, రాజేష్ ఇంకా వీరి మిత్ర బృందం వీరంతా కోరుతున్న పాట నువ్వొస్తావని చిత్త నుంచి హరిహరన్ చిత్తర పాడిన పాట వీరందరి కోసం.

సత్యనారాయణ, స్వర్ణలత, విజయ్ కుమార్, గీతారాణి, రవికుమార్, కళ్యాణి, గాయత్రి, అశోక్ కుమార్, శృతి మేఘన, షణ్ముఖచారి, లీకతశ్రీ, సాయి, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై ఈ పాట చిట్టి చెల్లెలు సినిమాలోంచి.

కార్యక్రమంలో చిట్టి చెల్లెలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పైన పాట. ఈ పాటను కోరిన శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యూ పాలంచ నుండి శ్రీపాద విజయ్.

కార్యక్రమంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, చిత్రం పేరు సింధూర పువ్వ. ఈ పాటను కొన్ని శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మ క్యాంపు నుంచి యాకూబ్ పాషా, నూర్ జహాన్, రహీం పాషా, రూబీనా, రహీమున్నీసా, షరీఫ్ ఖాన్, అలీం పాషా ఇంకా వీరి మిత్ర బృందం, వీరందరి కోసం ఈ పాట

తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కాలరీస్ కలాసి బస్తీ నుంచి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, శ్రీప్రియ, కళ్యాణ్ చక్రవర్తి యాదవ్, అనుష, మారేపల్లి కుమారస్వామి, సరోజ, జాడి పెంటయ్య, సూరజ్ బలి, దూడం ఉమాశంకర్, రజిత, జుగల్ కిషోర్, ఖండేల్వాల్, గట్టికల్లు శ్రీనివాస్ యాదవ్, కవిత, ఇంకా వీరి మిత్ర బృందం వీరంతా కోరుతున్న పాట రాజా సినిమాలోంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: కరోనా పల్లే కొడుకు తల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే అప్ప పుల్లల షేదు నమిలిందే రామ రామ రామ
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి, మాతో ముచ్చటించండి.
3: ఫోన్ నెంబర్లు 0874295038, 295039.

0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి. శనివారం ఉదయం
1: 8:35 నిమిషాలకు
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: కళ.
1: ప్రపంచంలో ఎక్కడ ఉన్నా యాప్ ద్వారా మిమ్మల్ని అలరిస్తోంది ఆకాశవాణి కొత్తగూడెం ఎఫ్ఎం.
2: నీ పేరు రాసి పెట్టినా అన్ని చెరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
5: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
6: నాగోటు శృతిలో
5: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
6: నాగుండె పాడవే పాడవే కోయిలా.
7: మాటలు మీవి, పాటలు మావి.
5: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874295038.
7: మరొక నెంబర్ 2950039.
6: ఒక మాట 10 మాటలై అది పాట కావాలని.
5: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35.
7: తిరిగి సోమవారం 2:30 పునఃప్రసారం.
6: పాడుతూ పరవశించు జన్మ జన్మ.

100.1 MHz పై కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమాన్ని మీకు అందిస్తుంది మీ రేడియో నేస్తం రమేష్. కార్యక్రమంలో తర్వాత మంచి మనుషులు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట గే రచన ఆత్రేయ. ఈ పాటను కోరిన శ్రోతలు భద్రాద్రి కోతరం జిల్లా సుజాత నగర్ మండలం గరిపేట నుంచి నరసింగ్, వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్ సాయి, సవిత, శ్రీకాంత్, ఏరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు ఇంకా వీరి మిత్ర బృందం. వీరంతా కోరిన పాట

కార్యక్రమంలో ముత్యాల పల్లకి చేతి నుంచి పాడిన కోరిన శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 24 ఇంట్లైన్ నుండి మండల వెంకటరాజం, వసంత, రాజేశ్వరి, రమేష్, సరిత, అశోక్, లావణ్య, ప్రకాష్, శ్రావణి, వాత్సల్య, అశ్రుత, కార్తికేయ, ప్రవస్తి ఇంకా వీరి బంధుమిత్రులు వీరందరి కోసం ఈ పాట.

ప్రేమ తరంగాలు చిత్రం కోసం శైలజ పాడిన పాట. ఈ పాటను కోరిన శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, హృషికేష్, అక్షయ్, ఇంకా వీరి మిత్ర బృందం. వీరందరూ కోరిన ఈ పాట ప్రేమ తరంగాలు చిత్రం నుంచి.

కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం కార్యక్రమంలో కోరుతున్న వారు మోకాల్ అశేఖర్, జబ్బా నర్సయ్య, నర్సింగులు రాంబాబు, సునీత, జెన్నీ, బన్నీ, సర్వయ్య, కన్నపాసి, చిన్నపాసి, రాజపాసి, ఇంకా వీరి మిత్ర బృందం. వీరంతా కోరుతున్న పాట జీవిత చక్రం చిత్త నుంచి ఘంటసేల పాడిన పాట.

కార్యక్రమంలో చివరిగా కోరుతున్న వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశోపురం మండలం గోపాలపురం గ్రామం నుంచి నెమలికొండ రామకృష్ణాచారి, ఈశ్వరమ్మ, సాంబాచారి, కళ్యాణి, రవికిరణ్ రూప, ఉమామహేశ్వరచారి, లక్ష్మి, నాగాచారి, శేషరత్నం, నరసింహచారి, అనసూయ, ఇంకా వీరి కుటుంబ సభ్యులు. వీరంతా కోరుతున్న పాట బలగం చిత్త నుంచి రామ్మిరియల పాడిన పాట వీరందరి కోసం.

మీరు ఇంతవరకు కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమాన్ని విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 8:45 వస్తుంది. మరికొద్దిసేపట్లో సమాచార సంధ్య హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

రమ్మో చీకట్లో చూసిందేదో బోలమ్మో గైరమ్మో కేవంటూ అరిచిందయ్యో హటకే హటకే హటకే అరే బతికే

గైరమ్మో చీకట్లో చూసిందేదో ఓలమ్మో గైరమ్మో కేవంటూ అరిచిందయ్యో హటకే హటకే హటకే అది బతికే బతికే బతికే హటకే హటకే హటకే అరే బతికే.

ಚಮಟಕ ಹಾಲಿ ಮಗ ಚಮಟಕ ಹಾಲಿ ಮಗ ಭಲೆ ಭಲೆ ಭಲೆ ಭಲೆ ಭಲೆ. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం రామోలా బృందం పాడిన పాట చిత్రం ఇది కథ కాదు

0: పోచరు.
1: ఎట్టి పోచ్చా
0: ఒడ్డున పెరిగే గడ్డి పోచవు.

0: It is highly idiotic.
1: No, what? It is only romantic.
2: పాట పాడిన ముగ్గుల బొమ్మ పక పక నవ్వి విందుల కమ్మ పాసన ఉన్న

0: టింగురంగుడు చిత్రం కోసం నందమూరి రాజా పాడిన పాట.
1: సారంగా

కార్యక్రమంలో వేటూరి సాహిత్యానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పైనపాట, చిత్రం 4 స్తంభాలాట.

0: రాణి ఎవరండి, పాపాన్కు అడిగింది నీ రాణి ఎవరండి, మన కోసం చూస్తుంది.
1: మీరు ఇంతవరకు మధురిమ ఆ పాత మధుర గీతలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు వింటారు. రేపటి ఉదయం ప్రసారంలో 6:10 అంజలి భక్తి గీతాలు, దేవి భక్తి గీతాలు, ఇంకా నాతేకాలం. 6:30 సుభాషితం సమర్పణ ఎస్కే గులాం అహ్మద్. 6:35 రైతు సమాచారంలో సోలార్ విద్యుత్తో ఉపయోగాలు. 7:30 ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు మార్గాలు. 7:45 జీవ వైవిధ్యం ఒక అవగాహన ప్రసంగం వింటారు. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 9:30 జీవ వైవిధ్యం ప్రాణకోటికి మూలాధారం ప్రత్యేక కార్యక్రమం. 10:03 90 వసంతాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది. 11:00 న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్లో కేంద్ర హోంశాఖ మంత్రి గౌరవనీయులు అమిత్ షా గారి ఆధ్వర్యంలో సరిహద్దు భద్రతా దళం వారు పదవి స్వీకరణ వేడుక మరియు రుస్తమ్ జీ స్మారక ఉపన్యాసం 2026 నిర్వహించే కార్యక్రమం ప్రసారం అవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక మధ్యాహ్నం ప్రసారంలో 12:40 ప్రియదర్శిని శ్రీల కార్యక్రమంలో జీవ వైవిధ్యం ఒక అవగాహన ప్రసంగం వింటారు. ఇంకా అతి ఆలోచన ప్రమాదకరం ప్రసంగం వింటారు. 1:20 వనితా లోకం శ్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది. 2:30 మీమాటతో పాట ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. ఇక సాయంత్రం ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు మార్కెట్ ధరలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది. 7:15 రైతే రాజు వ్యవసాయ ధరలకు సమగ్ర సమాచారంలో మొలక

పద్ధతిలో పచ్చిగడ్డి పెంపకం వివరాలు తెలుసుకుంటారు. పశువుల్లో పునరుత్పత్తి లాభాలు ఇంకా జానపద గేయాలు ప్రసారమవుతాయి. 7:40 వికసిత్ భారత్, 9:15 స్పాట్ లైట్, 9:30 ఒక కరెంట్ అఫైర్స్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 10:00 మనోరంజన్, హిందీ చిత్రగీతలు ప్రసారమవుతాయి. ఇవి రీతిలో పచ్చిగడ్డి పెంపకం వివరాలు తెలుసుకుంటారు. పశువుల్లో పునరుత్పత్తి లాభాలు ఇంకా జానపద గేయాలు ప్రసారమవుతాయి. 7:40 వికసిత్ భారత్, 9:15 స్పాట్ లైట్, 9:30 ఒక కరెంట్ అఫైర్స్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 10:00 మనోరంజన్, హిందీ చిత్రగీతలు ప్రసారమవుతాయి. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ప్రసార వివరాలున్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 11:03 దాటి 50 సెకండ్లు. ఇంతటితో ఈ ప్రసారం సమతవుతుంది. తిరిగి రేపు ఉదయం 100.1 మెగాహెట్స్పై ఉదయం ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.